ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 12వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 55 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సానుభూతి, డాక్టర్ కె వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లలిత పంచరత్నం దేవీ కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ గురించి కొన్ని వివరాలు, అనంతరం కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతుల గురించి కొన్ని వివరాలు. 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన కూచిపూడి నృత్యకారిణి, చిన్న వయసులో నాట్య గురువుగా గుర్తింపు పొందిన శ్రీమతి పెండ్యాల వసంత సంధ్య గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. అనంతరం ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి పశుపతి గారి గాత్రం, 9:00 వార్తల ముఖ్యాంశాలు, 9:30 జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎడ్ల సతీష్ కుమార్. ఈ ఉదయం 11:03 అసఫుల్లా ఖాన్ నాటకం, రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మారుతున్న జీవన శైలి, మానసిక ప్రశాంతత ఈ అంశం గురించి డాక్టర్ అనంతలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 హిందీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర కథ, యక్షగానం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో జూన్ మాసంలో చెరుకు పంటల్లో వ్యవసాయ పనుల గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో తోట ముచ్చట్లో ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడకం ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్.

ఫైర్స్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10 గంటలకు మధుర గీతాలు, 11 గంటల 30 నిమిషాలకు 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన విశేషాల ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన కూచిపూడి నృత్యకారిణి, చిన్న వయసులో నాట్య గురువుగా గుర్తింపు పొందిన శ్రీమతి పెండ్యాల వసంత సంధ్య గారితో కార్యవర్ధి గోపిశెట్టిగారి సంభాషణ, అనంతరం ఇదిమన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి పశుపతి గారి గాత్రం ప్రసారమవుతుంది ఈ ఉదయం 8:30.

0: in the opening match of the tournament at Edgbaston in Birmingham. The month-long tournament will be hosted across England and Wales, with the finalists set to take place on 5th of July at the iconic Lord's Cricket Grounds. India will start their campaign against arch-rivals Pakistan on Sunday. Harmanpreet Kaur-led Indian side will be looking to create history as they aim for their first Women's T20 World Cup title. The FIFA World Cup 2026 kicked off in Mexico City after a grand opening ceremony last night. Co-host Mexico defeated South Africa by 2-0 in the inaugural match at the Azteca Stadium. Julian Quiñones scored Mexico's opening goal on the 9th minute to give the hosts a lead. Later, Raul Jimenez scored in the 67th minute, making it 2-0 for Mexico. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో సానుభూతి డాక్టర్ కె వెంకట్రెడ్డి గారి లఘు ప్రసంగం వింటారు.
2: సానుభూతి అనేది మనిషిని మనిషిని కలిపే హృదయ స్పందన, చేయి ఊతగా ఇచ్చి ఆదుకునే భరోసా ఇచ్చే మాట. సంస్కృతంలో సహ అనే పదానికి తోడు అనే అర్థం ఉంది. సహ అనుభూతి అనే ఈ రెండు పదాలు సానుభూతిగా రూపుదిద్దుకొని ఒకే పదంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం విషాదంలో విలవిలగొట్టుకుంటుంది. అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్నవారు వారి దగ్గరికి వెళ్లి సానుభూతి తెలియజేస్తారు. దానివల్ల ఆ వ్యక్తికి గాని ఆ కుటుంబానికి గాని కొంత ఊరట లభిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో కొందరు పెదవుల సానుభూతి ప్రకటించకండి, దానివల్ల లాభం లేదు, చేయూతనివ్వండి, పక్కన నిలబడండి, చేతనైన సహాయం చేయండి అంటున్నారు. మాటలు వద్దు, పనిచేయండి అని వారంటన్నట్టుగా భావిద్దాం. అయితే మాట సహాయం గొప్ప మానసిక శక్తినిస్తుంది. పట్టాభిషేకానంతరం సీతాపరిత్యాగం జరిగింది. సీతాదేవి అరణ్యంలోని వాల్మీకుల ఆశ్రమానికి చేరింది. వాల్మీకి కేవలం సానుభూతి చూపలేదండి, మాట సహాయమే కాదు, ఆమెను ఆదరించాడు, గౌరవించాడు. ఇది తన శక్తి మేరకు చేసిన సహాయం. కేవలం సహాయ సానుభూతులుగా కాక ఇది తన ధర్మంగా వాల్మీకి మహర్షి నిర్వహించారు. అదేవిధంగా ద్రౌపదీదేవి పుత్రులందరినీ, అది నిద్రలో ఉన్నవారిని అశ్వత్థామ హత్య చేశాడు. 5 కొడుకులను కోల్పోయిన ద్రౌపది నిండు దుఃఖంలో ఉంది. ఆ సమయంలో అశ్వత్థామను బంధించి తెచ్చారు. భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో అని అశ్వత్థామతో వావిచ్చి ఏడుస్తూ అంటుంది ద్రౌపది. అతన్ని చంపవద్దు, పుత్రశోకంలో నేనుండట్టు అతని తల్లి కృపి కూడా దుఃఖిస్తుంది, కాబట్టి అతన్ని వదిలిపెట్టమని అశ్వత్థామ తల్లిపై సానుభూతి ప్రకటిస్తుంది వీరమాత ద్రౌపదీదేవి. తాను పరమ దుఃఖంలో ఉండి కూడా ఎదుటివారు అటువంటి దుఃఖానికి లోను కాకూడదన్న సహానుభూతి అపూర్వమైంది. గుండెలను కదిలించి వేసే దృశ్యమది. సానుభూతి, అభినందన పదాలు ఒకదానికొకటి వ్యతిరేకమనిపిస్తాయి. ఒకటి సాంత్వనం తెలిపేది, మరొకటి ప్రశంసించేది. పరీక్షలో ఫెయిల్ అయితే సానుభూతి లభిస్తుంది, పరీక్ష పాస్ అయితే అభినందన లభిస్తుంది. రెండూ మానసిక శక్తినిచ్చేవే. యుద్ధంలో ఓడిపోతే సానుభూతి, గెలిస్తే అభినందన. ఎన్నికల్లో ఓడిపోతే సానుభూతి, గెలిస్తే అభినందన. ఉద్యోగం దొరక్కపోతే సానుభూతి, దొరికితే అభినందన. ఇదీ లోకం తీరు అంటుంటాం. మనిషికి మనిషి తోడుగా నిలిచి కలిసి ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న మానసిక వ్యవస్థ సానుభూతి. నిజానికివన్నీ ప్రేమలో అంతర్భాగమే. సంగచ్ఛద్వం సంవదద్వం సంవోమనాంసి జానతామని వేదం చెబుతున్నది. కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి మనస్సులు కలుపుకొని జీవిద్దాం అన్న వేదవాక్యాల్ని అనుసరించే సానుభూతి, అభినందన వంటి పదాలు పుట్టినై. కలిసి జీవించే మార్గాన్ని చూపించినై. ఇలా మూలాధారంగా నిలిచిన ఈ పదాల నుండే సానుభూతి, అభినందన, ప్రస్తుతి, అభిమానం, గౌరవం వంటి పదాలు జనజీవితంలోకి వచ్చినాయి. అందులో బహుళ ప్రచారంలోకి వచ్చింది సానుభూతి. బిడ్డను కోల్పోయిన తల్లికి సానుభూతి లభిస్తుంది, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సానుభూతి లభిస్తుంది, పోరాడి గమ్యం చేరలేక చతికిలబడ్డప్పుడు సానుభూతి లభిస్తుంది. సానుభూతి నిజంగా శక్తినిచ్చే దివ్య ఔషధం వంటిది. డీలా పడిపోయిన మనిషికి ప్రాణసదృశ్యమైనది సానుభూతి. అప్పుడప్పుడు ప్రపంచ దేశాలు ఒకదాని మీద ఒకటి దాడి చేస్తుంటాయి. ఒక దేశంలోని ప్రజలెందరో చనిపోతారు. అప్పుడు దేశాలు ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి సానుభూతి తెలియజేస్తారు. సానుభూతే కాకుండా ఆహార పదార్థాలు, వస్తు సామాగ్రి సహాయం అందజేస్తారు. ఒక్కోసారి దేశ ప్రజలందరూ సహాయం చేస్తారు. మనిషి బ్రతకడం ముఖ్యం. ఎటువంటి ఆపదలైనా కష్టాలైనా ధైర్యంతో ఎదుర్కొనే మానసిక స్థితిని నిర్మింపజేసేది సానుభూతి, సహానుభూతి. సానుభూతి మాటనే కదా అని ఎప్పుడూ కొట్టివేయరాదు. నిజానికి మూట కన్నా మాట ముఖ్యం. మనోధైర్యాన్నిచ్చేది మాటనే. సామర్థ్యాన్ని పెంచే సానుభూతి, సంఘటిత శక్తిని పెంచే సానుభూతి, కన్నీరు తుడిచే సానుభూతి, పూల పరిమళంలా

0: చుట్టుకునే సానుభూతి, అందరం కోరుకునే సానుభూతి మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. సానుభూతిని పొందుదాం. కష్టాల్లో ఉన్నవారికి సానుభూతిని తెలుపుదాం.
1: సానుభూతి, డాక్టర్ కె వెంకట్రెడ్డి గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో లలిత పంచరత్నం దేవీ కీర్తనలు వింటారు.

ఇంతవరకు లలిత పంచరత్నం దేవీ కీర్తనలు విన్నారు. భక్తిరంజనే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి పొలం పనులు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ, అనంతరం కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతులను గురించి కొన్ని వివరాలను వింటారు.
2: భారతదేశంలో ఎలుకలు పంటలకు అతిగా నష్టాన్ని కలిగిస్తూ మానవ ఆహార భద్రత, ఆరోగ్యం వీటిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి, కలిగిస్తూ ఉన్నాయి. నిల్వ చేసే ఆహారాన్ని పాడు చేస్తూ ఎన్నో వ్యాధులు వ్యాపింపచేయడానికి రకరకాలుగా పనిచేస్తున్నాయి. అంటే ఈ నిల్వ చేసే ఆహారం అంటే ఏంటి తెలుసా? వరి ధాన్యాలు ఉన్నాయి కదా, లేదా వేరుశనగ, వాటిని పండించినాక మనము నిల్వ చేసి పెడతాము రకరకాలుగా మనకు ధర రావడం కోసం. అప్పుడు ఏం చేస్తాయంటే ఎలుకలు వాటిని నష్టపరుస్తూ ఉంటుంది. ఆ రకంగా మనకు నష్టం కలిగిస్తుందని చెప్పడానికి ఇది మాట అన్నమాట. ఇక మన దేశంలో అయితే ముఖ్యమైన వరి పంటల్లో 20-30% నుంచి 50% వరకు నష్టం ఈ ఎలుకల ద్వారానే కలుగుతూ ఉన్నాయి. ఎలుకల విషయానికి వస్తే అవి ఎన్ని రకాలు తెలుసా? 3 రకాలు. 1, ఇంటి వాసారిలో తిరుగుతూ ఉంటాయి చూడండి, అవి ఒక రకం అయితే. పందికొక్కులు లాంటివి మరికొన్ని. ఇక పొలంలో తిరిగే ఎలుకలు కొన్ని ఉంటాయి. ఇంటి ఎలుకల దేహ పరిణామం ఎలా ఉంటుందంటే 80-150 గ్రాములు ఉంటాయి. సన్నగా ఉండి నల్లని బూడిద రంగు వెంట్రుకలతో కప్పబడి ముట్టె ముందుకు పొడుచుకుని వచ్చి మొనదేలు ఉంటుంది. రాత్రి వేళ్లల్లో సంచరిస్తుంది. వ్యవసాయ రంగంలోనూ, నివాస ప్రాంతాల్లోనూ, గోదాముల్లో, కొబ్బరి, ఆయిల్ ఫామ్ వంటి పంటల్లో అధిక నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. సాధారణంగా బొరీలైతే చెయ్యవు, ఎందుకంటే ఇంటి వాసర్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇక పందికొక్కు విషయానికి వస్తే దీని దేహ పరిణామం 200-300 గ్రాముల వరకు ఉంటుంది. గుండ్రని తల కలిగి పందిపిల్లని పోలుంటుంది. ఇది నిశాచర జీవి, అంటే రాత్రుల్లోనే సంచరిస్తూ ఉంటుంది, చీకట్లో తిరుగుతూ ఉంటుంది, బొరీలు ఏర్పరచుకుంటుంది, దాంట్లో ఆహార ధాన్యాలను భద్రత చేసుకుంటుంది. అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఆహార ధాన్యాలన్నీ బొరీల్లో దాచుకుంటుంది. ఆ బొరీల్లో ఉండే ప్రదేశం అంతా ఎక్కడ ఎలా ఉంటుందంటే మట్టి మట్టి ఉండల్ని పోగు చేసుకుని కనిపిస్తూ ఉంటాయి. అక్కడ బొరీ ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక ఈ జాతి ఎలుకలు ఏమవుతాయంటే భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి కాబట్టి వరి పంటల్లో అత్యధికంగా నష్టం కలగజేయడానికి అవకాశం చాలా ఉంది. ఇక పొలం ఎలుక విషయానికి వస్తే ఇది దీని పరిణామం చాలా చిన్నది, 10-12 గ్రాముల వరకే ఉంటుంది. బరువు కలిగి చీకట్లో సంచరిస్తూ బొరీల్లో నివసిస్తూ ఉంటుంది. వరి, గోధుమ, మొక్కజొన్న పంటల్లో నష్టాన్ని ఎక్కువగా కలుగజేస్తాయి. వీటికి మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ తీసుకున్నామంటే వాటిని మనం నివారించుకోవచ్చు. అది ఎలా అంటే ఎలుకల నివారణ చేపట్టే ముందు ఎలుకల కనీస అవసరాలైన, అంటే ఏమి, ఆహారం, నీరు అవసరం కదా, వాటిని అందుబాటులో లేకుండా చేసుకోవాలి. ముందు మనం అది చేసుకున్నామంటే ఎలుకలను చాలా తొందరగా నివారించుకోవచ్చు. ఇక మనం ఏం చేయాలంటే సామూహికంగా కూడా మనము ఏదో ఒక ఎలుక

0: కనిపించింది కదా, పోనీలేని వదిలేయకూడదు. అలా కాకుండా మనము ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటినంతా వెతికి, ఓహో ఇన్ని ఉన్నాయా, వీటికి ఏ రకంగా మనము మన యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకోవాలి, వాటిని లెక్కించుకోవాలి. అప్పుడు కానీ మనము దానికి ఒక సమగ్ర నివేదికను కానీ దాని ఎరుకలు ఇన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు పొలంలో లేకుండా శుభ్రం చేసుకోవాలి మొదటిగా మనము. నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. వరిలో అయితే గట్ల పరిణామం, గట్ల సంఖ్యను కూడా తగ్గించుకోవాలి. ఇక పొలం గట్లపై పొదలు ఉంటే వాటిని తొలగించుకోవాలి. ఇలా చేసినామంటే ఎలుకను తగ్గించేదానికి మనకు అవకాశం ఉంటుంది. మన వరి ధాన్యాలు కూడా శుభ్రంగా ఉంటాయి, పాడైపోవు. ఇక నీకు వాటిని ఎలా తగ్గించాలి అని అంటే, ఇనుప తీగలతో తయారు చేయబడిన బుట్టలు ఉంటాయి కదా, వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఎలుకలను ఒకేసారి బంధించవచ్చు, అంటే పట్టేసుకోవచ్చు మనము. ఎలుకలను ఆకర్షించడానికి ఈ బుట్టలు ఏం చేయాలంటే, ఉల్లిపాయలు, టమాటా, బజ్జీలు, ఎండు చేపలు పెట్టడం ద్వారా ఎలుకలను మనం పట్టేసేవచ్చు. ఈ బంధించబడిన ఎలుకలను 2-3 నిమిషాలు నీటిలో ముంచినామనుకోవడమే ఊపిరాడకుండా చనిపోతాయి. గోదాముల్లో కానీ, నివాస ప్రాంతాల్లో కానీ పొలం గట్ల వెంబడి అమర్చడం ద్వారా మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, వీటి ద్వారా కాకుండా ఇంకొక రకంగా కూడా చేసుకోవాలనుకుంటే పొగబెట్టడం. ఈ బొరీల్లో నివాసం ఉంటాయి కదా ఎలుకలు, వాటిలోకి పొగను పంపించినాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తా అంటే ఊపిరాడకుండా ఎలుకలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. ఇక సహజ శత్రువులు వీటికి ఎలుకలకి ఏంటి తెలుసా, పాములు, గుడ్లగూబలు, గ్రద్దలు, ముంగీసలు. వీటిని రక్షించడం ద్వారా కూడా మనం ఎలుకలను చాలా సహజంగానే తగ్గించుకోవచ్చు. రసాయనిక పద్ధతులు ఏంటంటే, బ్రోమోడయోలిన్ లేదా జింక్ ఫాస్ఫేడ్, అల్యూమినియం ఫాస్ఫేడ్, ఈ రసాయనాలను ఉపయోగించి ఎరలను తయారు చేసి ఎలుకలను ఈ రకంగా కూడా తగ్గించుకోవచ్చు. ఇలా చేసినామంటే మన పంట మన చేతిలోనే ఉంటుంది, మనము ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు. ఇక వేసవిలో కొర్ర సాగు గురించి విషయానికి వస్తే, ఇది మనం జనవరి మాసంలో విత్తుకున్నాము. నీటి యాజమాన్యం ఎలా ఉంటుందంటే, కొర్ర వర్షాధారపు పంట అయినప్పటికీ బెట్ట సమయంలో లేదా ఈ వేసవి సాగులో 2-3 తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. పంట పిలకలు వేసే దశలో అంటే విత్తిన 30-35 రోజుల తర్వాత, గింజ కట్టే దశలో అంటే విత్తిన 55-60 రోజులలో నీటి తడులు ఇచ్చినప్పటికీ అధిక దిగుబడులు తీసుకోవాల్సి ఉంటుంది, మనం సాధించుకోవచ్చు కూడా. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, కాండం తొలచు పురుగు. ఈ పురుగు కాండాన్ని తొలచటం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున నీటి తడి ముందు వేసినచో మంచి ఫలితం ఉంటుంది. లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరాంట్రాల్ నిలిప్రోల్ 18.5%, ఎస్సి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక గులాబీ రంగు కాండం తొలిచి పురుగు విషయానికి వస్తే, లార్వాలు మొవ్వని తొలిచి తినడం వలన పువ్వు చనిపోతుంది, మొవ్వ చనిపోతుంది. పూదశలో ఆకర్షించినట్లయితే వెన్నులు తెల్ల కంకులుగా మారిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు వేప నూనె లేదా వేపగింజల కషాయం 5% కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంట్రాల్ నిలిప్రోల్ 18.5%, ఎస్సి 0.3 మిల్లీలీటర్లు లేదా డయోటికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ చెదలు పట్టినట్టయితే, తేలికపాటి నేలల్లో చెదల పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొర్రవేర్లను భూమిలో ఉన్న చెదలు ఆశించడం వల్ల మొక్కలు వాడి చనిపోతాయి. వీటి నివారణకు చివరి దుక్కిలో 2% పొడి మందును ఎకరాకు 10-12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు చెయ్యాలి. లేదా ప్రిఫోనిల్ 0.3G గుళికలు 17.5 కిలోలు 5.0 కిలోల ఇసుకతో కలిపి 1 హెక్టారు పొలానికి అంటే 2.5 ఎకరాలకు చల్లాల్సి ఉంటుంది. ఇలా వెదజల్లిన వెంటనే నీటి తడి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
1: పంటలపై ఎలుకల సమస్యలు నివారణ, కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతులను గురించి కొన్ని వివరాలను విన్నారు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్, ముఖ్యంగా క్వార్ట్జ్ గానీ, లైమ్ స్టోన్ గానీ, ఐరన్ ఓర్ గానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ స్టాండ్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్స్ మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి డీకేఎంఐ సంబంధించిన సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలన చేయడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీధికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్దికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఎంతవరకు

0: వరకు 443 మందికి 4,04,98,692 రూపాయలు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలున్నారో వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
1: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

0: తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు సంస్కృతికి పెద్దపీట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. नवदेहल्यां नीति आयोगस्य शासिपरिषदोपवेशनस्य अध्यक्षतां कुर्वन् प्रधानमन्त्री नरेन्द्रमोदी अवोचत् यत् यदा विश्वस्य प्रमुखाः अर्थव्यवस्थाः आर्थिक समाह्वानानां सामुख्यं कुर्वन्तः सन्ति तस्मिन् काले अपि भारतस्य विकासयात्रा विश्वम् अविरतं प्रेरयति. तेन ऊर्जाक्षेत्रे वैश्विक उत्कृष्ट पद्धतीनां स्वीकरणाय आत्मनिर्भरतां प्रति देशस्य संकल्पं दृढयितुं बलं प्रदत्तम्. प्रधानमन्त्रिणा राज्यानि एकं मण्डलं एकः उत्पादः ODOP तथा रक्षानिर्माणक्षेत्रे निर्यातोन्मुखनीतीनां विकासाय प्रेरितानि. अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारत @2047 कृते समावेशी मानव विकासः आसीत्. नीति आयोगस्य उपाध्यक्षेण अशोक लाहरी महोदयेन सबलं प्रोदीरितं यत् सुशिक्षिता कौशलयुक्ता च जनसंख्या एव देशस्य सफलतायाः मार्गो वर्तते. राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य उत्तराखण्डस्य द्विदिवसीय आधिकारिक प्रवासे भविष्यति. अस्मिन् प्रवासे राष्ट्रपतिः देहरादून स्थिते भारतीय सैन्य अकादमी इत्यस्य 58-तम नियमित पाठ्यक्रमस्य निरीक्षणं विधास्यति. भारतस्य खरीफ वपनर्तौ प्रविष्टे सति तैल बीज कृषेः अनुसंधान आधारित ज्ञानं कृषकाणां चलदूरभाषे प्रदातुं ऑयल सीड्स किसान मित्र नाम्नी व्हाट्सएप आधारित AI परामर्श सेवा प्रकटीभूता. अत्रावधेयं यत् कृषि कृषक कल्याण मंत्रालयेन प्रख्यापितं यत् अनया नूतन व्यवस्थया भारतस्य कोऽपि तैल बीज कृषकः केवलं व्हाट्सएप माध्यमेन निःशुल्कं विश्वसनीयं तत्क्षणं च सस्य संबद्धं परामर्शं स्वभाषया सारल्येन प्राप्तुं शक्नोति. फिनलैंड देशे आयोजितायां कुंतरांता वार्तायां भागं गृह्णन् विदेश मंत्री डॉ एस जयशंकरः चिंतां प्रकटयन् अब्रवीत् यत् प्रचल्यमानाः वैश्विकाः संघर्षाः स्वक्षेत्रात् बहिरपि विश्वस्य उपरि भारं वर्धयन्ति. तेन कूटनीतौ अनुकूल परिस्थितीनां निर्माणाय तथा आपूर्ति श्रृंखलायाः विश्चक निवारणाय विविधीकरणाय च बलं प्रदत्तम्. भारतस्य ऊर्जा नीतिं ब्रुवन् मन्त्रिणा प्रख्यापितं यत् भारतस्य ऊर्जा चयनं राष्ट्रहितेन प्रेरितमस्ति यत्र उपलब्धता मूल्य सुलभता च प्रमुखा वर्तते. वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः अद्यारभ्य स्विट्जरलैंड देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति. यात्रायामस्यां मंत्री स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन सह मिल्यात्. श्रीगोयलः तत्रत्य भैषजोद्योगस्य प्रमुख प्रतिनिधिभिः साकमपि विचार विनिमयं करिष्यति. वाणिज्योद्योग मंत्रालयेन उक्तं यत् एषः प्रवासः भारत स्विट्जरलैंड आर्थिक सहयोगं सुदृढं करिष्यति सहैव भारत EFTA व्यापार आर्थिक संधेः कार्यान्वयनस्य चर्चां सुगमां करिष्यति. एतदतिरिच्य

0: मंत्री ज्यूरिख नगरे स्विस विपणिभिः निवेशकैः च सह मिलित्वा द्विपक्षीय व्यापारस्य निवेशस्य संस्थागत सहयोगस्य विस्ताराय अवसराणां गवेषणं च विधास्यति। सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन बैडमिंटन स्पर्धायाः महिला एकल वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य प्रागुपान्त्य चक्रं प्रविष्टवत्यौ। आगामी क्रीडायां सिंधुः चेन युयु इत्यनया सह स्पर्धिशिष्ट। एतद् पश्चात् पुरुष एकल वर्गे किरण जॉर्ज, सनी दयानन्दः, तरुण मेन्नेपल्ली च स्वस्व क्रीडासु पराभूताः। इति वार्ताः।
1: आकाशवाणी భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, ఇతర అభివృద్ది కార్యక్రమాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభిస్తామని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్దికి ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, తొలి విడత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. భద్రాచలం ఏజెన్సీలో అటవీ, రెవెన్యూ, భూ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ అధికారులు సమీక్ష నిర్వహించారు. గిరిజన గ్రామాల అభివృద్దికి అవసరమైన చర్యలపై వారు చర్చించారు. అభివృద్ది పనులకు అవసరమైన అనుమతులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 167 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట విక్రయించుకునేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2 వేర్వేరు తనిఖీల్లో 2 కోట్ల విలువైన 385 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన జిల్లాకు చెందిన 105 మంది యువతకు జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్లను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల లొంగిపోయిన 10 మంది మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 55 లక్షల రూపాయల రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. పునరావాస కార్యక్రమాల ద్వారా అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. జన్ భాగీదారీ, సబ్సే దూర్, సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. విపత్తుల నిర్వహణ, వరదలు, అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహాయక చర్యలను ప్రదర్శించారు. గోల్డెన్ అవర్లో తీసుకునే చర్యలు ప్రాణరక్షణకు కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో టూరిజం, మహిళా వారోత్సవాలు నిర్వహించారు. మహిళా వారోత్సవాల్లో బాలికలతో మాక్ పార్లమెంట్ నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. జూన్ నెలలో ఇంటింటి సర్వే చేపట్టి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన

0: ఆయన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాలు దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు.

0: ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the four stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మరొక గోల్ చేయడంతో మెక్సికో

0: కో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఉదయ తరంగిణి శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు మనతో పాటున్నారు శ్రీమతి పెండియాల వసంత సంధ్య గారు. వారు కూచిపూడి నృత్యకారిణిగా, నాట్య గురువుగా సహస్ర అభినయ ఆర్ట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి భారతీయ సంస్కృతిని, మన నాట్య పరంపరని కొనసాగించే దిశగా ప్రయాణిస్తూ ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. ఎంతో మంది విద్యార్థులని, శిష్యులని నృత్యకారులుగా రూపుదిద్దుతున్నారు. మరి వారి ప్రయాణం తాలూకు విశేషాలని వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం వసంత సంధ్య గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, మీరు డాక్టర్ భాగవతుల సేతురాం గారి శిష్యురాలిగా కూచిపూడి నృత్యం నేర్చుకొని మీ ఇంట్లోనే మూడు తరాలు, అంటే అటు మీ అమ్మగారు, మీరు, ఇప్పటికి మీ కుమార్తె, ముగ్గురు నాట్యరంగంలో ఉన్నారు.
2: అవునండి.
1: మీ ప్రయాణాన్ని, నాట్యం తాలూకు విశేషాలని మా శ్రోతలతో పంచుకునే ముందు మీ బాల్యం, విద్యాభ్యాసం, మీ కుటుంబ నేపథ్యం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: మొదట ఈ డాన్స్ మాకు మా ఇంట్లో నుంచే వచ్చింది. ఎందుకంటే మా అమ్మగారు శ్రీపాద చెంచులక్ష్మి గారు తను ఒక డాన్స్ టీచర్గా వర్క్ చేశారు. అలాగే శ్రీపాద ధనలక్ష్మి గారు మా పిన్ని, వాళ్ళని శ్రీపాద సిస్టర్స్ అని పిలిచేవారు. వాళ్లే నాకు ఈ అద్భుతమైనటువంటి నృత్యాన్ని పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోని డాన్స్, మేము అన్నం ఎలా తింటున్నామో అలాగా డాన్స్ మాకు అలవాటు అయిపోయింది, భాగమైపోయింది మా దినచర్యలో కూడా. సో అలాగా డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. నా మూడో ఏట నాకు బాసరలో గజ పూజ జరిగి చేసి నేను మొదటి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగా నాకు దీని పట్ల కొద్దిగా కొద్దిగా మక్కువ ఏర్పడడం మొదలైంది. దీని యొక్క బ్యూటీ అర్థం అవడం మొదలుపెట్టింది. అంటే చాలా చిన్నతనంలోనే దీని పట్ల ఆసక్తి పెరిగింది నాకు. నా ఆసక్తి గమనించి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను మంచి డాన్సర్గా చేయాలి అనేది వాళ్ళ కోరికగా నేను వాళ్ళకి కల్పించిన ఒక ఆశ లాగా నేను చెప్పచ్చు, నిజంగా చెప్పాలంటే. సో నా నృత్యం చూసి అందరూ మెచ్చుకోవడము, బాగా చేస్తున్నావు అనడము, సో ఇవన్నీ కూడా వాళ్ళకి నేను ఒక మంచి డాన్సర్ అయితే ఈ పరంపర ముందుకెళ్తుంది నా కూతురు తరఫున అని మా అమ్మ భావించడము నాకు చాలా అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే దానివల్ల నేను కూచిపూడిలోకి ఇవాళ రాగలిగాను. ప్లస్ నన్ను చాలా ప్రోత్సహించి ఏది కావాలంటే అది డాన్స్కు సంబంధించిన విషయాల్లోని, ఒక గురువుని వెతకడంలోని, ఒక మంచి స్థిరమైన నిర్దిష్టమైన గురువు దొరకడం అనేది చాలా అదృష్టం ఇవాళ రేపట్లో. ఎందుకంటే గురువు చాలా మారుస్తారు శిష్యులని, డెఫినెట్ గా
1: చెక్కుతారు
2: నిజంగా. సో అలాగా భాగవతుల సేతురాం గారు, మాస్టర్ గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేసి నా డాన్స్ ప్రస్థానాన్ని ఇంకొక మెట్టు, ఒక 10 మెట్లు అని చెప్పచ్చు, ఎక్కిచ్చే అవకాశాన్ని నాకు మా తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. సో నా మొదటి గురువు అయినటువంటి మా అమ్మ చాలా కష్టపడింది. మేము ఇక్కడికి రావడానికి హైదరాబాద్ లోని మా అమ్మ వాళ్ళు పెద్దపల్లిలో ఉండేవారండి. తను అక్కడ డాన్స్ టీచర్గా చేసేది. ఇక్కడ నేను డాన్స్ నేర్చుకోవాలి అని నన్ను, మా తమ్ముడిని ఇద్దరిని ఇక్కడే హైదరాబాద్లో 10th అయిపోయిన వెంటనే హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకొని నేను మా తమ్ముడు ఇద్దరం చిక్కడపల్లి కలలకి నిలయం అంటారు ఆ ప్లేస్. సో అక్కడే ఉండేవాళ్ళం, మేమిద్దరమే ఉండేవాళ్ళం.

0: వాళ్ళు, ఎందుకంటే మా నాన్నగారికి ఉద్యోగరీత్యా నార్త్ ఈస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మా అమ్మగారు పెద్దపల్లిలో జాబ్ చేస్తుండేవారు, గురు యాజ్ ఏ డాన్స్ టీచర్గా, గవర్నమెంట్ జాబ్. తను అక్కడ క్విట్ చేయలేక మాకు డాన్స్ రాదేమో, ఆర్ట్ రాదేమో అనే దీంతో మాకుండే ఇష్టం కొద్దీ మేము చాలా ఫోర్స్ చేస్తే మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇద్దరిని ఇక్కడ ఉంచారు. మేమిద్దరమే ఇక్కడ ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ చదువుకుంటూ మా గురుగారి దగ్గర శిక్షణ తీసుకుంటుండే దాన్ని. నేను నృత్యంలో భాగవతుల సీతారాం గారి దగ్గర నేర్చుకున్నాను కూచిపూడి డాన్స్, నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఎప్పటికీ అది అది ఒక సముద్రం, ఇవాళ అయిపోయింది అని చెప్పేది కాదు. అలాగే మా తమ్ముడు శివసాగర్, తను వైలన్ ఆరభి స్కూల్లో ప్రొఫెసర్ గుర్జాల్ గారి దగ్గర నేర్చుకున్నారు. అలాగే మృదంగం సోమయాజుల్ గారి దగ్గర నేర్చుకున్నారు. సో అట్లా కళలతో పాటు మేము చదువుని కూడా, నా ఇంటర్మీడియట్ ఇదంతా కూడా ప్రైవేట్గా చేస్తూ డాన్స్లోని సంపూర్ణమైన శిక్షణ నేర్చుకునేవాళ్ళం. ఇప్పట్లాగా పేరెంట్స్ దింపి తీసుకురావడం అనే ప్రక్రియ ఉండేది కాదు. నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం గురుగారింటికి, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలాగే గురువుని అబ్జర్వ్ చేసేవాళ్ళం విపరీతంగా, అంటే ఆయనను అబ్జర్వ్ చేస్తూ చాలా నేర్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆయన మాకు ఒక తండ్రి. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే బయట వేరే ప్లేస్లో ఉండేవారో, మమ్మల్ని ఇక్కడ కంప్లీట్గా సంరక్షించింది, చూసుకుంది, దగ్గరుండి మాకు అన్ని మంచి చెడ్డలు చెప్పింది కూడా మా గురువుగారు, వాళ్ళ మిస్సెస్ దుర్గా అమ్మ. మేము ఆంటీ అని కూడా అన్న ఆవిడని అమ్మానే అంటాను, ఎందుకంటే నాకు ఆవిడ అమ్మ స్థానమే ఎప్పటికీ కూడా. సో అలాగ వాళ్ళిద్దరు మా ఇద్దరిని చూసుకున్నారు వాళ్ళ పిల్లల్లాగే. సో అది నాకు ఇంకొక పుట్టిల్లు అని చెప్పచ్చు నేను మా గురుగారి ఇల్లు. మేము ఇక్కడికి రావడానికి కూడా యాక్చువల్గా మొదట కూచిపూడి ఊరు వెళ్ళాం. అక్కడ వెళ్ళాము, వెళ్తే అక్కడ అనుకోకుండా సత్యనారాయణ శర్మ గారిని ఒకసారి కలిసాం. కలిసినప్పుడు ఆయన ఒక చిన్న లెటర్ రాశారు, మీరు మెడ్రాస్ వెళ్ళండి, వెళ్ళి ఒకసారి చిన్న సత్యం గారిని కలవండి, అక్కడ ఆ అకాడమీని ఒకసారి కలవండి అని అన్ని చెప్పారు. చెప్తే అమ్మాయి చాలా బాగా చేస్తోంది, చాలా అందంగా ఉంది, డాన్స్లో మంచిగా రాణిస్తుంది, మీరు ఇంకా దాన్ని కృషి చేయండి, బాగా ట్యూన్ చేయండి అని. సో అలాగనే వెళ్ళిపోయాం. అక్కడ దొరకలేదు మాకు అవకాశం, అంటే మాస్టర్ గారు లేరు అప్పుడు. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రండి అని చెప్పారు. సో సరే అని మేము హైదరాబాద్ వచ్చేసాం. ఇక్కడ మంచిగా ఎవరు చెప్తున్నారు డాన్స్ గురు పరంపర పద్ధతిలో, అంటే గురువుని అబ్జర్వ్ చేస్తూ అనుసరిస్తూ ఎలాగ డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ అంటే ఒట్టి డాన్స్ నేర్చుకోవడమే కాదు, డాన్స్ వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి. లైక్ డిసిప్లిన్ తెలుస్తుంది, పంక్చువాలిటీ తెలుస్తుంది, అలాగే గురుభక్తి తెలుస్తుంది, స్పిరిచువాలిటీ తెలుస్తుంది. సో ఇవన్నీ విషయాలు కూడా నన్ను డాన్స్కి ఇంకా ఎక్కువగా దగ్గర చేశాయి. అండ్ నా యొక్క లైఫ్లోని నృత్యం, ఎస్పెషల్లీ క్లాసికల్ నృత్యం చాలా మార్పు తీసుకొచ్చింది, నన్నుగా కరెక్ట్గా మలిచింది అని చెప్పచ్చు నేను.
1: మీరు అన్నట్టు శిల్పి చేతిలో శిల శిల్పం అవుతుంది అన్నట్టు, మీ గురువు గారి దగ్గర, గురువు గారిని చూసి అబ్జర్వ్ చేసి వారి దగ్గర విద్యను అభ్యసించి నేర్చుకొని ఒక నృత్యకారునిగా మీరు అభివృద్ధి చెంది, మీరు ఈనాడు ఒక గురువుగా మారి నాట్య గురువుగా పలువురు శిష్యులని విద్యార్థులని తీర్చిదిద్దగలుగుతున్నారు. మరి ఈ ప్రయాణంలో మీ మొదటి స్టేజ్ ప్రోగ్రాం కావచ్చు, మొదటి అపీరెన్స్ ఆన్ ద స్టేజ్ అనాలా, మీ విద్యని ప్రదర్శించడానికి వచ్చిన మొదటి అవకాశం, దాని తాలూకు స్పందన గురించి తెలియజేస్తాను.
0: తప్పకుండా. ఫస్ట్ ప్రదర్శన పెద్దపల్లిలోని ఒక ముద్దుగారే యశోద అనే ఒక చిన్న కీర్తన, అది మా అమ్మగారి వద్ద నేర్చుకున్నాను. మా అమ్మగారు వాళ్ళు కూడా వేదాంతం ప్రహ్లాద్ శర్మ గారి యొక్క శిష్యులు, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా గురువు గారి దగ్గర ఉంటూ ఇంట్లో ఉంటూ ఆయనకి సేవ చేసుకుంటూ విద్యను అభ్యసించారు, వాళ్ళ పద్ధతిలోనే నేర్చుకున్నారు. సో నాకు మొదటి నుంచి కూడా వాళ్ళు డాన్స్ నేర్చుకునేటప్పుడు ఒక స్ట్రిక్ట్నెస్ని అలవాటు చేశారు, దాని పట్ల భక్తిని అలవాటు చేశారు. సో అలా భక్తిగా చేసిన ఫస్ట్ కీర్తన, చిన్న చిన్న అడుగులతో నేను చేసిన ఫస్ట్ కీర్తన ముద్దుగారే యశోద, దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
1: మీ వయసు
0: 4 ఏళ్ళు 5 ఏళ్ళు, అంత చిన్న పిల్లనప్పుడు చాలా. సో అప్పుడే నాకు, నేను అభినయం చేస్తుంటే చాలా మంది చాలా మెచ్చుకున్నారు, చిన్న పిల్ల చాలా బాగా చేస్తోంది, డాన్స్ పట్ల బాగా మక్కువ ఉన్నట్టుంది, అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఎక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కనిపించినా వెళ్ళి కూర్చొని చూస్తుండేదాన్ని. మా అమ్మ వాళ్ళ స్కూల్లో డాన్స్ క్లాసెస్ అవుతున్నప్పుడల్లా ఎంతసేపు అక్కడే కూర్చుండేది.

0: దాన్ని, అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉంటాయి దాన్ని.
1: బాగుంది వసంత గారు. మీరు అన్నట్టు ఆ గురు శిష్య పరంపరలో నేను ముఖ్యంగా నేర్చుకుంది, నాకు నచ్చింది ఆ క్రమశిక్షణ. క్రమశిక్షణ వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తున్నారు. మరి ఒక ఔత్సాహికమైన బాలమేధావిగా మీరు మీ నాట్యరంగంలో ప్రవేశించి మొదటి ప్రదర్శన ఇచ్చిన తర్వాత, ఇటు స్కూల్ సమయంలో ఏజ్లో కావచ్చు, కాలేజ్ ఏజ్లో కావచ్చు, తోటి వారి నుంచి, విద్యార్థుల నుంచి ఎలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు, ఎలాంటి సన్నివేశాలు జరిగాయి, అవి వివరిస్తారా?
0: డాన్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్ని చూసే విధానం స్కూల్లో వేరే
1: మారిపోతుంది,
0: మారిపోతుంది
1: మారిపోతుంది.
0: డెఫినెట్గా. ఓ తిను చదువులోనే కాదు ఇటు ఆర్ట్లో కూడా బాగా చేస్తోంది అనే ఒక గుర్తింపు అనేది ఆర్ట్ డెఫినెట్గా మీకు ఇస్తుంది. సో అలాగా ఒక ప్రత్యేకమైన స్టూడెంట్గానే నేను ఎప్పుడు మా స్కూల్లో గుర్తింపు పొందుతుండేదాన్ని బికాస్ ఆఫ్ మై ఆర్ట్.
1: బాగుంది.
0: చదువులు కూడా అంత తక్కువేమీ వచ్చేవి కావు, బికాస్ ఆర్ట్ వల్ల చదువు చాలా మెరుగుపడుతుంది.
1: మెరుగవుతుంది, ఇంకా
0: బికాస్ అది
1: ఇంకా
0: ట్యూన్స్ అవర్ బ్రెయిన్,
1: కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటారు
0: చాలా
1: కదా.
0: ఫోకస్డ్గా. అందులోని డాన్స్ ఏంటంటే మీరు ఒకేసారి ఇటు స్టెప్ వర్క్ మీద, ఇటు పాట మీద, ఇటు అభినయం మీద, ఇటు ముద్రల మీద,
1: ఆహార్యం మీద.
0: అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ మైండ్ వెళ్ళాలన్నమాట. సో మీ మైండ్లోని సెరిబ్రమ్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి ఒక్కటేసారి. సో దానివల్ల మీకు ఫోకస్డ్ ఎడ్యుకేషన్ అనేది బాగా అలవాటు అవుతుంది, మల్టీ టాస్కింగ్ చేయడం అలవాటు అవుతుంది. సో ఇవన్నీ డాన్స్ మీకు బెనిఫిట్. సో
1: అయితే
0: చదువులో నాకు అది చాలా బెనిఫిట్ చేసింది.
1: కరెక్ట్ మీరు అన్నట్టు, మరి చదువుని ఎదిగే క్రమంలో చదువుని నాట్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకదాని కోసం ఒకదాన్ని త్యాగం చేయాల్సి రావడం కానీ, ఒక ఒక ప్రదర్శన కోసం ఏదైనా ఒక పరీక్షను కానీ ఎగ్జామినేషన్ కానీ వదులుకోవాల్సి రావడం, లేదా ఒక ఎగ్జామ్ కోసం ఒక ప్రదర్శనని వదులుకోవాల్సి రావడం ఏదైనా జరిగిందా? అలాంటి ఏమైనా ఆసక్తికర సన్నివేశాలు ఉంటే చెప్పండి.
0: అంటే అలా చాలా తక్కువ సందర్భాల్లో జరిగిందంటే, ఎందుకంటే ఇవాళ రేపట్లున్న చదువులు మేం చదువుకున్నప్పుడైతే అంత సీరియస్గా లేవు. అంటే ఉండేవేమో, బట్ మేము మామూలుగా క్లాస్, ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ బర్డన్. మిగతా స్కూల్స్ కొంతమంది ఒట్టి చదువునే ప్రోత్సహించే స్కూల్స్ ఉన్న వాళ్ళకి ఆర్ట్ బర్డన్గానే తయారవుతుంది.
1: కరెక్ట్
0: సో నా వరకు వచ్చే వరకు మాకంత బర్డన్ ఎప్పుడు అనిపించలేదు. బట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, అట్లాంటి టైంలో ఏదైనా మంచి ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం
1: ఇబ్బంది
0: తడబాటు జరిగేది అప్పుడప్పుడు,
1: ఉంటుంది.
0: బట్ దట్ ఈస్ క్వైట్ కామన్.
1: కరెక్ట్
0: బట్ ఇప్పుడు ఉన్న పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. చిన్న ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ ఉందని అంటారు, అదేదో నీట్ ఎగ్జామ్ ఉన్నట్టు. నేను వాళ్ళ పేరెంట్స్కి కూడా అదే కౌన్సిలింగ్ చేస్తాను, మీరు రెండూ మేనేజ్ చేయడం నేర్పించండి
1: అంతే
0: పిల్లలకి.
1: అంతే
0: రేపొద్దున ఇలా చేస్తే, ఈ పని చేస్తే ఆ పని చేయలేరు, ఆ పని చేస్తే ఇంకో పని చేయలేరు.
1: కరెక్ట్
0: సో అలా కాకుండా డాన్సే మీకు మల్టీ టాస్కింగ్ నేర్పిస్తున్నప్పుడు మీరు అది ఎంకరేజ్ చేయాలి పిల్లల్లోని. అంతేకాని ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి చదువుని ఆపకూడదు, చదువు ఉందని చెప్పి డాన్స్ని
1: ఆపకూడదు.
0: ఆపకూడదు.
1: బాగుంది, మంచి మాట. మీరు అన్నట్టు బాలికగా ఉన్నప్పుడు మొదటి అవకాశం పెద్దపల్లిలో అమ్మగారి ద్వారా ముద్దుగారు ఏదో చేయగలిగారు. పెద్ద అయిన తర్వాత సేతురాం గారి శిష్యరికంలో ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న ప్రదర్శన మొదటిది ఎప్పుడు ఇచ్చారు? దాని తర్వాత స్పందన ఎలా అనిపించింది?
0: చాలా మంచి ప్రశ్న, ఎందుకంటే దిస్ ఐ వాంట్ టు షేర్. నేను ఫస్ట్ టైం మాస్టర్ గారి ఐటమ్ ఒక బ్యాలేలో జాయిన్ అవ్వడం అనేది, ఫస్ట్ నేను ఆయన దగ్గర చేసిన మొదటి బ్యాలే మార్కండేయుని చరిత్ర. అందులో నాకన్నా అందరూ పెద్దవాళ్ళే సీనియర్స్, నేను అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 16 ఏళ్లతో ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు. సో నేనే చిన్న పిల్లని వాళ్ళందరి ముందు, సో నన్నే మార్కండేయునిగా
1: మార్కండేయం చేశారు.
0: తీసుకున్నారు.
1: అంతే
0: సో మొదటిసారి యూనివర్సిటీలో ఇట్లా రిహార్సల్స్ అవి జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు, ఒకనొక స్టేజ్లో నాకు అంత మెచ్యూర్డ్గా చేయలేదనమాట. నేను ఫస్ట్ ప్రదర్శన కాదా, కొంచెం భయపడ్డాను. మా మాస్టర్ గారు బాగా తిట్టారు నన్ను. తిట్టాక నేను విపరీతంగా ఏడ్చేశాను కూడా. ఏడ్చాక ఆయన మళ్ళీ దగ్గర తీసుకొని, కళ్ళు తుడుచుకో, టీ తాగు, మళ్ళీ రా చెయ్యి అనేవారు. అంటే తిట్లు అనేవి మనకి అవి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి, ఓకే ఆల్రెడీ తిట్లు పడిపోయాయి,
1: అయిపోయింది.
0: సో ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా బెటర్ వర్షన్
1: కరెక్ట్, అంటే ది
0: వస్తుంది,
1: యాక్ట్ యాజ్ ఇంప్రూవ్మెంటల్. కరెక్ట్
0: ఇంప్రూవ్మెంటల్
1: కరెక్ట్
0: థింగ్ వస్తుంది అనేసి, దాని తర్వాత ఆ ప్రదర్శన చాలా బాగా శిల్పారామంలో నా మొదటి ప్రదర్శన ఇక్కడ మార్కండేయుడిగా చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది, మంచి పేరు వచ్చింది. మొదటిసారి కేశవరావు గారు నాకు మేకప్ వేసినప్పుడు ఆయన చాలా మెచ్చుకున్నారు, చాలా అందంగా ఉన్నావమ్మా, ఫస్ట్ మేకప్ వేసింది నీ అన్నావు కదా, సో చాలా బాగా వచ్చింది అనేసి చెప్పారు. చాలా మొదటిసారి డ్రెస్ కుట్టించుకొని, దట్ వాజ్ ఎ డిఫరెంట్
1: ఎక్స్పీరియన్స్,
0: ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా.
1: అందుకే అడిగాను నేను. మొదటిది ఎప్పటికీ మొదటిది ఎప్పుడు
0: ఎప్పటికీ
1: ప్రత్యేకం.
0: గుర్తుండిపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నా మొదటి అతిపెద్ద బ్యాలెట్.

నేను చేసింది కూచిపూడి నృత్య నిలయం నుంచి రామాయణం అని బ్యాలే. అందులో నేను మెయిన్ లక్ష్మణుడి పాత్రే. తర్వాత చిన్న చిన్న రోల్స్ అందులో క్యారెక్టర్ డిమాండెడ్ రోల్స్ చేసాము. దానికి కూడా విపరీతమైన ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది రేపు ప్రోగ్రామ్ అంటే ఇవాళ ప్రాక్టీస్ చేసే కాదు, కొన్ని నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే తప్ప ఒక పరిపక్వత రాదు ఒక ఐటమ్ కి. కంపల్సరీగా మనలోని రాదు, ఆ ఐటమ్ కి మనం న్యాయం చేయలేము. సో అందుకనే దాని గురించి విపరీతమైన రిహార్సల్స్ జరిగేవి, విపరీతమైన కంపోజిషన్స్ జరిగేవి. సో అలా కంపోజిషన్ జరుగుతున్నప్పుడల్లా కూడా ఆ కొత్త కొత్త మెళకువలు కానీ కొత్త కొత్త స్టెప్స్ కానీ, మా మాస్టర్ గారి స్టైల్ ఎలా ఉంటుందంటే అండి, నూతనత్వం ఎక్కువ ఉంటుంది. అంటే క్యారెక్టర్ యొక్క ఎమోషన్ ని బట్టి స్టెప్ బిల్డ్ చేయడం అనేది చాలా తక్కువ మంది గురువుల్లో నేను చూసాను అది. సో ఆయన అది చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఆ బ్యాలే కూడా చాలా బాగా సక్సెస్ అయింది. కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసాము మేము ఆ బ్యాలే. పుట్టపర్తిలో చేసాము, తిరుపతిలో చేసాము,

0: బాగుంది వసంత గారు. అయితే మీరు అన్నట్టు నేర్చుకున్నారు, గురువు గారి దగ్గర మెల్లమెల్లగా పరిపక్వత సాధించి పెద్ద ప్లాట్ఫామ్ మీద చేయగలిగారు. ఇటు విద్యాభ్యాసం అయిపోయి బై క్వాలిఫికేషన్ మీరు విద్య పూర్తయింది, ఇంకా చదివేది లేదు అనుకున్నప్పుడు జాబ్ చేయడం గురించి కానీ, జాబ్ చేయాలి లేదా అన్న నృత్యకారిణిగా కెరీర్ ఇదే కంటిన్యూ అవడమా, జాబ్ కూడా చేయడమా అని, ఏ కుటుంబంలో అయినా మధ్యతరగతిలో ఇవాళ డబ్బు ప్రాధాన్యత ఉంది, డబ్బు అవసరం అందరికీ, అలా మీ కుటుంబంలో ఇలాంటి చర్చలు వాటి తాలూకు విశేషాలు మాకు వివరిస్తారా? అంటే ఏం జరిగింది?
1: ఉండిందండి ఆ డైలమా మా ఇంట్లో ఉండింది. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇంటర్ చదువుతుండేదాన్ని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అవ్వాలి ఎందుకంటే నేను డాన్స్ ఎంఏ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. సో డిగ్రీ చదవడం జరిగింది. దాని గురించి చదువుతూ కొన్ని ప్రోగ్రామ్స్ చేయడము అట్లా జరిగింది. అయితే నేను ఎవరైతే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను వాళ్ళ ఇంట్లో నేను ముందే చెప్పాను నేను డాన్స్ నా కెరియర్గా తీసుకోవాలనుకుంటున్నాను అని. అయితే వాళ్ళు నాకు నచ్చ చెప్పారు, అంటే డాన్స్ తీసుకో కెరియర్గా, కాకపోతే చదువుని వదలద్దు, ఎప్పుడు ఏది మనకి అవకాశం ఇస్తుందో తెలీదు, సో చదువుని వదలద్దు అని నా భర్త శ్యామ్ చాలా ప్రోత్సహించారు నన్ను. అలాగే దానివల్లే నేను ఎంబీఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా చేశాను, మేమిద్దరం కలిసి చేసాం మరి చెప్పాలంటే. సో ఆయన కూడా నాతో పాటు కలిసి, ఆయన ఎంసీఏ చేసిన తర్వాత మేమిద్దరం ఒక డిగ్రీ కలిసి చేద్దాం అనుకుని నాతో ఎంబీఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయించారు ఆయన. సో అప్పుడు పెళ్ళైన కొత్తలోని కొంచెం తర్జన భర్జన పడ్డాము డాన్స్ విషయంలోని, బికాస్ మా అత్తగారు వాళ్ళందరూ కూడా కొంచెం చదువు సైడ్ ఎక్కువ, వాళ్ళకి ఆర్ట్ అంత అవగాహన తక్కువ, అంటే ఇది ఒక కెరియర్గా ఉంటుందని వాళ్ళకి తెలియదు. అప్పట్లో ఇది అంత కెరియర్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఐటీ అప్పుడే వస్తుంది. సో నేను పీజీడీసీఏ కూడా చేశాను, సో ఐటీలో జాబ్ చేస్తే నీకు బాగా బెనిఫిట్ అవుతుంది ఆర్థికంగా, ఇద్దరు సెటిల్ అవ్వగలుగుతారు, డాన్స్ వల్ల నీకేం వస్తుంది, నువ్వు హాబీగా నేర్చుకో అనేవారు. సో అది నాకు కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఇంత కష్టపడి నేను వచ్చి హైదరాబాద్కి నేర్చుకొని మా పేరెంట్స్ అందరినీ వదిలి వచ్చి నేర్చుకొని ఇవాళ ఇలా అవ్వాల్సి వచ్చింది.

0: ఏంటి అని కొంచెము డైలమాలో ఉన్నప్పుడు నా భర్తే నాకు
1: సపోర్ట్
0: సపోర్ట్
1: చేశారు.
0: చేసి, లేదు నువ్వు డాన్స్ చేసుకో, కానీ అదొక ఇనీషియల్గా కొంత నువ్వు నీ కెరియర్లో సెట్ అయ్యేంత వరకు, అంటే ఆర్థికంగా కరెక్ట్గా పుంజుకునే వరకు కొంచెం జాబ్ వరకు చేసి, తర్వాత నువ్వు నీ ప్రయత్నాలు డాన్స్లో చేసుకో. ఈ లోపల మనం ఇద్దరం సెటిల్ అయిపోతాం కెరియర్లోని. సో నా సపోర్ట్ నీకు 100% ఉంటుంది. సో అప్పటిదాకా ఐ నీడ్ యువర్ సపోర్ట్ అన్నారు. సో
1: వాహ్
0: అలాగ నేను ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం
1: చేసి
0: చేశాను. చేస్తూ సాటర్డే సండే నా కోరిక మేరకు డాన్స్ క్లాసెస్ మా ఇంట్లో అలౌ చేశారు, తీసుకునేదాన్ని. సో ఆ రకంగా సపోర్ట్ చేశారు నాకు.
1: మీకు అంటే అదృష్టవశాత్తు మంచి గురువు దొరకడం ఎంత మంచి విషయమో, ఇటు పుట్టినిల్లోనూ మెట్టిలిలోనూ కూడా అంతే ప్రోత్సాహం
0: అంతేనండి.
1: లభించడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. అయితే వసంత గారు, ఇప్పుడు మీరు అన్నట్టు శిష్యురాలిగా సేతురాం గారి దగ్గర నేర్చుకుంటూ ఎదిగి మంచి ప్రదర్శనలు ఇస్తున్న మీరు, మీరు నాట్య గురువుగా మారి పిల్లల్లో లేదా 10 మందికి విద్యని సంస్కృతిని పంచాలని ఈ ఆలోచన మొట్టమొదట మీకు ఎప్పుడు వచ్చింది? ఎందువల్ల గురువుగా మారాల్సి వచ్చింది?
0: 2009 మా బాబు పుట్టిన తర్వాత కొంతవరకే నేను ప్రదర్శన పెర్ఫార్మర్గా ఉండగలిగాను. తర్వాత ఇంటి బాధ్యతల రీత్యా ఐ హ్యాడ్ టు స్టాప్ పెర్ఫార్మెన్సెస్, బికాస్ ప్రాక్టీస్కి వెళ్ళడానికి నాకు ఎక్కువగా టైం
1: టైం ఉండదు.
0: దొరికేది కాదు. బికాస్ బాబుని, ఇటు జాబుని, ఇటు ఇంట్లో మా అత్తగారు వాళ్ళని అన్నీ చూసుకుంటూ పనులు చేసుకుంటూ చేయాలి కాబట్టి అది కొంచెం కష్టమయ్యేది. సో అప్పుడు ఆపేస్తే మళ్ళీ నేను దీనికి దూరం అయిపోతానేమో అని ఒక భయం ఉండేది నాకు. సో ఆ భయం నుంచి మొదటిసారిగా నేను మా మదర్ వాళ్ళ శిష్యురాలకు ఒక చిన్న పాపకి, జయవర్తిని, హూ ఇస్ మై ఫస్ట్ స్టూడెంట్ రైట్ నౌ, ఆ అమ్మాయికి కొంత డాన్స్ చెప్పాను. చెప్పి ఆ అమ్మాయి ఫస్ట్ టైం ప్రదర్శన చేసినప్పుడు ఆ అమ్మాయిని అందరు మెచ్చుకున్నారు. చాలా చాలా బాగా చేసావమ్మా, ఎవరు నేర్పించారు అని అడిగారు. ఇట్లా మేడం
1: మేడం
0: గారి
1: నేర్పించారు.
0: డాటర్ నేర్పించారండి అని. మా మదర్ స్టూడెంట్ ఆ అమ్మాయి
1: ఓకే
0: యాక్చువల్గా.
1: ఓకే
0: మా మదర్ వేరే బిజీగా ఉండి తినకి ఇవి చెప్పవే అని అంటే చెప్పాను.
1: బాగుంది.
0: అలా తను చేసినప్పుడు ఆ అమ్మాయిని అందరు మెచ్చుకుంటే ఒక రకమైన మానసిక ఆనందం కలిగింది నాకు. ఓ, సో ఐ కుడ్ బి ఏ గురు, అంటే ఐ కుడ్ బి ఏ టీచర్, నాట్ ఏ గురు. ఐ కాంట్ సే ఐఎమ్ ఏ గురు, ఐ షుడ్ సే ఐఎమ్ ఏ టీచర్ రైట్ నౌ. సో నేను ఒక టీచర్గా, ఓకే ఐ కుడ్ స్టార్ట్ మై కెరియర్ అనే ఒక థాట్
1: స్టార్ట్ అయింది.
0: స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా మా గురువు గారిని అప్రోచ్ అయ్యాను, సార్ నేను ఇట్లా టీచింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నానని. అప్పుడు మా గురువు గారు, అలా వేగ్గా నీ చేయకూడదమ్మా, టీచింగ్లోని చాలా పేషెన్స్ కావాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని తెలుసుకొని ప్రవర్తించాలి, అలాగే వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడానికి నీకు ఎక్స్పీరియన్స్ కావాలి అని అని చెప్పాక, నేను మా గురువుగారి దగ్గరే ఒక 6 మంత్స్ ఆయన దగ్గర ఎలా టీచ్ చేయాలి.
1: సో డాన్స్ నేర్చుకోవడంతో పాటు నాట్యం గురుగారి దగ్గర నేర్చుకోవడంతో పాటు గురువుగా ఎలా మారాలన్నది కూడా గురుగారి దగ్గర
0: గురుగారి
1: నేర్చుకున్నారు.
0: దగ్గరే నేర్చుకున్నానండి,
1: మంచి విషయం.
0: ఎందుకంటే మనము డాన్స్ వచ్చు మనకి, మనం ఎలా చేస్తామనేది మనకి తెలుసు,
1: తెలుసు,
0: కానీ ఒక గురుస్థానంలో ఉండేవారే చెప్పగలరు పిల్లల్ని ఎలా అర్థం చేసుకో
1: కరెక్ట్ కరెక్ట్.
0: నేర్పించాలి అని,
1: అందుకే ఇప్పుడు టీచర్కైనా ట్రైనింగ్ కోర్స్ అవసరం అంటారు
0: ట్రైనింగ్
1: యాజ్ అ
0: కోర్స్
1: టీచర్.
0: లాగా.
1: బాగుంది.
0: సో అలాగ నేను మా గురుగారి దగ్గర టీచర్గా జాయిన్ అయ్యాను. ఒక ఫస్ట్ ఒక 6 మంత్స్ అందరు జూనియర్స్కి వాళ్ళందరికీ క్లాసెస్ చెప్తూ ఉండేదాన్ని, చెప్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ఎంతో కొంత ఆయన ఊరికే ఇచ్చేవారు. సార్ ఎందుకు సార్ అంటే, లేదమ్మా డబ్బు విలువ కూడా తెలియాలి
1: మంచి
0: ఖచ్చితంగా,
1: విషయం, మంచి మాట.
0: ఎందుకంటే మనం ఇవాళ రేపట్లో విద్య ఫ్రీగా నేర్చుకుంటే దాని విలువ
1: విలువ
0: కూడా
1: ఉండదు.
0: తగ్గిపోతుంది.
1: అవును
0: ఆ పాయింట్ కూడా నాకు మా గురుగారి వల్లే తెలుసుకున్నాను
1: తెలిసింది.
0: నేను, నిజంగా చెప్పాలంటే.
1: బాగుంది. వసంత గారు, బాలికగా పెద్దపల్లిలో ప్రదర్శన, తర్వాత సేతురాం గారి శిష్యరికం, తర్వాత మార్కండేయుని ఘట్టంలో పెద్ద ప్లాట్ఫామ్ మీద ప్రదర్శన, వీటిలాగే మీరు టీచర్గా మారిన తర్వాత మీ శిష్యరికంలో ఉన్న మీ స్టూడెంట్స్ అందరూ కలిసి పర్ఫామ్ చేసి మంచి స్పందనని మీకు సంతృప్తినిచ్చిన ఒక ప్రదర్శన గురించి చెప్పండి.
0: తప్పకుండా అండి, మేము ఎప్పుడు కూడా మా గుడి, మా నల్లకుంట టెంపుల్లో వార్షికోత్సవాలు జరుగుతాయి, రామకోటి ఉత్సవాలు అని జరుగుతాయి. అప్పుడు మా పిల్లలందరితోని ఒక కార్యక్రమాన్ని నేను చేయిస్తాను అక్కడ. చేయించినప్పుడు అప్పుడు చాలామంది పిల్లలు ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళందరూ, నాకు ఆ గుడి మా సెంటిమెంట్ టెంపుల్ అనమాట. సో అందరి పిల్లలతోనే నేను అక్కడ ఒక ప్రదర్శన ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా చేయిస్తాను. వాళ్ళు అవకాశం ఇస్తూ ఉంటారు పాపం. సో అలా ఇచ్చినప్పుడు లాస్ట్ టైం జరిగిన ప్రదర్శనలోని విపరీతమైన అప్లాజ్ వచ్చి ఇంకా వచ్చి చాలా బాగా చేయించారమ్మా, చాలా ఇప్పటిదాకా నేను

0: మా ఇన్స్టిట్యూట్కి మౌత్ పబ్లిసిటీ తప్ప నేను బోర్డు పెట్టింది కూడా లేదు, తక్కువే. అండ్ నేను ఒక్క అమ్మాయితో స్టార్ట్ చేశాను, ఇద్దరు ముగ్గురు నలుగురు అయ్యారు. ఇప్పుడు ఆ నలుగురు కూడా వాళ్ళు టీచర్స్గా మారుతున్నారు నా దగ్గరే. వాళ్ళు వాళ్ళ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు, ఇప్పుడు డిప్లొమా రాస్తున్నారు. నాకు ఇంకొక 2-3 బ్రాంచెస్ ఉన్నాయి ఇన్ హైదరాబాద్, ఆ బ్రాంచెస్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు.
1: బాగుంది, మంచి విషయం.
0: సో ఆ స్టేజ్కి వెళ్ళగలిగాను అంటే అది మా గురుగారి ఆశీర్వాదం, పెద్దలు మా పేరెంట్స్ యొక్క అండదండలు అండ్ మా హస్బెండ్ సపోర్ట్. ఖచ్చితంగా
1: బాగుంది వసంత గారు. అయితే చివరగా మా శ్రోతలకి లేదా ఔత్సాహికుడుగా నాట్యం నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండి ఏ ఇతర కారణాల వల్ల కానీ, ఆర్థిక పరమైన ఇష్యూ కావచ్చు, తెలియక టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నామని కానీ, ఏదో కారణం చేత ఆగిపోతున్న వారికి, లేదా మీరు అన్నట్టు ఇప్పుడు డ్యాన్స్ అంటే నాట్యం వైపు ఆర్ట్ వైపు మళ్ళిస్తే చదువులో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని కానీ, ఇలాంటి అపోహలతో ఉన్నవారికి ఏం సందేశం ఇస్తారు?
0: ఆర్ట్ నేర్చుకుంటే విద్య పోతుంది అనేది నిజమైన అపోహ అండి. అది నిజమైన అపోహ, ఎందుకంటే అది నిజం కాదు. ఎందుకంటే ఆర్ట్ అనేది మనలోని క్రియేటివిటీని పెంచుతుంది చాలా. సో క్రియేటివిటీ ఎప్పుడైతే మనలో ఇంక్రీజ్ అవుతుందో, ఫోకస్డ్ ట్రైనింగ్ పెరుగుతుందో, మల్టిపుల్ టాస్కింగ్ పెరుగుతుందో, అది మన చదువుకి చాలా దోహదపడుతుంది చాలా. ఒక ఆర్టిస్ట్ డెఫినెట్గా బాగా రాణించగలుగుతారు ఎడ్యుకేషన్లో కూడా. ఇప్పుడు మా పిల్లలే తీసుకోండి, మా పిల్లలు ఒక అమ్మాయి డాక్టర్ చేస్తోంది, ఒక స్టూడెంట్ నా స్టూడెంట్ MBBS డాక్టర్ చదువుతోంది, ఇంకో స్టూడెంట్ బీటెక్లో ఫైనల్ ఇయర్ చేస్తోంది. చాలామంది పేరెంట్స్కి కూడా చెప్పాను నేను, అంటే పెద్దవాళ్ళకి కూడా చెప్పాను. సో డాన్స్ ఎప్పుడూ కూడా, డాన్స్ అనే కాదు ఏ ట్రెడిషనల్ ఆర్ట్ కూడా, ఈజ్ నాట్ ఏ బ్యారియర్ టు ఎడ్యుకేషన్. ఇట్ ఈజ్ ఏ సపోర్ట్ అండ్ అసెట్ టు ద ఎడ్యుకేషన్, డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళలోని చాలా శక్తిని పెంచుతుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మీరు ఒక స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఒక పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మీరు నేర్చుకునే దానికన్నా స్టేజ్ మీద చేస్తుంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ చదువుకి చాలా బెనిఫిట్ చేస్తుంది. సో నాతో చాలామంది పిల్లలు పేరెంట్స్ చెప్పేవాళ్ళు, మేడం డాన్స్ వల్ల మా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది, అల్లరి ఇవన్నీ తగ్గిపోయాయి, చాలా బుద్ధిగా ఉంటున్నారు, మీరు పంక్చువాలిటీ నేర్పిస్తున్నారు, డిసిప్లిన్ నేర్పిస్తున్నారు, మోరల్స్ చెప్తున్నారు, పేరెంట్స్ని ఎలా గౌరవించాలో చెప్తున్నారు, గురు భక్తి చెప్తున్నారు, భగవంతుడి స్మరణ చెప్తున్నారు. బికాస్ ఆఫ్ డాన్స్ దట్ ఈస్ వాట్ వీ టీచ్ జనరలీ. సో తల్లి తండ్రి గురువు దైవం ఈ నాలుగు డెఫినెట్గా డాన్స్ త్రూ కవర్ అవుతాయి. సో అది పిల్లలకి ఖచ్చితంగా బెనిఫిట్ చేసేదే తప్ప అది బ్యారియర్ ఎప్పుడు కాదు, అది ఒక అడ్డుకట్ట కాదు డెఫినెట్గా పిల్లల వికాసానికి కానీ వాళ్ళు ఎదగడానికి కానీ. సో అలా ఎవరైతే పేరెంట్స్ వేరే ఆర్ట్ నేర్పిస్తే వీళ్ళ చదువులు ఆగిపోతాయి అనేది మాటకు పెట్టుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. మీ AIR తరఫు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పేరెంట్స్ ఎవ్వరూ కూడా ఆర్ట్ నేర్పిస్తే చదువు ఆగిపోతుందో లేకపోతే దానివల్ల ఇంకొకటి ఏదో, అలా ఏమీ లేదండి, చాలా సమస్యలు తీర్తాయి కూడా, చాలా బెనిఫిట్ అవుతుంది కూడా.
1: బాలికగా మీ ప్రదర్శన ఇచ్చి ఎదుగుతూ నృత్యకారిణిగా నాట్య గురువుగా మారిన మీ భవిష్యత్ ప్రయాణం ఎటువైపు, ఏం సాధించాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు?
0: ఇప్పుడు నేనున్న స్టేజ్ లోని ప్రస్తుతానికి యాజ్ ఏ గురువుగా నేను ఒక మంచి స్థానం సంపాదించాననే మా గురువుగారి దయవల్ల అని అనుకుంటున్నాను. ఇంకా ముందుగా పిల్లలందరినీ డాన్స్లోనే వాళ్ళు నేర్చుకుంటానంటే ఇదొక కెరియర్ ఆప్షన్గా వాళ్ళకి చూపించాలనేది కూడా నా కోరిక. అలాగే నేను కూడా డాన్స్లోనే నెక్స్ట్ లెవెల్ MPhil కానీ PhD లాంటివి నెక్స్ట్ లెవెల్ చేస్తూ దీంట్లో ఇంకా నాలెడ్జ్ ఎంతైనా ఉంది, దీంట్లో చాలా ఉంది. సో అదంతా కూడా తెలుసుకుంటూ నాకు తెలిసిన జ్ఞానాన్ని నా పిల్లలకి చెప్తూ మరికొంతమంది పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్ది నాట్యం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్తూ ఈ కల్చర్ని ముందుకు తీసుకువెళ్ళి ఆపకుండా నా వంతు కృషి చేయాలనేది నా ఖచ్చితమైన కోరిక. సో నా కూతుర్ని అందుకే మా గురువుగారి దగ్గర వేశానండి.
1: బాగుంది వసంత గారు, మీ నాట్య ప్రయాణంలో ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు, ఇటీవల భాగ్యనగర్ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకున్నారు, దానికి కూడా మీకు మా తరపున కృతజ్ఞతలు. ఇలాగే మీ ప్రయాణం నాట్య గురువుగా నృత్యకారిణిగా ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని, మీరు మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

0: మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి. అండ్ ఈ అవకాశాన్ని మా గురువుగారి గురించి చెప్పుకునే అదృష్టాన్ని, మా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చెప్పుకునే అవకాశాన్ని, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళందరి గురించి చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఏఐఆర్ వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి నమస్కారం. థ్యాంక్ యూ.
2: సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన కూచిపూడి నృత్యకారిణి, చిన్న వయసులో నాట్య గురువుగా గుర్తింపు పొందిన శ్రీమతి పెండ్యాల వసంత సంధ్య గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ. క్రిమినల్ కేసులు, వాటి ట్రయల్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ట్రయల్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏమేమి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుందాం. విద్యాసాగర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, ముందుగా అసలు ఈ ట్రయల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వివరిస్తారా?
1: ట్రయల్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, ముద్దాయికి ఇనీషియల్ స్టేజ్లో బెయిల్ అనేది ఉంటుంది, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముద్దాయి మీద ఉన్నటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము ముద్దాయి మీద నేర ఆరోపణను జడ్జి ముందర ప్రూవ్ చేయడానికి ఏవైతే సాక్ష్యాలు వాళ్లకు ఉన్నాయో అవన్నీ ఒకచోట పెడితే దాన్ని ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఛార్జ్షీట్ జడ్జి గారికి పంపించడం జరుగుతుంది. జడ్జి గారు ఆ ఛార్జ్షీట్ పరిగణనలో తీసుకున్న తర్వాత దాని ఒక నెంబర్ అవుతుంది, సీరియల్ నెంబర్ అవుతుంది, సీసీ నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ అయిన తర్వాత ముద్దాయికి సమన్స్ పోతాయి. ఏంది, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా కేసు పెట్టారు, మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ కోర్టుకు మీరు రావాల్సింది అని సమన్స్ పోతాయి. ఆ సమన్స్ పోయిన తర్వాత ఆ సమన్స్ సర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ముద్దాయి మీద ఏ పోలీసు వాళ్ళైతే కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళదే బాధ్యత సమన్స్ సర్వ్ చేయాల. సమన్స్ సర్వ్ అయిన తర్వాత ముద్దాయి కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డేట్ వస్తుంది. జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము ఒక డేటు రెండు డేట్లు ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ పేపర్స్ను మనం ఛార్జ్షీట్ అంటాం, ఒక కాపీ ముద్దాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది, టోటల్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ పేపర్సు, సాక్షుల స్టేట్మెంట్లు, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ హాస్పిటల్ ఒకవేళ పోయినట్టయితే డాక్టరు సర్టిఫికేట్లు అవన్నీ సెట్ ఉంటాయి. అవన్నీ ముద్దాయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జడ్జి గారు ముద్దాయిని అడుగుతారు, ఏమని, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా అతను మీ మీద ఇలాంటి కేసు పెట్టారు, నేర ఆరోపణ ఉంది, ఇది నిజమా అబద్ధమా? దీనికి సమాధానము కేవలము ముద్దాయి మాత్రమే చెప్పాలి, వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ముద్దాయి కోర్టుకు రావడం కంపల్సరీ.
0: ఓకే, అయితే మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ట్రయల్ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే సమన్స్ జారీ చేయబడ్డాయో అప్పుడే ట్రయల్ మొదలైంది.

0: అప్పుడు ట్రయల్ మొదలైనట్టు.
1: ఎవరెవరి పాత్ర ఉంటుంది ఇందులో ఇప్పుడు?
0: ట్రయల్లో పాత్ర ఎవరిది ఉంటుంది అంటే, ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని జడ్జి ముందర చెప్పడానికి ఉన్నటువంటి విట్నెస్లు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ వాళ్ళు ఉంటారు.
1: ముద్దాయి తన తరపు న్యాయవాదిని తీసుకురావచ్చా?
0: ఉంటారు. ఆయన పాత్ర, న్యాయవాది పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే, సాక్ష్యాలు మొదలైన తర్వాతనే వాళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ లాయర్ గారి పాత్ర మొదలవుతుంది. ఫస్ట్ పాత్ర ముద్దాయిదే.
1: ఓకే,
0: ఇదంతా అబద్ధము అని చెప్తేనే ట్రయల్ మొదలవుతుంది. ఒకవేళ ముద్దాయి నేను చేసింది, మీరు అడిగిన ప్రశ్నలు కరెక్టే, నేను నేరం చేశానని ఒప్పుకుంటే దానికి తగిన శిక్ష ఏదో జడ్జి గారు విధించేస్తారు. అప్పుడే
1: అయిపోతుంది,
0: అయిపోతుంది. ఇది ట్రయల్ కాబట్టి ముద్దాయి 99% నేను నేరం చెయ్యలేదనే చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రాసెస్ సమన్స్ పోతుంది.
1: అయితే అంటే ఖచ్చితంగా ట్రయల్ అప్పుడు ముద్దాయి కోర్టుకు రావాల్సిందేనా? ఏదైనా కారణాల వల్ల ఏ సందర్భంలో రాకుండా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా చట్టంలో?
0: ముద్దాయి కంపల్సరీ కోర్టుకు రావాలి అనేటువంటి పరిస్థితులు మూడు ఉంటాయి. ఒకటి, జడ్జి గారు ఇనీషియల్లీ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత సమన్స్ మీద ముద్దాయి కోర్టుకు హాజరైన తర్వాత ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినేషన్కు ముద్దాయి రావాలా, ఈ కేసు నిజమా అబద్ధమా అందని ముద్దాయి ఆన్సర్ చెప్పాలా, ఆ స్టేజ్లో ముద్దాయి కంపల్సరీ రావాలా. నెక్స్ట్ స్టేజ్లో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని చూస్తే మేము గుర్తుపడతాము, ఈ నేరం చేసిన వ్యక్తి ఎవరో మేము చూశాము, ఆ వ్యక్తి ఎవరో ఈ కోర్టులో ఉంటే మేము గుర్తుపట్టగలము అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముద్దాయి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకుంటే ఒక అవకాశం ఇచ్చి నెక్స్ట్ డేట్లో అతన్ని పిలిపించుకోండి అని వాళ్ళ న్యాయవాదికి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ముద్దాయి కోర్టు రాకుంటే జడ్జి గారు ఏ నిర్ణయానికి వస్తారంటే, ఈ ముద్దాయే ఎవరైతే కోర్టుకు రాలేదో, నేరం చేసినటువంటి మనిషి ఎవరో కాదు, ఈ ముద్దాయే అని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో కంపల్సరీ రావాలా. ఇంకొక స్టేజ్ ఎప్పుడు అంటే, టోటల్ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు. దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు జడ్జి గారు అతన్ని ఏ ఏ సాక్షులు ఏమేం చెప్పారు నా ముందర మీ అగేనిస్ట్ అని చదివి వినిపిస్తారు. ఆ సాక్షులు ఇతని అగేనిస్ట్ ఏదైతే సాక్ష్యం చెప్పారో జడ్జి ముందర ప్రమాణం చేసి, అది నిజమా అబద్ధమా అందని ముద్దాయి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దీని తర్వాత ముద్దాయి కంపల్సరీ రావాలి అన్నది ఎప్పుడు అంటే, జడ్జిమెంట్ అప్పుడు.
1: అయితే మీరు అన్నారు సాక్షిని అడిగినప్పుడు సాక్షి చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఒక అభిప్రాయానికి వస్తారు. అయితే సాక్షి రావాల్సిన సందర్భం ఎప్పుడు? సాక్షి పాత్ర ఏమిటి అసలు ఈ ట్రయల్లో?
0: ముద్దాయిని ప్రశ్నించిన తర్వాత నేర ఆరోపణ మీ మీద ఉంది, ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము అని చెప్పిన తర్వాత సాక్షులకు సమన్స్ పోతాయి. సాక్షిగా మీరు రావాలి అని. ఈ ముద్దాయి అగేనిస్ట్ కనీసం 6 or 7 సాక్షులు ఉంటారు కదా, ఒక్కొక్క రోజు 2 or 3 జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము సమయం పట్టి 2 or 3 సమన్స్ ఇస్తారు. ఆ రోజు ఆ 2 or 3 చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు సాక్షి ముద్దాయి వైపైనా మాట్లాడొచ్చు, ముద్దాయికి అగేనిస్ట్ గా
0: మాట్లాడొచ్చు.
1: అయితే ఇలాంటప్పుడు సాక్షి ముద్దాయికి తెలిసిన వాడై ఉండొచ్చా?
0: తెలిసిన వాడే ఉండొచ్చా అంటే, కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనున్నాను, నాకు మా అన్నయ్యకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను రోడ్డు మీదకి వచ్చి మా అన్నయ్యను అనరాని మాటలు చేయకూడని పని ఏదో చేశాను. అప్పుడు కేసు పెడితే ఏమవుతుంది, మా అన్నయ్యనే నాకు నా అగేన్స్ట్ సాక్షి వస్తాడు కదా, రావద్దని ఏముంది అప్పుడు. సో తెలిసిన సాక్షి కోర్టులో నా అగేన్స్ట్ సాక్ష్యం చెప్తేనే చాలా డేంజర్. ఒక సందర్భంలో ఇంటి పక్కన వాడే సాక్ష్యం ఉంటాడు, ఒక మర్డర్ అయింది ఇంటి పక్క వాడే సాక్ష్యం ఉంటాడు, ఇప్పుడు తెలియని సాక్షి ఆ టైంలో అక్కడ ఉండాలి అని వీల్లేదు కదా. ఉంటాడు, వస్తాడు, చూస్తాడు, వాడు చెప్తాడా చెప్పడానికి తర్వాత విషయం. ఉండొచ్చు సాక్షి, ఎవరైనా ఉండొచ్చు.
1: సాక్ష్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఒక మనిషిని నేను చూశానని నోటి మాటనే కాకుండా ఏ ఏ ఇతర రకాల సాక్ష్యాలు చెల్లుతాయి చట్ట ప్రకారం?
0: నోటి మాటనే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా కోర్టు వారు పరిగణనలోకి తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా, అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్

0: ద్వారా నేను ఓ అమ్మాయికి పంపకూడని ఎస్ఎంఎస్ పంపాను
1: పంపాను.
0: అనుకోండి, ఐ లవ్ యూ అని పంపాను, నేనంటే నాకు చాలా ఇష్టము అని పంపాను, అది కూడా నేరమే, అది కూడా నేరమే. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద కేసు పెడితే సాక్ష్యం ఏం చూపిస్తుంది? ఎస్ఎంఎస్ చూపిస్తుంది. సో ఎస్ఎంఎస్ ను కూడా పరిగణనలో తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఆ ఎస్ఎంఎస్ ను పరిగణనలో తీసుకొని నా మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి, నా మీద శిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది.
1: అయితే విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నింద వేయబడింది, ముద్దాయిగా ట్రయల్కి వచ్చాడు, అతనికి ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను నేరం రుజువైంది, అతనికి శిక్ష పడింది. ఇది కాకుండా నేరం చేయని వ్యక్తి నింద మాత్రమే మోపబడి అతను నిరపరాధిగా బయటికి రావడానికి తన ప్రయత్నం తను చేసుకోవడానికి అతనికి అక్యూజ్డ్ పర్సన్గా తనకి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి?
0: చట్ట ప్రకారము ఇప్పుడు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇది తప్పుడు కేసు అని నేను నమ్మినప్పుడు జడ్జి గారిని నమ్మించే బాధ్యత నా మీదనే ఉంటుంది. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాతనే నా మీద మోపినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిర్ధారించుకొని దాని అగేన్స్ట్ ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. ఎలా ఉంది? డిశ్చార్జ్ పెట్టి వేసుకోవాలి. డిశ్చార్జ్ పెట్టిషన్ అంటే ఈ నేర ఆరోపణకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు విషయాలు ఇవన్నీ, ఈ నేరానికి నాకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పెటిషన్ వేసుకునే అవకాశం ఉంది. ఆ డిశ్చార్జ్ పెటిషన్ వేసుకునే సందర్భంలో ఇతని యొక్క అమాయకత్వము నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదనే ఉంటుంది. కోర్టులు కానీ పోలీసు వాళ్ళు కానీ సహాయం చేయరు. ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారనుకోండి, 379 సైకిల్ దొంగతనము, సెల్ ఫోన్ దొంగతనము చేశారు నా మీద. ఇప్పుడు నేను తర్వాత ఏం చేశాను, ఇది తప్పుడు కేసు, నేను లేను ఇక్కడ, నా మీద ఈ నేరం మోపడము చాలా అన్యాయము, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నప్పుడు
1: మీరు లేరంటానికి ప్రూఫ్ మీరే ఇవ్వాలి,
0: నేను చూపించుకోవాలా? ఛార్జ్షీట్ కంటే ముందు నా మీద నేర ఆరోపణ ఏదైతే మోపబడిందో అది తప్పుడు అన్యాయము అన్నట్టుదంతా నాకు తెలిస్తే, అనిపిస్తే, నేను భావిస్తే, దానికి పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని జైలుకు పంపించకుండా, జడ్జి గారు నన్ను జైలుకు పంపించకుండా, జుడిషియల్ రిమాండ్ అవ్వకుండా, చట్టము నాకు ఇచ్చినటువంటి అవకాశము యాంటిసిపేటరీ బెయిల్ అరెస్ట్ కాకుండానే బెయిల్ తీసుకోవడం. ఛార్జ్షీట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ లోవర్ కోర్టులో వేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే నెక్స్ట్ సెషన్ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు.
1: అయితే చివరిగా, క్రిమినల్ ట్రయల్ పరిస్థితుల్లో అలాంటి సందర్భాల్లో సాధారణంగా చాలా మంది పౌరులు తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటారు?
0: ఈ మధ్య కాలంలో లోక్ అదాలత్ అని కోర్టు వారు ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ పెడుతున్నారు. లోక్ అదాలత్ అంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎవరైతే మన మీద కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తారు, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ అవ్వకుండా, ఇలాంటి నేరాలు మన అగేన్స్ట్ ముద్దాయి అగేన్స్ట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముద్దాయి కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేయించి లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. అవి
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒకవేళ ముద్దాయి తనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుంది?
0: అలాంటి సంఘటనలు మనం కోర్టులో రెగ్యులర్ చూస్తున్నాం. ముద్దాయి చెప్పినటువంటి విషయము అంటే మన ప్రకారము కోర్టు ముందర అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఛార్జ్షీట్లో ఏదైతే ఉంటుందో అది ముద్దాయే ఇచ్చాడు, అది పోలీసు వాళ్ళు రాసి జడ్జి హ్యాండ్ ఓవర్ చేశారు ఛార్జ్షీట్తో పాటు అందని మనం గ్రహించాలి. ఈ ముద్దాయి కోర్టు ముందర సంబంధించుకొని వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఏమవుతుందంటే నాకేం తెలియదు అంటాడు. నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు విచారించలేదు, నన్ను ఎప్పుడు ఏమి అడగలేదు, నాకేం ఈ అసలు నన్ను ఎందుకు పిలిచారు అని వాడు ముఖం తెల్లబోయి చూస్తాడు జడ్జును. అప్పుడు ఏం చేస్తారు జడ్జి గారు అంటే హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు జడ్జి గారు, అంటే ఇతనికి కేసు ఏమి తెలియదు అని హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో అతను ఆ సాక్షి ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం చదివి వినిపిస్తారు.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

పశుపతి గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలు వైలెన్ శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి గౌళరాగంలో ప్రణమామ్యహం, మైసూరు వాసుదేవాచారి రచన ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు డి పశుపతి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, వయోలిన్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు 6 మెట్రోపాలిటన్ నగరాల అభివృద్దిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. VBGRAMG పథకానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నందున రాష్ట ప్రభుత్వం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బిజెపి రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట వ్యాప్తంగా రోజుకు 5-6 పోక్సో కేసులు నమోదవుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో బాలికల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అవయవ దాన ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు 1994 నాటి అవయవ మార్పిడి చట్ట సవరణలకై కేంద్ర ప్రభుత్వం 16 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక కమిటీలో తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజుకు సభ్యుడిగా చోటు దక్కింది. ఇరాన్తో చర్చల్లో పురోగతి లభించడంతో ఆ దేశంపై కొత్త సైనిక దాడుల నిర్ణయాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఉపసంహరించుకున్నారు. యుద్దాన్ని ముగించేందుకు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను పొడిగించేందుకు ఇరు దేశాల ఉన్నత స్థాయి నాయకత్వాల మధ్య చర్చలు సఫలమయ్యాయని ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో సామాన్యులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, పెట్రోల్, డీజిల్, సిలిండర్, ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ నిన్న రాత్రి మెక్సికో సిటీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో జట్టు 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఇప్పుడు వినండి పెళ్లి పీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వు వస్తావనే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతం.

0: సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు వినండి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రం కోసం ఉదిత్ నారాయణ బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకర్ రాజా.
2: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి ఇప్పుడు సమయం 9:30. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎడ్ల సతీష్ కుమార్.
1: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయ్ గారు మనతో పాటు ఇవాళ ఉన్నారు. హుసేన్ నాయ్ గారికి స్వాగతం అండి.
2: నమస్కారం.
1: హుసేన్ నాయ్ గారు, ముందేమో ఎస్సీ ఎస్టీ అనేటువంటి కమిషన్ ఉండేది, ఎస్టీ కమిషన్ రావడానికి కారణాలు ఏంటి, అంటే దాన్ని ఎందుకు విడదీశారు?
2: నేను నాకు గమనించిన కొంతమంది అనుకున్న దాంట్లో నేను అనుకున్నది ఏంటంటే, బిఫోర్ 2004 బిఫోర్ ఇది ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ గా ఉండే. దీని ముందు కూడా ఆదివాసీ గిరిజన బిడ్డలు లేదు బీసీలు బహుజన బిడ్డలు కూడా ఉండొచ్చు. దాంట్లో దీనికి సత్వర న్యాయం జరగట్లేదు. కోర్టుల ద్వారా పోవడం, అసలు మామూలుగా ఊళ్ళ నుండి మండలాలకి రావడమే కష్టం ప్రజలు. అలాంటిది కోర్టులు, సివిల్ కోర్టులకు, హైకోర్టులకు, సుప్రీంకోర్టు ఉండే ఒక్కో లాయర్ని పెట్టాలి, లాయర్ త్రూ ప్రాసెస్ అవ్వాలి, అంత ఫీజులు కట్టే స్థితిగతి ఉండదు, ఆడ మాట్లాడే విధానం వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి కనీసం రాయడం కూడా పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు కొంత పర్వాలేదు, బిఫోర్ అది లేకపోవడం, వీళ్ళకి సత్వర న్యాయం జరగట్లేదు అనే ఉద్దేశం.

0: తోనే ఆ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని ఆ రోజు తీసుకొచ్చింది. దాని తర్వాత 2004 లో మళ్ళీ బైఫర్కేషన్ చేసింది. 338 ఆర్టికల్ 338 ఉండే దాన్ని ఏగా డివైడ్ చేసి 2004 లో ఇంకా ఫాస్ట్ ట్రాక్ గా ఉండడం వల్లే చేంజ్ చేయడం జరిగిందని
1: ఎన్డీఏ సర్కార్లో వాజ్పేయి గారు
0: వాజ్పేయి గవర్నమెంట్ లోనే జరిగింది. ఎస్టీలు ఎలా ఉంటారంటే కొండ కోయల్లో అడవుల్లో ఉండేటోళ్ళు, వాళ్ళకున్న ట్రైబల్స్ ఇష్యూస్ ఒకలా ఉంటాయి. ఎస్సీలే ప్లేన్ ఏరియాలో ఉంటారు, వాళ్ళ విధి విధానాలు ఇంకోలా ఉంటాయి. అన్ని విధాలుగా చేంజ్ అవడం వల్ల కమిషన్లు చేంజ్ అయినాయి. 2004 తర్వాత కమిషన్లు చేంజ్ అయినాయి, మినిస్ట్రీస్ చేంజ్ అయినాయి, వాళ్ళ రోస్టర్స్ చేంజ్ అయినాయి. ఈ చేంజ్ అయినప్పుడు వీళ్ళ న్యాయం కావాలనే ఉద్దేశం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇంకా కొంచెం శరవేగంగా వర్క్ కావాలంటే ఈ దేశంలో ఐదుగురు ఉంటారు, చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు మెంబర్స్ ఉంటారు కమిషన్ నిర్మాణంలో. ప్రతిసారి కొదో కూడా ఉంటది. ఈసారి మా దాంట్లో వైస్ చైర్మన్ లేరు, మేము నలుగురమే, చైర్మన్, ముగ్గురు మెంబర్స్.
1: ఎస్టీ కమిషన్ లో ఒక సభ్యుడిగా లేదంటే ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ గా లేదంటే వైస్ చైర్మన్ గా ఉండేటువంటి వాళ్ళ యొక్క బాధ్యతలు గానీ లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి అధికారాలు గానీ ఏ విధంగా ఉంటాయండి?
0: చైర్మన్ కు ఉన్న పవర్ ఏంటంటే ఉన్న మినిస్ట్రీలో ఏ మినిస్ట్రీకి ఎప్పుడు పోవాలన్నా తను పోగలుగుతాడు. నా దాంట్లో కొన్ని మినిస్ట్రీస్ కంట్రోల్ ఉంటది. ఉన్న ముగ్గురు సభ్యుల్లో నాకు ఒక 21 మినిస్ట్రీస్ ఇచ్చారు.
1: ఓకే,
0: ఉదాహరణకు ఫినాన్స్
1: విభజన జరిగింది,
0: పని విభజన అంటే ఫాస్ట్ గా నడవాలి. అలాగే నాకు 9 రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాలతో పాటు ఒరిస్సా ఇచ్చారు. 8 రాష్ట్రాలు మనవి, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరి ఇలాంటి. అలాగే దాంతోపాటు మాకు లక్షద్వీప్ కూడా ఇచ్చారు, పక్కన ఒరిస్సా కూడా ఇచ్చారు. అంతకుముందు మహారాష్ట్ర కూడా ఉండే, కొంచెం వర్క్ డివైడ్ చేయాలని కాబట్టి కొన్ని మళ్ళీ ఒక 5-6 చైర్మన్ గారు కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని కొన్ని మినిస్ట్రీస్ నాకు ఇవ్వడం, దాంట్లో సంబంధించిన గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే నేను టేకప్ చేస్తా. అలానే స్టేట్ రివ్యూస్ జరిగినప్పుడు అందరం కలిసి పోతాం. అలానే కొన్ని కేసులు తప్పనిసరి ఉన్నప్పుడు వాళ్ళని మేము మా ఇవాళ తీసుకొని పనిచేస్తాం. కొంచెం పని విభజన చేయడం వల్ల కొంచెం ఫాస్ట్ గా ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో తప్ప పవర్స్ అని ఏజ్ మాకు ఎవరైనా స్టేట్ ప్రోటోకాల్ ఉంటుంది.
1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు ఇక్కడ తెలుగు వాళ్ళుగా ఉన్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎస్టీ కమిషన్ ఒకటి ఉంది అనేటువంటి అవగాహన ఉందా?
0: నేను అనుకునేది ఏంటంటే ఎంత తిరిగినా తక్కువే. మనం ఢిల్లీలో కూర్చుంటే ఏది కాదు, ఎక్కడైనా ఖచ్చితంగా గ్రీవెన్స్ ఉంటే తప్ప ప్రజలు వెళ్ళలేదనే కొంత అపోహ అయితే ఉంది, ఉపోహ ఉంది. కానీ 7th కమిషన్స్ వచ్చినాక ఆల్మోస్ట్ ఫుల్ కమిషన్ ఉంది. చైర్మన్ గారు కూడా చాలా యాక్టివ్, ప్రజల పట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల బాగా అవగాహన ఉంది. మమ్మల్ని కడ ఖాళీ కూర్చోబెట్టాడు, ఎటు పోతున్నారు ఏం పోతున్నారు రెగ్యులర్ మమ్మల్ని గైడ్ చేస్తాడు.
1: మీ పైన కూడా సమీక్ష చేస్తారు?
0: చేస్తారు ఖచ్చితంగా కదా, ఎవ్రీ మంత్లీ మీటింగ్ నడుస్తుంది. ఈసారి ఎంత తిరిగిరు, ఏం చేసిరు, ఏం నడిచినాయి, ఎన్ని
1: సమస్యలు,
0: ఎన్ని హీరింగ్ చేసిరు, ఎన్ని పిఎస్యూస్ తిరిగిరు, ఎన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ అయినాయి, పబ్లిక్ లో ఎక్కడెక్కడ తిరిగిరు, ఏ స్టేట్ లో తిరిగిరు. తిరిగే కాడ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగడు ఎక్కడైనా. అంటే మేము ఎక్కడ తిరుగుతున్నా తన దృష్టిలో ఉండడం, తను సైన్ చేయవలసి వస్తుంది. కానీ మేము తిరుగుతున్నా ఏమైనా పెడితే క్షణాల్లో అతను అప్రూవల్ ఇస్తాడు ఎక్కడ కూర్చోనన్నా. ఆ ఎస్లుబాటు మా చైర్మన్ గారు ఇవ్వడం మాకు చాలా సంతోషదాయకం. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి అయితే తెలంగాణ, ఆంధ్రాలో ప్రజలకు దాదాపు 60% చేరువ అయినా, 40% ఇంకా కాలే, 60% చేరువ అయినా అనుకుంటా. మెరుగైన పరిస్థితి. దాంతోపాటు ఇంకొకటి ఉంది, గతం కన్నా ఇప్పుడు కొంచెం విభిన్నం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అయింది. ప్రజల్లో చదువుకున్న శాతం పెరిగింది, ఇంటర్నెట్, మొబైల్ జమానా
1: ఎక్కువైపోయింది,
0: పని ఒత్తిడి పెరిగింది. కాబట్టి ఇలా చేస్తారు. ఫస్ట్ మా దగ్గర ఒక 6 నెలల వరకు ఎవరు కనిపించలే. 6 నెలల తర్వాత చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడు నేను తెలంగాణకు వస్తున్న క్రమంలో వచ్చిన వెంబడే 100-200 మంది కావలు ఉంటారు. అంటే ఆ స్థితి ఈడికి వచ్చింది. మేము వచ్చిన కొత్తలో మన తెలంగాణలో రిజిస్టర్ కంప్లైంట్ 66 ఉండే, ఇప్పుడు దాదాపు 2600 ఎబో ఉన్నాయి కంప్లైంట్స్. రిజిస్టర్డ్ అయ్యి కొన్ని సాల్వ్ అయిపోయి తీసేసినాయి. ప్రజల్లో అంత అవగాహన పోయింది కాబట్టి అధికారులకు కూడా ఒక అవగాహన వచ్చింది. కమిషన్ ఉంది, ప్రశ్నిస్తాంది, పిలుస్తుంది, మాట్లాడుతుంది. మనం ఊ అంటే ఢిల్లీ పిలుచుకుపోతారు, నోటీసులు వస్తున్నాయి, హియరింగ్ కి పిలుస్తున్నారు అని అధికారులకు కూడా తెలిసిపోవడం జరుగుతుంది.
1: ఎస్టీలకు సంబంధించినటువంటి వివిధ కేటగిరీల వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్లకుండా కమిషన్ కి ఎందుకు రావాలి?
0: అన్యాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంది, లేదు పిఎస్యూస్ లో జరుగుతాయి. పిఎస్యూస్ అంటే ఎనీ గవర్నమెంట్ సెక్టార్, పిఎస్యూ కింద మినిస్ట్రీలో జరగవచ్చు. గ్రామాల్లో, మండలాల్లో ఏమైనా గ్రీవెన్సెస్ ఉండొచ్చు, ఆ గ్రీవెన్సెస్ సరిగా పట్టించుకోలేనప్పుడు అతను ఒక 10

0: మంది పోయి వెను తిరుగుతారు, ఒక 9 మంది రిటర్న్, ఒక్కరు మాత్రమే జిల్లాకు వస్తాడు. ఆ జిల్లా యంత్రాంగం దగ్గర వచ్చినాక జిల్లా యంత్రాంగం కూడా ఇట రాస్తాడు, మళ్ళీ కిందికి పంపిస్తాడు. తప్పు జరిగిందని గ్రామాల్లో మండలాలు అడిగితే వీళ్ళు మళ్ళీ లెటర్ రాసేసి మళ్ళీ కిందిగా పంపిస్తాడు. తప్పు చేసిన కాడే మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ ఆ పేపర్ రిటర్న్ అయిపోతుంది, ఇక్కడికి రాదు. ఇది మండలంలో ఉండొచ్చు, జిల్లాలో ఉండొచ్చు. నేను స్ట్రాంగ్ కనిపించలేదు. నేను తమిళనాడు చూశాను, కేరళ చూశాను, గ్రివెన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: ఓకే,
0: దాదాపు 16 రాష్ట్రాలు తిరిగా, ఇప్పటికీ 16 రాష్ట్రాల్లో తిరిగినా మినిస్ట్రీ మేము స్టేట్ రివ్యూలు కూడా చేసినాం. ఆ పేపర్ వీళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకో సెట్ కిందికి పంపించడం అనేది ఒకటి చేయాలా, లేదు దీన్ని ఆన్లైన్ పోర్టల్ చేసి మండలాల్లో ఉన్నా దాంట్లో ఎంట్రీ చేయాలి, గ్రివెన్స్ సెల్ పోర్టల్లో పెట్టాలి. గ్రివెన్స్ సెల్ వచ్చిన పేరు డీటెయిల్స్ అన్ని రాసి, టైప్ ఆఫ్ ఇష్యూ రాసి, ఏ రోజు రిజిస్టర్డ్ అయింది, ఏ స్టేజ్ లో ఉంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది, క్లోజ్ అయిన డేట్ క్లోజ్ రాదురు, కానీ ఎవరెవరికి ఎవరెవరికి అలౌట్ చేసినది మెయింటైన్ చేయట్లేదు. ఇది మెయింటైన్ చేయకపోవడం వల్ల ప్రజలు తిరిగిన వాళ్ళే తిరుగుతారు మాటి మాటికి. వాళ్ళు వీళ్ళు పంపించేది బాగానే ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ పంపించేది బాగానే ఉంది, కానీ రిటర్న్ ఏంది అని అడగకపోవడం వల్ల వాళ్ళు 4 పంపిస్తే ఒకటి సాల్వ్ చేస్తారు, 3 వదిలేసుకుంటారు. కానీ ఈ ఆఫీసర్ కనుక సరైన ఉంటే మిగతా ఇదంతా గాడిలో పడుతుందని నేను అనుకుంటా. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టిరు. ఎన్సీఎస్టీ యొక్క లక్ష్యం ఏంది? ఎన్సీఎస్టీ అనేది గరీబుల కోర్టు. వాళ్ళకు ఒక తెల్ల పేపర్ మీద నల్ల గీత 4 ముక్కలు రాసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ మేము మండల అధికారికి ఇచ్చినా, జిల్లా అధికారికి ఇచ్చినా, స్టేట్ లీడర్ ఆఫీసర్కి ఇచ్చినా అయినా మాకు న్యాయం జరగలేదు అని ఒక పేపర్ వాటికి అటాచ్ చేసి మాకు పంపిస్తే ఇమీడియట్ దానికి రియాక్షన్ లేదు. ఇక్కడైతే ఒక రూపాయి వేయదు లేదుగా, ఓ ఫీజు వేయదు లేదుగా. ఓన్లీ మీరు ట్రై చేయండి కానప్పుడు మీరు మీ మేధావిధిగా పోవచ్చు కదా, కాకపోతే దానికి కూడా సిస్టమ్ ఉంది. ఇక మాకేమో ఢిల్లీలో ఆఫీసు, గల్లీలో లేకపోయేసరికి వాళ్ళు ఎవరికి పోవాలి, ఎలా పోవాలి, అప్రోచ్ అవ్వడం కొంచెం తెలియకపోవడం అనేది ఒక లోటు ఉంది. కానీ దానికి కూడా
1: ఇప్పుడు ఎట్లా అప్రోచ్ అవుతున్నారంటే,
0: ఇప్పుడు కూడా ఏంటండి, అవగాహన పరిచయనప్పటి నుండి ఆన్లైన్ పోర్టల్ ఇచ్చాం, ncstgram.gov.in ఎన్సీఎస్టీ పోర్టల్ ఉంది. జస్ట్ ఎన్సీఎస్టీ కొట్టగానే చాలు, మిగతా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ డీటెయిల్స్ అలా కూడా కొంత అవేర్నెస్ చేస్తున్నాం, ఫ్యాక్స్ ద్వారా పంపించచ్చు, ఈమెయిల్ ద్వారా పంపించచ్చు, పోస్టల్ ద్వారా పంపించచ్చు. ఎంక్వైరీ చేయడానికి మీకు 24 ఆన్లైన్ మా ఫోన్ నంబర్ ఉంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక ఆన్లైన్ ఇప్పుడు హుస్సేన్ నాయక్ ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతుండే అనేది ముందే
1: చూసుకుంటున్నారు.
0: గవర్నమెంట్ షెడ్యూల్ కదా, గవర్నమెంట్ షెడ్యూల్ ముందే ప్రకటించి ఉంటది. ఇంటెలిజెన్స్ అయినా గవర్నమెంట్ ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రానికి తెలుస్తుంది కాబట్టి ముందే వాళ్ళు తయారై ఉంటారు. అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా జనరేట్ అయిందని అనుకుంటా, చేస్తున్నారు చూద్దాం.
1: మీరు నియామకం చెందిన తర్వాత కమిషన్ సభ్యులుగా ఈ 2004 నుంచి ఇప్పటి వరకు మీకు తృప్తినిచ్చినాయి, లేదు నేను పలానా సంబంధించినటువంటి అంశంలో విజయం సాధించినాం, ఇన్ని తండాలకు లేదంటే ఇన్ని గూడాలకు విజయం సాధించినాం అనేటువంటి ఏమైనా చెప్పగలడు అనుకున్నాయా?
0: నేషనల్ లో చెప్పుకుంటే ఒక MBBS పాప అమ్మాయి, ఆమె ఎలిజిబిలిటీ ఉన్న ఆఫీసర్ నిర్లక్ష్యంతో ఆమెకు PGCTLA
1: MBBS అయిపోయిన తర్వాత
0: అక్కడ వరకు ఆమెను తీసుకొచ్చారు. PGCT ఇవ్వాలంటే ఆమె కొన్ని అంగవైకల్యం ఉంటది, కొంత భాగం ఉండడం వల్ల ఆమె 80% క్లోజ్ అని అంటారు. ఆమె తనంతట తాను నడుస్తుంది, తనని 80% డిజబిలిటీ అని చెప్పేసి పక్క పెడిస్తారు. అరే ఆమె నడుస్తూ చేస్తుంది అలా ఎలా ఇయ్యలేదని చెప్పి సదరు అధికారులను 1-3 సార్లు పిలిపించి PGCT ఇచ్చిన. దాని తర్వాత వాళ్ళని ఒప్పుకున్నారు. అలాగే కోవిడ్ టైంలో మణిపూర్ సంబంధించిన ఒక డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద జాబ్ చేస్తాడు, కోవిడ్ సమయంలో చనిపోతాడు. కాకపోతే అతను కోవిడ్ అని తెలిస్తే తనకు నష్టపరిహారం ఆ టైం ఆ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అలాంటి సందర్భంలో ఆమె కోవిడ్ నిర్ధారణ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల అధికారులు ఆమె అలాగే ఉండిపోయింది. కొన్ని రోజులు ఆమె సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. ఎవరో కమిషన్ ఇలా కొంచెం పనిచేసి రీ చేసేసి హెల్త్ నా దగ్గరే ఉండేవారు అప్పుడు. అప్పుడు ఆమె నాకు అప్రోచ్ అయినాక అధికారులని ఒకసారి పిలిచా, ఎందుకు ఇవ్వలేదంటే తెలుసుకుంటాం సార్ అన్నారు. రెండోసారి పిలిచా, సార్ ఇప్పుడు చూస్తాం సార్, చేస్తాం సార్, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ సపోర్ట్, రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని వీళ్ళు, వాళ్ళు ఇంకో వైద్యులు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని వీళ్ళు, అలా అందరినీ సమన్వయం చేసి సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత ఏమైంది సార్, ఆ పాలసీ అబాలిష్ అయిపోయింది అన్నారు. అరే కోవిడ్ లో చనిపోయిన నిర్ధారణ సర్టిఫికేట్ కావాలని ఇచ్చేసినాం, ఇప్పుడు ఇదేంటంటే ఇది అయిపోయింది సార్, సబ్జెక్ట్ ఖతం సార్, అది అక్కడికి ఆ డెడ్ లైన్ అయిందను, అట్టా కుదరదు కాదు అని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ కూడా రావడం అది ఆగిపోవడం. తర్వాత ఇప్పుడు అయితే మేము ఒక్కరి తీర్పిస్తే 14 మందికి మేలు జరిగింది. అంటే దాని సీక్వల్ కేసులు వేరే ఉండే. ఈ తీర్పును అనుగుణంగా మేము చెప్పింది ఒకదాని గురించి.

0: కానీ ఒక ఎస్టీకి మేము న్యాయం చేయగలిగినా ఆటోమేటిక్ దానికి సంబంధించిన కేసులు 14 కేసులు కూడా సాల్
1: అయిపోయినాయి.
0: ఎస్టీకే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. మనం ఎస్టీ కేసు రిలేటెడ్ ఒక కేసు తీర్పు కనుక సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా ఎక్కడైనా తీర్పు వస్తే దాని అనుగుణంగా మిగతా వాళ్ళకు కూడా న్యాయం ఇవ్వాలి, లేదా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు మళ్ళీ. అలాగే తెలంగాణలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో టాప్ 2 ఆఫీసర్ తను సుప్రీంకోర్టులో 7 సంవత్సరాలు కొట్లాడుతాడు, తనకు సంబంధించిన కొంత బడ్జెట్ డబ్బులు రావాలి, తనకు నష్టపరిహారం ఇబ్బంది జరిగింది, అటెండెన్స్ గురించో ఏదో కేసు ఉండే ఆ ఆఫీసర్ కోర్టులో తిరిగి తిరిగి లాస్ట్ ఎవరో కమిషన్ కు వచ్చిండు అతను. ఆ కోర్టులో కేసు ఉండగా ఈ కోర్టు యాక్సెప్ట్ చేయదు యాక్చువల్లీ. కానీ ఈ కేసు నేను చేసిందని తను హోల్డ్ చేసుకుని వచ్చిండు. నేను కమిషన్ కోర్టుకు వెళ్తున్నా ఉన్నా నా కోర్టు వాయిదా వేయమని చెప్పి సుప్రీంకోర్టులో ఆపుకొని నా దగ్గరకు వచ్చిండు. ఆ కేసు వచ్చిందంట, నోటీస్ ఇచ్చిరంట, మా అధికారులు దాన్ని సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేగానే కొంత ఆలోచన చేసిర్రు, ఇక అతను అన్హ్యాపీ అని చెప్పేసి మళ్ళీ మాకు రిప్లై ఇచ్చిండు. సార్ మాకు ఇప్పటివరకు ఇంకా సత్వర న్యాయం జరగలేదు, వాళ్ళు పిలుస్తారు పంపిస్తారు తప్ప మాకు న్యాయం చేయట్లేదని మాకు ఖచ్చితంగా హియరింగ్ పెట్టాలన్నారు. మేము హియరింగ్ అని చెప్పేసి ఇవాళ హియరింగ్ అన్నప్పుడు బిఫోర్ డే ఏం చేస్తారు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. సెటిల్
1: చేసుకుని
0: అని చేసుకుని మా దగ్గర వచ్చి కేసు కొట్టేసుకోవాలిగా. వచ్చిన క్రమంలో కూర్చొని మాట్లాడుతున్నాం, మేము సార్ సెటిల్ అయినాం సార్, మీ ఇద్దరం మాట్లాడడం కాంప్రమైజ్ సార్ అని చెప్పేసి అధికారి పిటిషనర్ ఇద్దరు చెప్తారు. సార్ మేమంతా ఓకే సార్, మేము క్లోజ్ చేసుకుంటాం పోయినాం. అంటే ఇలా గవర్నమెంట్ ఆఫీసులో ఇలా న్యాయం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ల్యాండ్ సైడ్ అయితే బోల్డ్ అన్ని చేశాం.
1: డెవలప్మెంట్ కు సంబంధించి సర్వీస్ కి సంబంధించి కాకుండా అట్రాసిటీస్ మేజర్ గా వచ్చేటువంటి అట్రాసిటీస్ వాటిని ఏ విధంగా మీరు పరిష్కరిస్తున్నారు?
0: సార్ మాక్సిమం అట్రాసిటీ కేసెస్ అనేది మా వరకు రాదు, లోపల లోపలే కంప్లీట్ చేసుకుంటారు. లోకల్లో సమన్వయం చేసుకోవడం చేసుకోవడం, ఒకవేళ పబ్లిక్ లోకి వచ్చేసింది అనుకో అది మేము సుముటోగా కూడా తీసుకుంటాం. ఎవరో కంప్లైంట్ పెడితే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పేపర్ క్లిప్ అయినా పేపర్ టీవీలలో కనుక వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసినాక కేసు ఎలా జరిగింది దాని పరిస్థితిని బట్టి అవసరమైతే మేము గ్రౌండ్ లోకి వచ్చేస్తాం, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకుని. అట్రాసిటీ జరిగినప్పుడు గ్రావిటీ ఆఫ్ కేసు బట్టి వాళ్ళకు నష్టపరిహారం కూడా ఉంటది. ఒక్కోసారి ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది, దాదాపు 8,25,000 వరకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. మీరు కేసు అయిందంటేనే 60 డేస్ లో ఛార్జ్షీట్ వేయాలి. ఎస్టీ ఎస్సీ అనే అట్రాసిటీ కొంచెం వాళ్ళకు గరీబోలు కాబట్టి వాళ్ళకు స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వేరే వాళ్ళు కొంత ప్రోక్ చేసి ఇబ్బంది పెడుతున్నది అనేది, ఇది మేము అది నిర్ధారణ కాకపోతే పక్క పడేస్తున్నాం.
1: కమిషన్ పైన ఒత్తిడి కానీ రాజకీయంగా ఏదైనా అట్లాంటి అవకాశాలు కనపడుతున్నాయి?
0: ఒకటైతే చెప్పగలుగుతా అండి, సెంట్రల్లో ఒకసారి కమిషన్లో కనుక చేరినాక సరే ఉన్న దోస్తానితో ఒక మాట చలువుగా అనగలుగుతారేమో కానీ అది పాటించాల్సిన అవసరం లేదు.
1: ఓకే,
0: కమిషన్లో లిమిటెడ్ స్టాఫ్ ఉంటుంది, దేశానికి 5 గురం, 5 గురులో మా ఒక్కొక్కరి కింద 30-30 మంది స్టాఫ్ ఉంటుంది. మేము ఫీల్డ్ మీద పోవాలి, హియరింగ్ చేయాలి, అంటే ఒక సిస్టాన్ని జనరేట్ చేసి ఒక నోటీస్ పంపించాలంటే 125,000 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి డైరీ నెంబర్ తయారైనప్పటి నుండి దాన్ని పర్సూ చేసేటోళ్ళు ఒకరు, నోటీస్ పంపించేటోళ్ళు ఒకరు, నోటీస్ పంపిన రిప్లై తీసుకోవడం ఒకరు, రిప్లై వచ్చింది మళ్ళీ ఫార్వర్డ్ చేయడం ఒకరు, అది కూడా రిజాల్వ్ కాలేనప్పుడు రిజైండర్ వచ్చిందనుకో దాన్ని మేము తీసుకొని స్వీకరించి నోటీసులు పంపించడం, మళ్ళీ హియరింగ్ రామ్మనడం ఒకరు, మళ్ళీ హియరింగ్ చేసినప్పుడు దినం మొత్తం వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని ఎగ్జామింగ్ చేసి రాయడం, అంటే ఆఫీసర్ ఇచ్చిన పేపర్ని
1: ప్రతిదీ మినిట్స్ ఉంటుందా మీ దగ్గర?
0: ఆఫ్కోర్స్ సివిల్ కోర్టుకున్న పవర్స్ అన్ని ఈ కమిషన్ కోర్టుకుంటది. మనం మినిట్స్ పంపిస్తున్నప్పుడు అడ్డదిడ్డంగా పంపిస్తే ఇది మా మీద కూడా పైన జవాబారి. వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అలా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. మేము ఇచ్చిన తీర్పు రాంగ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, మాకు న్యాయం జరగలేదు. ఆఫీసర్ సైడ్ నుండి పోరు, పిటిషనర్ సైడ్ నుండి వెళ్తారు, నాకు ఎస్టీ కమిషన్ పోతే నాకు న్యాయం జరగలేదు అని అంటాడు. ఈ కమిషన్ ఉన్నదే మా జాతి బిడ్డను కాపాడడానికి, స్ట్రిక్ట్లీ సేఫ్ చేసుకుని చేయకపోతే మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి అలాంటి దాంట్లో రాజకీయ ఒత్తిడి అనేది మోస్ట్లీ ఉండదు.
1: తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి ఎస్టీ వీళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
0: సార్ నా కాల పరిమితి 3 ఇయర్స్, నాకు పబ్లిక్ కి రీచ్ అవ్వాలి. రేపటి భవిష్యత్తులో కమిషన్ ని పూర్తి స్థాయిగా వాడి సత్వర న్యాయం, కొన్ని రోజుల్లో కావాల్సినవి ఉంటాయి, కొన్ని నెలల్లో కావాల్సినవి, కొన్ని సంవత్సరాలు అయినా పర్లేదు. ఏది ఏమున్నా మీరు కోర్టులో పోయి డబ్బులు దుర్బా చేసుకోకుండా ఒక్కసారి కమిషన్ ని విజిట్ చేయండి, ఎన్సీఎస్టీని విజిట్ చేయండి. విజిట్ చేసి కొంచెం ఫాలో అప్ చేయాలి, అవసరమైతే ఢిల్లీ వచ్చినప్పుడు కలవడము. అలాగే తెలంగాణలో కూడా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ది ఎన్సీఎస్టీ ఆఫీస్ వస్తుంది, అంటే మీకు నియర్ బై తేవడానికి.

0: నేను ఇక్కడ ఓ మెంబర్ అయినా, 89 తర్వాత ఫస్ట్ మెంబర్ నేనే.
1: ఎన్ని సంవత్సరాల తర్వాత?
0: 89 లో రవీంద్ర నాయక్ గారు మాజీ మినిస్టర్ గారు అయిరు. కాబట్టి నా వంతు మేము మా జాతి బిడ్డలను కాపాడాలి, మా జాతికి మేలు చేయాలి అని, అలాగే ఈ దేశంలో ఉన్న 732 జాతులను కాపాడవలసిన బాధ్యత నాది కాబట్టి ప్రజలు నేరుగా కమిషన్ పోతే పని చేయించుకోగలుగుతాం అనేది వీళ్ళకి నమ్మకం రావాలి. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కమిషన్ ఒకటి ఉంది. ఇగో గిట్టాంటి వ్యవస్థ, దీని పూర్తి స్థాయిక మా ఎస్సీ ఎస్టీ బహుజన వర్జ గారు రేపు ఈ కోర్టు నుండి హైకోర్టు తీసుకోవచ్చు, సుప్రీంకోర్టు కూడా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఈ తీర్పుని వాళ్ళు కూడా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి దీన్ని వాడుకోవాలని మాత్రం కోరుకుంటా.
1: ఇది ఎస్టీ ఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ కానీ బీసీ కమిషన్ కానీ సహజంగా ప్రజలు వాళ్ళ సమస్యలకు వాడుకోవాలని జాటోత్ హుస్సేన్ నాయక్ గారు చెప్తున్నారు. హుస్సేన్ నాయక్ గారు, మీ విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎడ్ల సతీష్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇప్పుడు వినండి, ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం సాగర్ పాడిన శ్రీమణి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకుంటారు. అక్కడ 132 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న రాష్ట్రపతి ఉద్యానవన నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు రేపు ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం అస్సాం నాగాలాండ్ రాష్ట్రాల మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సదరు ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

శక్తి గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు సీఎంతో చర్చించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాలం సీజన్లో పంటలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా రాష్ట ప్రభుత్వానికి నివేదించాయి. వీలున్నంత వరకు తక్కువ నీటితో పండే పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంటులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం మెక్సికో నగరంలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణకొరియా 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్ జట్టుపై విజయం సాధించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి మర్యాద రామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి గీతా మాధురి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రేస్ గుర్రం చిత్రం కోసం సింహ దివ్య గంగ పాడిన పాట. గీత రచన వరికుప్పల యాదగిరి, సంగీతం ఎస్ఎస్ ధమన్.

ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కిజే మేయర్.

0: రవి, అరే రవి, ఉన్నవారా? ఇంటనే.
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనం చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

ఇప్పుడు వినండి, నమో వెంకటేశ చిత్రం కోసం కార్తీక్ సునీత సారథి పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి, చింతకాయల రవి చిత్రం కోసం విజయప్రకాష్ హన్సిక పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ శేఖర్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇప్పుడు వినండి సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం బి ప్రాక్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జూలై 1 నుంచి ప్రారంభించబోయే విబిజీరామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 3,825 కోట్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త పథకం కింద గ్రామీణులకు 125 రోజుల పని దినాలు లభిస్తాయని, చేసిన పనులకు వారం రోజుల్లోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో వివిధ పథకాల కింద జరుగుతున్న పనుల పర్యవేక్షణకు జిల్లాకు 2 చొప్పున 16 మంది ఉన్నతాధికారులను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జల్జీవన్ మిషన్, పీఎం సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

రాజ్యసభ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు వల్లే నామినేషన్ను తిరస్కరించారన్న ప్రచారాన్ని ఖండించారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 3:30 విడుదలవుతాయని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. భారత పిస్టల్ షూటర్లకు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా సేవలందిస్తున్న ప్రముఖ కోచ్ ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన 49 ఏళ్ల జస్పాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి అస్ఫాకుల్లా ఖాన్ నాటకం. రచన శ్రీ ఐతా చంద్రయ్య. నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చంద్రశేఖర్ ఆజాద్, తసద్రుక్ ఖాన్ శ్రీ కె సుబ్రహ్మణ్య కుమార్, రామ్ ప్రసాద్, డాక్టర్ సురభి ఎస్ రమేష్, అస్ఫాకుల్లా ఖాన్ శ్రీ కె బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర లహరి పఠాన్ డాక్టర్ ఖాజా పాషా, సచీంద్ర భక్షి శ్రీ ఎన్ దీనబాంధవ, గార్డ్ శ్రీ జె అనిల్ కుమార్, యజమాని జడ్జ్ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్. వినండి అస్ఫాకుల్లా ఖాన్ నాటకం.
1: జై భగవాన్, వందే మాతరం.
2: ఏమిటి పరిస్థితి? నా దేశానికి ఎందుకీ దుస్థితి? అలనాడు ప్రపంచానికి అక్షరభిక్ష పెట్టి విశ్వవిజేతగా నిలిచిన నా భారతావనిపై దాస్య శృంఖలాల దౌర్జన్యమా? లేదు, కూడదు. నా దేశవాసుల అనైక్యత శాపమై బానిస సంకెళ్లు బిగించి నిప్పుల మీద నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం ఉధృతమై ఉవ్వెత్తున లేచి బ్రిటీషు పాలకుల మెడలు బట్టి గింటేయాలి. నాలాంటి వారు త్యాగాలు చేస్తున్నారు. యువకులను సమీకరించుకోవడంలో నాకు ఆప్తమిత్రుడు కావాలి, కాని ఎవరూ దొరకలేదు. త్రికరణ శుద్ధిగా భారతమాత పాదాల చింత పరవశించే యువకిశోరం కావాలి. ఎప్పుడు, ఎలా దొరకాలి?
3: యా అల్లా, వందే మాతరం. భారతమాత సంతానం 30 కోట్లు, 3,000 మంది ఆంగ్లేయులు మా భారతీయుల్ని పాలిస్తూ 30 తిప్పలు పెడుతున్నారు. ఛా, ఇదో ప్రపంచమింత. నాలాంటి వారికి ఇది సహించరానిది. స్వాతంత్ర సమరంలో భుజం కలిపి పనిచేసేందుకు నాకు దోస్తు కావాలి, నమ్మకస్తుడైన త్యాగశీలి కావాలనుకుని రాంప్రసాద్ బిస్మిల్ కోసం వస్తున్నాను. కానీ ఆ మహాశయుడు ఆర్య సమాజంలో క్రియాశీల కార్యకర్త, హిందుత్వ ప్రచారం చేస్తున్నాడు కదా. నేను ముస్లింనైనా మత ఛాందసవాదిని కాదు, దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను. అల్లాదయ్యా, ఆ రాంప్రసాద్ పరిచయ భాగ్యం కలిగి నన్ను తోటి కార్యకర్తగా చేర్చుకోవాలి. మేము కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు.
2: ఎవరబ్బా ఇటే వస్తున్నాడు? లావుగా, ఎత్తుగా ఉన్నాడు, అందగాడే. నా సహాయం కోసమే కావచ్చు, అయినా దేశం కోసం సర్వస్వం త్యాగం చేయదలుచుకుని నన్ను సాయం అడుగుతాడా? నా ఈ పాఠశాలకు కాకపోవచ్చేమోలే. సర్లే, మరెక్కడికో వెళ్తూ ఉండొచ్చు. అయితే ముందుగా లోపలికి వెళ్దాం.
4: పిల్లలు, పాఠం చదివారా?
3: రాంప్రసాద్ స్కూల్ ఇదే, ఇప్పుడే లోపలికి వెళ్ళినట్టుంది. దగ్గరకు వచ్చాను కదా,

0: అన్నా, రాంప్రసాద్ అన్నా. భయ్య, రాంప్రసాద్ భయ్య.
1: ఎవరు, ఎవరది, మీరెవరు? నేను రాంప్రసాద్. మీరెవరండి?
0: ఏమీ నా అదృష్టం. నమస్తే అన్నా. నిన్నంత సులువుగా కలుస్తాననుకోలేదు భయ్య. నా పేరు అస్ఫాకుల్లా ఖాన్. మాది షాజహాన్పూర్. మీతో చిన్న పని ఉండి.
1: ఏంటి, నాతో పనే? నేను అసలు సిసలైన ఆర్య సమాజ కార్యకర్తను, నువ్వేమో ముస్లిం లాగా కనబడుతూ ఉన్నావు. మన మతాభిప్రాయాలు తూర్పు పడమనలు కదా.
0: మతం అనేది వ్యక్తిగతం కదన్నా. దేశం బాగుంటేనే అన్ని మతాలు బాగుంటాయి. ముందు దేశ స్వాతంత్రం, ఆ తర్వాతే ఏమైనా. నీవు జ్ఞానివి, దేశం కోసం దేహాన్ని లెక్క చేయడం లేదు. నేను ముస్లింనైనా దేశమాత పాదాల చెంత నన్ను నేను సమర్పించుకుంటాను. దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను భయ్యా. సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దని, ఆంగ్లేయులకు సహకరించొద్దని చాలా మందికి చెప్పి ఒప్పించాను భయ్యా.
1: అయితే అనుమానం అవసరం ఏమీ లేదు. అది భారతీయుల కర్తవ్యం.

0: సమర్పించుకుంటాను. దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను భయ్యా. సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దని, ఆంగ్లేయులకు సహకరించొద్దని చాలామందికి చెప్పి ఒప్పించాను భయ్యా.
1: అయితే అనుమానం అవసరమేమీ లేదు.
2: అది భారతీయుల కర్తవ్యం.
0: అవునన్నా, భారతీయులు పిరికివారు కాదని నిరూపించాల్సిన సమయమిది.
2: చాలామంది ముస్లింలు ఇలా మాట్లాడరు సోదరా. దేశం కష్టకాలంలో ఉంది. మన భారతీయులమంతా ఏకమై బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడితే పిడికెడు మంది బ్రిటీషు వారు గంపెడు భారతీయుల ఐకమత్యానికి భయపడతారు. ఇలారా, ఇలా ముందు కూర్చో.
0: సరే భయ్య. బ్రిటీషు వారి దౌర్జన్యాలకు భారతీయులు బలవుతున్నారు భయ్య. అందులో కులం మతం తేడాలు లేవు. కుల మతాలు కుత్సితాలని భావిస్తే మన దేశంలోనే మనమీద పెత్తనం చలాయిస్తున్న వారిని తరిమికొట్టచ్చు. ముందు మనలో ఐక్యత సాధించాలి. తెల్లదొరల పాలన అంతమయ్యేదాకా ప్రజలు కష్టాల కడలిలో మునగాల్సిందే. అంతదాకా దేశానికి భవిష్యత్తు లేదు. అందుకే నీతో కలిసి పనిచేయాలనే పట్టుదలతో వచ్చాను. మన మతాలు వేరైనా ఆత్మ ఒకటే భయ.
1: నిజమే, భారతీయ ఆత్మ ఒకటి, మతము వ్యక్తిగతం, స్వాతంత్రం సర్వజనహితం. కానీ నమ్మకం
0: కుదరాలి. అయితేనే కలిసి పనిచేయగలం. నేను మతం రీత్యా ముస్లింనైనా నీలాగా పుట్టుకతో భారతీయుని భయ్యా. మనది భారత జాతి. నాకు నీమీద నమ్మకం ఉంది. నా మీద నీకు నమ్మకం కుదరాలంటే ఓ బ్రిటిష్ అధికారిని కాల్చిపారేయాలా? చెప్పు భయ్యా.
2: చూడు సోదరా, జాతీయ విప్లవ వీరుల కార్యక్రమాలంటే పిల్లలాట కాదు. తుపాకీ పేల్చాలి, బాంబులు తయారు చేయాలి, ప్రయోగించాలి, బ్రిటిషు వారి ప్రాణాలు తీయాలి.
0: నాకవన్నీ తెలుసు భయ్యా. ఒంటరి పోరాటం బదులుగా నీతో కలిసి పోరాడాలని వచ్చాను. నాకు ప్రాణాలంటే లెక్కలేదు భయ్యా.
1: అనుమానం అవసరం లేదు. ఈ యువకుడు దేశభక్తుడే. నీ మీద చాలా నమ్మకం కుదిరింది సోదరా. మన మతాలను మరిచి దేశం కోసం కలిసి పోరాడదాం. జిత్తుల మారి నక్కల ఎత్తుల్ని చిత్తు చేద్దాం.
0: నాకు ఆనందంగా ఉంది భయ్యా. ఓసారి నీ ఆత్మీయ ఆలింగనంతో అమరిపోవాలనుంది.
2: రా సోదరా, ఇలారా. అమ్మయ్యా, ఆత్మీయ ఆలింగనం మన గుండెల్లో వందే మాత్రం వినిపించింది అస్ఫాకుల్లా. మా గురుదేవులు దెందేలాల్ దీక్షిత్ నాయకత్వంలో సేకరించిన కొన్ని ఆయుధాలను సదుపయోగం చేద్దాం.
0: తప్పకుండా భయ్యా, ఇది నా అదృష్టం. అన్నా, రామరావణ యుద్ధంలో నువ్వు శ్రీరాముడివి, నేను లక్ష్మణుణ్ణి. ఆత్మీయ ఆలింగనం నాలో కొత్త శక్తిని నింపింది భయ్యా.
2: సరే సరే, ఇలారా, ఇలా కూర్చో. ఈ ఛాయ్ తాగు, నేను కూడా తాగుతాను.
0: నిజంగా ఈ శుభ సందర్భంలో ఈ ఛాయ్ అమృతం భయ్యా. ముందు మనమేం చేద్దామో చెప్పు.
2: దేశభక్తి అంటే ఏమిటో తెలియక ఆవారాగా తిరుగుతున్న ఎందరో యువకులను సముదాయించాలి. బ్రిటిష్ సర్కార్ అకృత్యాలను గుర్తు చేయాలి. వజ్ర సంకల్పం గల యువకులే భారతమాతకు శ్రీరామరక్ష.
0: సరే భయ్యా, నా దోస్తులని ఇతర యువకుల్ని సముదాయించి స్వాతంత్రోన్ముఖుల్ని చేస్తాను. మనమంతా కలిసి తర్వాత ఎత్తులు వేయాలి, ప్రణాళికలు రచించాలి. ప్రణాళిక ప్రకారమే అడుగులు ముందుకు పడాలి భయ్యా. పిరికి వాళ్ళకి మనలో స్థానం లేదు.
2: అందుకే యువకులం ఏకమై విప్లవ కార్యక్రమాలు రూపొందించాలి. దగా చేసిన తెల్లదొరలు పారిపోయేలా ఉద్యమించాలి. భారతీయుల కష్టాలు మాపాలి.
0: అందుకోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుంది భయ్యా. మనందరికీ ఒక వేదిక ఉంటే సమైక్యత వర్ధిల్లుతుంది. మన కార్యక్రమాలు సజావుగా సాగిపోతాయి.
2: ఉంది సోదరా, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. సాహస వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ సారథ్యంలో ఏర్పాటైంది. ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఈసారి సమావేశానికి నువ్వు రావాలి.
0: అలాగే భయ్యా, తప్పకుండా. సరేగాని, నువ్వు తుపాకీని నీ చేతి నుండి అసలే వదలడం లేదు. ఎందుకు భయ్యా?
2: మనం జాతీయ విప్లవకారులం. జాతి రక్షణ మన కర్తవ్యం. స్వయం రక్షణ కోసం చేతిలో ఆయుధాలు ఉండాలి. దుష్ట శిక్షణకది అవసరం. మనం చూస్తున్న ప్రతి దేవీ దేవతా విగ్రహాల చేతుల్లో ఆయుధాలుంటున్నాయి. వారే మనకు ఆదర్శం.
0: ఓహో, దేవీ దేవతల చేతుల్లో ఆయుధాల ఉద్దేశం అదా? నేను కూడా తుపాకీ పట్టుకుని వదలను భయ్యా.
2: అవును గాని మరో మాట.
0: మరో మాట ఏంటి భయ్యా? అది
2: నువ్వు గాని నేను గాని ఏ పనిలో ఉన్నా ఉద్యమ సమాచారం అందగానే పనులన్నీ వదిలేసి రావాలి.
0: తప్పకుండా. దేహం కన్నా దేశం మిన్నగదు భయ్యా. నేను మాట చెప్పడం మర్చాను.
1: ఇతడు గూఢచారి కాదు కదా?
2: ఏమిటా మాట?
0: నా సొంత సోదరుడు ఖాన్ మీ క్లాస్మేటు. మీరు మిత్రులంట కదా.
2: అయితే నువ్వు ఖాన్ సోదరుడివా? బాగుంది, మన స్నేహం మరింత గట్టిపడింది. మన ఉద్యమం నీ నుండి ఎంతో ఆశిస్తుంది. గుర్తుంచుకుంటావు కదూ?
0: తప్పకుండా భయ్యా.
3: ఏం రాంప్రసాద్, ఏం అస్ఫాకుల్లా ఖాన్, మన అసోసియేషన్ సమావేశం ప్రారంభం.

0: వద్దామా? చెప్పు రాంప్రసాద్.
1: మీలాంటి సాహసితో కలిసి పనిచేయడం దేశానికి శుభసూచకం చంద్రశేఖర్ ఆజాదన్న. ఏం అస్పాకులకాన్.
2: నిజమే భయ్యా. ఆజాదన్న, సమావేశం ప్రారంభించవచ్చు కదా.
3: మిత్రులారా, మన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సమావేశానికి వచ్చిన విప్లవ వీరులకు త్యాగ స్వాగతం. మన విప్లవ కార్యకలాపాలు కొన్ని ప్రాంతాలకు, అనగా పంజాబ్, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్, ఒరిస్సా ప్రాంతాల్లో శాఖలుగా ఏర్పడిన మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి దేశవ్యాప్తం కావాలి.
2: అవునన్నా, ఎటు చూసినా ఎక్కడ విన్నా వందే మాత్రం నినాదాలు మిన్నుముట్టాలి.
3: నిజమే. మహాత్మాగాంధీ ప్రారంభించిన ప్రశాంత సహాయ నిరాకరణోద్యమం జోరు మీద నడిచింది. అదిప్పుడు ఎలాగుందో తెలుసా రాంప్రసాద్?
1: ఉద్యమాలు ప్రశాంతంగా నడవడం కష్టమన్నా. తేనెకుండలో విషం చుక్కబడినట్లు చౌరా చౌరీ ఉద్యమంలో హింస ప్రవేశించింది. ఉద్యమకారులు అదుపుతప్పి పోలీసులను మంటల్లో తోశారు. జరిగిన హింసాకాండను భరించలేక మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారు.
2: అలాంటి ఉద్యమాన్ని ముందుకు నడపకుండా మధ్యలో ఆపేయడం చాలా విచారకరం. అదే పందాల్లో జరిగితే బాగుండేదేమో.
3: కావచ్చు అస్పాకులా, కానీ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపే బాధ్యత ఇప్పుడు మనమేదుంది కదా. ఏం సచేంద్రబక్షి?
4: బాధ్యత బాగానే ఉంది, కాని అహింసా ఉద్యమం ఇప్పుడు పనికిరాదు. ఆంగ్లేయులు భారతీయుల్ని చిత్రహింసలు పెడుతున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. మన దేశం పత్తిని ఇంగ్లాండుకు తీసుకెళ్లి గుడ్డ తయారు చేసి తెచ్చి మనకి అమ్ముతున్నారు. అలాగే ఎన్నో మన ముడి సరుకులు తీసుకెళ్లి వస్తువులుగా తయారు చేసి తీసుకొచ్చి మన ప్రజలకి అమ్ముతున్నారు. ఇదేమిటని అడిగితే అరెస్టులు, కొరడా దెబ్బలు, జైలు ఊచలు. ఏమంటారు రాంప్రసాదన్న?
1: నిజమే బక్షిజీ. అందుకే విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం తీవ్రం కావాలి. గాంధీ సూచనల ప్రకారం ఎందరో చరకాల ద్వారా దారం తీసి బట్టలు నేసి స్వదేశీ వస్త్ర విక్రయం ప్రారంభించారు. అయినా అవి నామమాత్రమే ఉన్నాయి కదా అస్ఫాకుల్లా ఖాన్.
2: అవునన్నా, మన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆశయాల ప్రకారం ఒక వ్యక్తి కష్టపడి పనిచేయడం ద్వారా మరో వ్యక్తి యజమాని కావడం తప్పు. కానీ దుష్ట పాలకులు అదే చేస్తున్నారు. మనం దాన్ని ఎదురొడ్డాలి.
3: అవును, ఉద్యమాన్ని ఆపాలని ప్రభుత్వం ప్రత్యేక గూఢచారులను నియమించింది. ఆంధ్రలో అల్లూరి సీతారామరాజును మోసం చట్టంలో ఇరికించి పొట్టలు పెట్టుకుంది. మనం మోసపోకుండా ఉండాలి. మనం ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలి. ఆయుధాలు, మందుగుండు సమీకరించుకోవాలి. వాటిని పేల్చటంలో మన కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. బాంబులు తయారు చేయాలి. ఆంగ్లేయుల ముందు శాంతి వచనాలు వల్లించటం చెవిటివాని ముందు శంఖమూదినట్టే. దేశ స్వాతంత్ర సాధన కోసం సాయుధులం కావాలి. వారు ఇటుకతో కొడితే మనం రాయితో కొట్టాలి.
2: అది చాలా బాగుందన్నా. సేకరించిన ఆయుధాలను ఆంగ్లేయులు దాడి చేసి స్వాధీనపరుచుకుంటున్నారు. జోగేష్ చంద్ర చటర్జీని అరెస్టు చేసి అతని వద్దనున్న ఆయుధాలను వశపరుచుకున్నారు. అంతేకాదు, మన కరపత్రాలు పచ్చరంగుతో ఉంటాయని వారికి తెలిసిపోయింది. మన భారతీయులని కొందరి బ్రిటిషు తొత్తులు డబ్బుకు ఆశపడి మన కదలికల సమాచారాన్ని వారికి అందజేస్తున్నారన్న.
1: అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. మన విప్లవం దేశ హితానికి, దేశ ప్రజల సౌభాగ్యానికి ఆశించినదే. అందుకే దీన్ని జాతీయ విప్లవం అంటున్నాం. సభ్యులను చేర్పిస్తున్నాం, సాహిత్యాన్ని పంచుతున్నాం, యువకులను దేశభక్తులుగా మార్చుతున్నాం, స్వాతంత్ర సాధనకు బాటలు వేసుకుంటున్నాం. ఏమంటారు రాజేంద్ర లహరి?
5: మీరందరూ మాట్లాడినవన్నీ సత్యాలే, కానీ పునాది లేకుండా ఇల్లు కట్టలేము ఆజాద్ భయ్యా.
3: అంటే ఉద్దేశం ఏమిటి లహరిజీ? మనం ఇంకా ఏం చేయాలి?
5: ఏ పని నడవాలన్నా, ఏ ఉద్యమాన్ని నిరాఘాటంగా నడపాలన్నా పైసామేహే పరమాత్మ అన్నట్టుగా డబ్బు కావాలి. ధనం మూలం ఇదం జగత్ కదా.
2: నిజమే ఆజాదన్న, మనం ఆ విషయానికి ప్రాధాన్యతనివ్వాలి. ముందు డబ్బు సమకూర్చుకోవాలి.
5: దేశమాత పాద పుష్పాలం మనం. ఇప్పటికే సొంత డబ్బు ఖర్చు చేశాం, విరాళాలు సేకరించాం, కానీ అవేవీ ఈ పెద్ద ఉద్యమ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. డబ్బులేమితో ఉద్యమ కార్యక్రమాలు ఆగకూడదు.
2: అవును, మన శత్రువైన బ్రిటిషు ప్రభుత్వం వద్ద బోలెడంత డబ్బుంది, బలముంది, పోలీసు బలగముంది.
1: కొన్ని గ్రామాలలో చిన్న దోపిడీలు కూడా చేశాం. ఎక్కడైనా 100-200 రూపాయల కంటే ఎక్కువ దొరకలేదు. అవన్నీ మన ప్రాథమిక అవసరాలకే వాడుకున్నాం. అయినా మన దేశ గ్రామాలను, ప్రజలను మనం దోపిడీ చేయడం అంటే మన గోతిని మనమే తోకున్నట్టే. ఇహ అలాంటి పనులెవరూ కూడా చేయకూడదు.
3: అయినా ఇలాంటి దోపిడీలు మనలాంటి యువతకు పనికిరావు. భ్రమరారిలో 20 మంది యువకులు డిసెంబర్ 25, 1924 నాడు చేసిన దోపిడీలో ఒకరు మరణించారు.

0: ఇందులోనే రోషన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రెండవది, అదే ఫిలిపిన్స్ జిల్లాలో బిచ్పూర్ గ్రామంలో దోపిడీ చేస్తూ ఒకరు కాల్పుల్లో చనిపోయారు. మూడవది, ప్రతాప్ఘర్ జిల్లాలోని ద్వారకాపూర్లో 10 మంది యువకుల గ్యాంగ్ చిన్న దోపిడీ చేసి పిస్టల్ను అక్కడే మరిచిపోయారు. కాబట్టి ప్రజలను దోపిడీ చేయవద్దు.
1: చూడండి సోదరులారా, వలస ప్రభుత్వం మోసాలు ద్వేషాలతో మన దేశాన్ని ఆక్రమించడమే కాదు, పాలన పగ్గాలు చేపట్టి ప్రజల గూళ్ళుడగొట్టి రకరకాల అక్రమ పన్నులు వసూలు చేస్తుంది. పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అన్నట్లు భారతీయుల ధన మాన ప్రాణాలతో ఆడుకుంటోంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు మనం ప్రభుత్వం డబ్బుల్ని దోచుకోవాలి.
2: అవును, మన డబ్బుతో మన రైళ్లను నడుపుతూ టికెట్ల డబ్బులు వాళ్ల సోకులకు మనల్ని సతాయించేందుకు వాడుకుంటున్నారు. పైగా మనల్ని బానిసలుగా చేతల్లో నిరూపిస్తున్నారు. మన ప్రజల్ని రైలు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయనివ్వట్లేదన్నా.
1: ఆ డబ్బులన్నీ వాడి అబ్బసొత్తా? మన డబ్బుల్ని మనమే లాక్కుంటే ప్రభుత్వానికి హెచ్చరిక, మనకు సౌకర్యంగా ఉంటుంది. కానీ ఎలా లాక్కోవాలన్నదే ఇప్పుడు సమస్య.
3: ఆలోచన బాగుంది. నేనోసారి రైలు ప్రయాణం చేసినప్పుడు గమనించాను, రైలు ఆగిన ప్రతి స్టేషన్లో స్టేషన్ మాస్టర్ టికెట్లో అమ్మిన డబ్బు సంచులు తెచ్చి గార్డుకిస్తున్నాడు. గార్డు ఆధీనంలో ఓ పెద్ద పెట్టె ఉంది, అందులో డబ్బు సంచులు వేస్తున్నాడు.
0: శభాష్, అసలు సంగతి తెలిసింది. ఇహ మన ప్రణాళిక ఆచరణ గురించి చర్చించాలి.
3: ఎలాగోలా ఉపాయం చేసి డబ్బు సంచుల పెట్టెల్ని దోపిడీ చేయాలి. అందుకు కలేజ కావాలి, చాకచక్యం ఉండాలి.
0: బావుంది, ఇహ ఆచరణ గురించి చెప్పండి. మన కార్యకర్తల్లో కలేజ లేని వారు ఎవరూ లేరు. ఏం అస్ఫాకుల్లా ఖాన్, లేచి నుంచున్నావెందుకు?
2: స్నేహితులారా, నిప్పుతో చెలగాటమాడడమే ఓ రకంగా ఆలోచన మంచిదే, కాని మనం మన శక్తిని ప్రభుత్వ శక్తిని అంచనా వేసుకోవాలి. ఇది మామూలు దోపిడీ కాదు. ప్రభుత్వ ధనమనగానే పోలీసులు రెచ్చిపోతారు, దోచిన వారిపై రాక్షసత్వం చూపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మనల్ని బెతికి వేటాడి పట్టుకుంటుంది. మనం శిక్ష నుంచి తప్పించుకోలేం. అందుకు అందరూ తయారుగా ఉండాలి. ఏమంటారు ఆజాద్ భాయ్?
0: అస్ఫాకుల్లా ఖాన్ భాయ్, దోపిడీ దొంగల నిలయమైన ఆంగ్ల ప్రభుత్వ యంత్రాంగానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. స్వామి వివేకానందుడు అన్నట్టు పిరికివాడు రోజూ చస్తాడు. ఇలా బతికి చచ్చిన వాడిలా ఉండే కంటే దేశం కోసం ఒకేసారి ప్రాణాలివ్వడం మంచిది. అందుకు మనం తయారుగా ఉండాలి. రాబోయే తరం మనల్ని ఆదర్శంగా తీసుకుని పోరాటం కొనసాగిస్తుంది. దేశం స్వతంత్రమవుతుంది. స్వతంత్ర ఫలాలను మనం కాకుండా మన ముందు తరాల వారు అనుభవిస్తారు.
2: నిజమేనన్నా, అప్పుడు మన దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు. ఏదో ఒకరోజు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అది దేశ ప్రజల కోసం ప్రాణాలిస్తే పుణ్యం, పురుషార్థం. ఆ అవకాశాన్ని మనమే ఉపయోగించుకోవాలి. ఏమంటారు?
3: బాగుంది చంద్రశేఖర్ అన్న, మన రైలు దోపిడీ ప్రణాళిక మీరింతకు ముందే వేసినట్టుంది.
0: చెప్పు రాంప్రసాద్, ఈ పథక రచనలో నీది, అస్ఫాకుల్లా ఖాన్ది ముఖ్య పాత్రే కదా, నువ్వే చెప్పు.
3: మిత్రులారా, జాగ్రత్తగా వినండి. షాజహాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే 8వ నెంబర్ ప్యాసింజర్ రైలు రోజు కకోరి స్టేషన్ మీదుగా వెళ్తుంది. ఆ స్టేషన్లో కూడా డబ్బు సంచి తీసుకుంటుంది. ఆ ప్రాంతంలోనే మనం బలప్రయోగం చేసి యుక్తిగా పని పూర్తి చేసుకోవాలి. ప్రభుత్వం డబ్బు పెట్టిని దోచుకోవాలి. 2వ తరగతి కంపార్ట్మెంట్లో అస్ఫాకుల్లా ఖాన్, సచీంద్రబక్షి, రాజేంద్ర లహరి ప్రయాణిస్తూ ఉంటారు. రైలు కకోరి స్టేషన్ చేరకముందే ఆపి మన పని ప్రారంభించాలి. అంటే ముందే గొలుసులాగి రైలు ఆపాలన్నమాట.
1: సరేనన్నా, రైలు ఆగగానే గార్డు డబ్బాలోకెళ్దాం. వాణ్ణి కాల్చిపారేసి అడ్డొచ్చిన వారి పని కూడా పట్టి డబ్బు పట్టెను బయటకు తెస్తాం.
2: ఎట్టి? మొదటే కాల్పులతోనా? వద్దు, అది బాగుండదు.
3: ఖాన్ చెప్పింది అక్షరాలా నిజం. స్నేహితులారా, ఇది మనకు పరీక్షా సమయం. మనమీద ఎవరన్నా కాల్పులు జరిపితే తప్ప మనకుగా మనం కాల్పులు జరపరాదు. వీలైతే ఎలాంటి రక్తపాతం జరగకుండా పని పూర్తి చేయాలి. ఎందుకంటే కింది స్థాయి పోలీసులంటే భారతీయులే. మన దేశస్తుల్ని మనం అకారణంగా హింసించరాదు. చాకచక్యంగా దోపిడీ పూర్తి చేయాలి.
4: మనం 4 ఒకే చోట ఉన్నాం కదా. చూడండి, వచ్చేది కకోరి స్టేషన్. ఆలోగానే రైలు ఆపాలి, వెంటనే దాడి చేయాలి.
1: వేరే డబ్బాలో మన మిత్రులు గొలుసుల్లాగి రైలు ఆపుతాడు. వెంటనే మనం గార్డు పెట్టెలోకెళ్ళాలి.
5: మనం రెడీగా ఉన్నాం కదా.

0: పదండి, దూకండి. దూకి నా వెంట రండి. నలుగురం కార్డు డబ్బాలకు ఎక్కుతాం. అదిగో అదిగో గార్డు డబ్బు సంచులు పెట్టి దగ్గర ఉన్నాడు. ఎక్కండి త్వరగా, ఎక్కండి ఎక్కండి.
1: వాట్ ఈస్ దిస్? ఇక్కడ రైలు ఎందుకు స్టాప్ అయింది? ఇంకా కకోరి స్టేషన్ రాలేదు. ఇట్ ఈస్ ఎ వండర్. ఎవరైనా చైన్ లాగారేమో, వాళ్ళను పనిష్ చేయాలి.
2: వండర్ కాదురా తెల్ల పిశాచి, ఇది థండర్. పెట్టి తాళం చెవులాగు భక్షి లహరి. ముందు డ్రైవర్ని కిందకి లాగండి త్వరగా.
1: మిస్టర్ గార్డ్, మర్యాదగా క్యాష్ బాక్స్ తాళం చెవివ్వు, లేదంటే బాగుండదు గార్డ్. వాట్ జెంటిల్మెన్, మీరు దొంగలా దోపిడీదారులా? తాళం చెవి నా వద్ద లేదు.
2: ఏయ్ అబద్ధమాడకు, ముందు రెండు కుద్దలు తిను. చెప్పు చెప్పు, గుర్తొచ్చిందా తాళం చెవి ఎక్కడుందో? గుర్తొచ్చిందా చెప్పురా.
1: ఓ మై గాడ్, నా ఫేస్ పచ్చడైంది. నిజంగా తాళం చెవి నా వద్ద లేదు. ఈ రైల్లో ఎవరి వద్ద ఉండదు. క్యాష్ బ్యాగుల్ని ఈ పెట్టెలో వెయ్యడం తప్ప తీయడం రాదు. హెడ్ క్వార్టర్ అధికారుల వద్దనే తాళం చెవి ఉంటుంది. మమ్మల్ని ఎవరూ నమ్మరు. నేను మిమ్మల్ని ఏమి అనను సార్, నా ప్రాణాలు తీయకండి.
2: అయితే ఆ క్యాష్ బ్యాగుల పెట్టెనే లాక్కుపోతాం రా, నోరు తెరిస్తే ప్రాణం పోతుంది. లాగండి.
3: ఇది ఉప్పు పెట్టలాగుంది, నలుగురం కలిసి లాక్కెళ్దాం. రండి.
0: అమ్మయ్యా, పెట్టినైతే కిందకి లాగాం, కార్డు వెనక సుత్తులున్నాయి. పట్టండి త్వరగా.
4: డ్రైవర్ని లాగి పడేశాం. ఇవిగో సుత్తెలు, పెట్టే తాళాలని పగలగొట్టండి. తాళం ఊడి రావాలి. అదో మన మిగతా మిత్రులు ఠాగూర్, రోషన్ సింగ్, బన్వారీలాల్ అందరూ వస్తున్నారు. ఓ పట్టు పడదాం.
0: ఇలా చూడండి ప్రయాణికులారా, భయపడకండి. మేము దోపిడీ దొంగలం కాదు, మేము మీ సోదర భారతీయులమే. స్వతంత్ర పోరాట విప్లవకారులం. చూడండి మీకేమీ కాదు, మీవన్నీ భద్రంగా ఉంటాయి. ఎవరు కూడా బయటికి రావద్దు, ఇక్కడే ఉండండి. ఇక రైలు వెళ్తుంది, నేను దిగుతున్నాను.
3: అరరే అస్పాక్ ఖన్నా, మరో రైలు వస్తుంది, ఎలా?
0: చూడండి మనం దాన్ని ఆపద్దాం, పోనిద్దాం, తర్వాతనే మనం పనిచేసుకుందాం. వదిలేయండి.

0: అమ్మయ్యా ఇక్కనివ్వండి, తాళం పగలగొట్టండి. ఏది శుద్ధి అందుకోండి. అరే ఈ తాళం చాలా గట్టిగా ఉంది, పగలడం లేదు. ఇదిగో ఇంకెవరైనా ప్రయత్నించండి. కాన్బాయ్ ఇదిగోండి, రాజేంద్రలహరి మీరు ఒకసారి ప్రయత్నించండి.
1: అరే ఇదేమిటి, దేవుడు వరం ఇచ్చినా పూజారి దయ తలచనట్టు ఇంత బరువు పెట్టని నలుగురం కలిసి కిందికి లాగాం, కానీ తాళం ఊడకుంటే ఎట్లా?
0: రాజేంద్రలహరి నీ వల్ల కూడా కాలేదా? ఏం అస్వాకుల్లా, మనందరిలో నువ్వే బలవంతుడివి. ఓ పక్కన నుంచుడు తమాషా చూస్తున్నావా? కమాన్ ఇదిగో ఇదిగో సుత్తి, నీ చేయి పడితేనే ఫలితం ఉంటుంది. రా ఇదిగో ఇదిగో తీసుకో.
2: దీనికోసం అంత అవస్థపడాలా? సరే సరే, ముందు అధికారులు పంపించేయండి. వదిలేయండి.
1: రాంప్రసాద్ అన్న అటు చూడండి, అక్కడ కొంత బ్రిటిష్ అధికారులు ఆయుధాలతో వస్తున్నారు.
3: ఇక్కడ అవును నిజమే, నలుగురు ఐదుగురున్నారు, మనకు దగ్గరలోనే ఉన్నారు.
0: అయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. డియర్ ఆఫీసర్స్, మా దేశ సేవలో మేమున్నాం. మా పనికి అడ్డు వస్తే పుచ్చెలు లేచిపోతాయి. ఈ చుట్టుపక్కల మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కమాండర్, మీరున్నది నలుగురు ఐదుగురే, మాతో తలపడ్డం మీ డ్యూటీ అయితే మిమ్మల్ని లేపేయడం మా డ్యూటీ. పోండి, వెళ్ళిపోండి, భార్యాపిల్లల్ని పోషించుకోపండి, పోండి.
2: ఇప్పుడు చూడండి నా దెబ్బ. చూసారా, తాళం ఊడిపడింది. మన భారత దెబ్బ అంటే తెల్లదొరల బొబ్బ.
0: తెల్లదొరల బింకంలాగున్న తాళం రెండు దెబ్బలకి కింద పడింది. నువ్వు సామాన్యుడు కాదు.

0: పక్కల్లా అదిగో అదో పెట్టి తెరిచారు. అందులో డబ్బు సంచులున్నాయి. చలి ఆపేందుకు ఒంటి మీద ఉన్న దుప్పట్లను తీసి ఒకసారి అలా పరవండి పరవండి. వాటిలో ఆ డబ్బు సంచుల్ని మూటగట్టండి. ఇక వెళ్దాం, మనం మందుగుడ్డు సామాగ్రి ఆయుధాలు సమకూర్చుకుందాం. తెల్లదొరల నల్లపాలను తరిమి కొడదాం. పదండి.
1: ఇదో డబ్బు సంచులు, దుప్పట్లో వేశాను, మూటగట్టండి. కమాన్ త్వర త్వరగా రండి.
2: అమ్మయ్యా, దుప్పట్లు మూటలు కట్టారు కదా. సరే సరే సరే, పిస్టళ్ళని దాచుకోండి.
3: చూసారా, మూటలు కట్టగానే భారతమాత మొహం మీద వెలుగు గోచరిస్తోంది. మన డబ్బును మనమే దోచుకోవడం ఇది ఆరంభం. స్వాతంత్ర సాధనతోనే అంతం. వందే మాతరం,
0: వందే మాతరం,
3: వందే మాతరం,
0: వందే మాతరం.
3: సరేగాని రాంప్రసాద్ అన్న, ఈ మూటల్ని ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్దాం ఉంటారు?
0: లక్నో వెళ్దాం పదండి. అక్కడ మన స్థలంలో పెట్టుకుందాం. అవసరం ఉన్నది చకచకా కొనేద్దాం.
3: పదండి పదండి, మనం తిప్పి పంపిన పోలీస్ అధికారులు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి బలగాలతో వస్తారేమో. త్వరగా పదండి
0: పదండి పదండి పదండి.

కేసు బుక్ అయింది, కానీ నెల రోజుల దాకా మేమెవరం దొరకలేదు. ఇన్ని రోజుల తర్వాత విప్లవకారుల ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. నేను తప్పించుకొని ఈ చెరుకు తోటలో దాక్కున్నాను, కానీ రాంప్రసాద్ అన్న అరెస్ట్ అయ్యాడంట. మిత్రులు నాకు రోజు భోజనం అందిస్తున్నారు, కానీ ఇలా ఎన్ని రోజులు దాగుండాలి? భారతమాత, నీ దాస్య శృంఖలాలను బద్దలు చేసే శక్తియుక్తులివ్వమ్మా తల్లి. నేను కాశీ వెళ్ళి మిత్రులతో మాట్లాడాను. రోజు సమాచారం అందుతుంది, డబ్బు లభించింది, కానీ జాతీయ విప్లవ వీరులమంతా మాల తెగిన పూసల్లాగా చెల్లాచెదురమయ్యాం. మా జాడ తెలిపి పట్టించిన వారికి సర్కారు బహుమతులు ప్రకటించింది, కేసును సిఐడీ కప్పచెప్పింది. మా ఇంటి వాళ్ళని ఎంత భయపెట్టిస్తున్నారు, కానీ భరించక తప్పదు. షాజహాన్పూర్లో వీడ్కోలు తీసుకోవాలి. జై భారతమాత, జై భారతమాత.

0: అమ్మయ్యా, కాశీపట్నం చేరాను. దినదిన గండం నూరేళ్ళాయుష్లాగుంది. కాశీ విశ్వవిద్యాలయం వెళ్ళి నా మిత్రులతో చర్చించాలి, అలాగే బృహత్ ప్రణాళికను రచించాలి. నమస్తే చంద్రశేఖర్ ఆజాద్ అన్న, నీకోసమే వచ్చాను.
1: వారేవా, కాశీపట్నంలో నా ఖాస్ దోస్ అస్ఫాకుల్లా ఖాన్ హాజరా. మిత్రమా, రైలు దోపిడీ తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందట. రామ్ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడట. అయినా మనకివన్నీ మామూలే. దా కూర్చో.
0: అవునన్నా, మనం దేశం కోసమే బతుకున్నాం కదా. నా ఇంటి మీద కూడా దాడి జరిగింది. చాకచక్యంగా తప్పించుకుని పరిగెత్తి ఊరి చివరన ఉన్న చెరుకు తోటలో దాక్కున్నాను. మన మిత్రులే భోజనం ఏర్పాట్లు చేశారు. నేను వాడుతున్న మా అన్న పిస్టల్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. కానీ ఇలా ఎంతకాలం దాకా

0: అందుకే ధైర్యంగా వచ్చేశాను.
1: సంగతులన్నీ తెలుస్తున్నాయి కానీ ఈ జాడ సులువుగానే తెలుసుకున్నావు.
0: అంతా మీ ఆశీస్సులన్నా. తోటలో దొంగలా గడపలేక మన ఉద్యమం కోసం బయలుదేరినా. మనం నడిస్తేనే ఉద్యమం నడుస్తుంది. అందుకే ధైర్యంగా చాటుమాటున సిఐడీలను తప్పించుకోగలిగాను. కాశీపట్నం చేరుకుని రాగలిగాను.
1: మన వీరులు ఇక్కడ చాలామందిని పోలీసులు పట్టుకున్నారు. నువ్వు తప్పించుకొని రావడం ప్రశంసనీయమే.
0: ఏదో యుక్తిగా తప్పించుకొని వచ్చానులే. డ్రస్సు మార్చుతూ మాట మార్చుతూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నా. కానీ కండలు తిరిగినా నీ దృఢగాయాన్ని, మీసల వంపుల్ని చూసి తెల్ల పోలీసులు నల్లమొహమేశారా? భయపడి నీ జోలికి రాలేదన్నా?
1: ఆ మాటకొస్తే దృఢకాయంలో నువ్వేమీ తక్కువ లేవు తమ్ముడు. గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకువే.
0: అవునవును,
1: నా ఆకారం ఎలా ఉన్నా జిత్తులు మారి తెల్ల పోలీసు అధికారులు నన్ను వదలరు. వారికి బలగం తక్కువ ఉన్నా బలం ఎక్కువ ఉంది. మన ప్రజల ఐనక్యతే దానికి కారణం. అది వారికి ఆసరా. అయినా తమ్ముడు, ధైర్య సాహసువైనా నీకో సలహా.
0: నీ సలహాకి విలువ ఉంటుందన్నా. చెప్పన్నా, అదేంటి?
1: చూడు, నువ్వెన్ని రోజులో తప్పించుకు తిరగలేవు. కాలం కలిసి రానప్పుడు కట్టే పామే కనపడుతుందట. నువ్వు పట్టుబడితే మన ఉద్యమం కుంటుపడుతుంది. ప్రస్తుతం రోజులు మనవి కావు, కాలం కలిసి రావటం లేదు. కొంతకాలం అజ్ఞాతవాసం చెయ్యాలి. పరిస్థితి అనుకూలం కాగానే బయటకు రావచ్చు. ఒకడుగు వెనక్కి వేసినా నాలుగడుగులు ముందుకేయవచ్చు. అలనాడు పాండవులకే అజ్ఞాతవాసం తప్పలేదు.
0: అజ్ఞాతవాసం ఎక్కడ చెయ్యాలన్నా? ఏం చెయ్యాలి? ఎలా గడపాలి?
1: ఎక్కడుండాలంటావా? నువ్వు బీహార్కెళ్ళు. అక్కడ డాల్టన్ గంజ్కెళ్ళు. వెతికితే అక్కడే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఏదన్నా ఉద్యోగం చెయ్యి, తర్వాత ఆలోచిద్దాం.
0: సరేనన్నా, మీరు చెప్పినట్టే చేస్తాను. దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను. వస్తాన్నా. ఇది బీహార్ రాష్ట్రం. దీనికి ఉజ్వలమైన చరిత్ర ఉంది. ఆజాద్ అన్న చెప్పినట్టు డాల్టన్ గంజుకొచ్చాను. ఉద్యోగం కోసం తిరిగితే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అయినా ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడేదో ఇంజనీరింగ్ కార్యాలయం ఉందే. నేను ఇంజనీరింగ్ని కాదు, కానీ కార్యాలయంలో పనిచేయొచ్చుగా. ప్రయత్నం మానవ లక్షణం. ఒక్కసారి లోపలికెళ్ళి ప్రయత్నిస్తాను.
2: కావునాయ్, నువ్వెవరు? నేరుగా నా ఛాంబర్లోకి వచ్చావు. నేను ఈ ఇండస్ట్రీ యజమాని, తెలుసా నీకు?
0: నమస్తే సార్, తెలుసుకునే వచ్చాను సార్.
2: తెలుసుకునే వచ్చావా? సరే, ఇంతకీ నువ్వెవరు? ఎక్కడి నుండి ఎందుకు వచ్చావు?
0: నా పేరు అస్పాకుల్లా ఖాన్ సార్. మాది మథుర, రైతు కుటుంబం. వర్షాలు లేవు, కరువు కాటకాలతో పంటలు లేవు. పస్తులతో గడపాల్సి వస్తుంది సార్.
2: అయితే నేనేం చేయాలి? వర్షాలు కురిపించేందుకు నేను దేవేంద్రుని కాదు కదా. ఏమన్నా దానం చేయమంటావా?
0: దానం కాదు సాబ్, దయచేసి నిదానంగా ఆలోచించండి. మీరు సమహృదయులను విన్నాను. నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తే నేను బతుకుతాను సాబ్, నా కుటుంబాన్ని బతికించుకుంటాను.
2: ఇంతకీ నీకు పెళ్ళయిందా?
0: లేదు సాబ్, ఇంకా కాలేదు. ఇప్పట్లో చేసుకోదలుచుకోలేదు.
2: ఎందుకు? పెళ్ళామంటే పెంట అనుకున్నావా లేక తంట అనుకున్నావా?
0: మీరు తమాషాగా మాట్లాడతారు సాబ్. మాకే తినేందుకు లేదు, తాను దూర సందులేదు, మెడకో డోలు అన్నట్టు పెళ్లి చేసుకుని ఓ ఆడదాన్ని ఎందుకు కష్టపెట్టాలి సాబ్?
2: ఓ, దూరదృష్టి గలవానివే. కూర్చో కుర్చీలో. చూస్తే చదువుకున్న వాళ్లాగున్నాడు. చూడు బాబు, ఇది ఇంజనీరింగ్ పరిశ్రమ కానీ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఆఫీస్ పని చేయగలవా?
0: అమ్మయ్యా, రోగి కోరుకుంది, వైద్యుడిస్తానన్నది ఒకటే అయ్యింది. పని చేస్తాను సాబ్.
2: చూడు బాబు, నీ గురించి కొంచెమే తెలిసిన బాధ్యతాయుతమైన గుమస్తా ఉద్యోగం ఇస్తున్నాను. సరిగ్గా చేసుకో, నీ కుటుంబాన్ని పోషించుకో.
0: థ్యాంక్ యూ సాబ్. సాబ్, నాదో మాట.
2: ఏమిటది?
0: నేను ఉర్దూ షాయిరీ అవి రాస్తూ ఉంటాను.
2: ఓ, నిజంగానా? నాకు కవితలంటే ప్రాణం. నేను రాయలేను గాని విని ఆనందిస్తాను. రాస్తుండు, కవితలు రాసి నాకు అప్పుడప్పుడు వినిపించాలి.
0: సరే సాబ్, సరే సాబ్, తప్పకుండా తప్పకుండా. యా అల్లా,

0: ఈ డాల్టన్ గంజ్లో 10 నెలలుగా గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాను. ముషాయిరాల్లో పాల్గొంటున్నాను. కానీ దేశం కోసం ఏం చేశాను? ఇలాగైతే లాభం లేదు. దేశానికి పనికిరాని ఈ దేహం ఎందుకు? అదో యజమాని రమ్మంటున్నాడంట. ఈ ఫైల్ కోసమే కావచ్చు, తీసుకెళ్ళిస్తాను. నమస్తే సాబ్. సాబ్ ఇదిగోండి ఫైలు, పూర్తి చేసి టైప్ కూడా చేశాను.
1: వెరీ గుడ్. చూడు బాబు, ఫైల్ అక్కడ నుంచి కూర్చో. ముషాయిరాల్లో బ్రహ్మాండమైనటువంటి కవితలు వినిపిస్తున్నావు. కొన్ని ముషాయిరాల్లో నీకు తెలియకుండానే నేను శ్రోతగా వచ్చి నీ కవితలు వింటున్నాను. కవితలు చాలా బాగున్నాయి. ఇంత గొప్ప కవి నా ఆఫీస్లో పనిచేయడం అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది.
0: అంతా అల్లాదయ్య సాబ్, సరస్వతి అమ్మవారి కృప. ఏదో రాస్తున్నాను, అవి మీకు రుచిస్తున్నాయి అంతే.
1: అలాగని వదిలేస్తే ఎలా బాబు? ఈ నెల నుండి నీ జీతం కూడా పెంచుతున్నాను. కవులు కళాకారులు కష్టాల పాలు కావద్దు.
0: చాలా సంతోషం సాబ్, చాలా సంతోషం. మీలాంటి సాహితీ ప్రియం భావకుల వద్ద పనిచేయడం నిజంగా నా అదృష్టం సాబ్, నా అదృష్టం.
2: అస్పాకుల్లా, మనం కస్టడీ కోసం ఈ జైలుకొచ్చాం. మళ్ళీ రేపు కోర్టుకెళ్ళాలి, అది స్పెషల్ కోర్టు.
0: అవును మిత్రమా బక్షి, ఇలా రహస్యంగా కలుసుకున్నాం. ఇతరుల దృష్టిలో మనం అపరిచితులం.
2: అవును, ఆ స్పెషల్ కోర్టు జడ్జ్ హామిస్టన్ పూర్తిగా బ్రిటిష్ పక్షపాతి. నువ్వు డాల్టన్ గంజ్లో ఉద్యోగం చేస్తుంటివి కదా, నా సంగతైతే నీకు తెలుసు. కానీ నువ్వెలా పట్టుబడ్డావు? ఇది భోజనం టైం కదా, నీకోసమే త్వరగా తినొచ్చాను.
0: నేను కూడా నీకోసమే గబగబా తినేసొచ్చాను. మనలాంటి జాతీయ విప్లవకారులకివి మామూలే కదా. మనిద్దరం ఒకే జైల్లో ఉన్నా ఇలా రహస్యంగా కలుసుకోవాల్సి వస్తుంది.
2: సరే కానీ నువ్వెలా పట్టుబడ్డావు?
0: డాల్టన్ గంజ్లో గుమాస్తా ఉద్యోగంలో నిశ్చింతగా 10 నెలలు గడిపాను. ముషాయిరాల్లో పాల్గొన్నాను కూడా. మా యజమాని నా కవితలు విని సంతోషించి జీతం కూడా పెంచాడు. ఆయన చాలా మంచివాడు, కవిగా నన్ను గౌరవించేవాడు.
2: మరింకేం, దర్జాగా ఉండకుండా ఉద్యోగం వదిలేశావా?
0: భక్షి, మన ధ్యేయం భారత స్వాతంత్ర సాధన. దేశమాత పిలిచింది. ఉద్యమంలో పాల్గొనాలని లేదా విదేశాలకెళ్లాలని ఉద్యోగం వదిలి ఢిల్లీకొచ్చాను. గది కూడా తీసుకున్నాను. విదేశాలకెళ్లి ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నించాను.
2: క్యా హోగయా, ఏమైందా ప్రయత్నం మరి?
0: దురదృష్టం మనిషి రూపంలో వచ్చింది.
2: అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు.
0: ఓ రోజు ఢిల్లీ బజారులో నా చిన్ననాటి స్నేహితుడు పఠాన్ కలిశాడు.
3: అస్పాకుల్లా, ఒరే అస్పాకుల్లా ఖాన్.
0: ఢిల్లీలో ఉల్లిగడ్డ అన్నట్టు వీడెవడ నన్ను పిలుస్తున్నాడేంటి? సరే ఒకసారి ఆగి చూద్దాం.
4: అరే, వీడు నా బాల్య స్నేహితుడు పఠాన్. ఒరే పఠాన్, ఇది కళా నిజమా? పఠాన్, నువ్వేంటిక్కడ?
3: నిజమేరా, నేనే ఇక్కడే ఉంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాంరా, ఆత్మబంధువుని కలిసినట్టుందిరా.
0: అవునరా, మా నూరి గల్లీలో ఉన్నవాడివి ఢిల్లీకి ఎందుకు వచ్చావు? ఏదన్నా వ్యాపారమా ఉద్యోగమా?
3: ఏదో చిన్న ఉద్యోగం. నువ్వెందుకు వచ్చావు?
0: అది, నేను కొద్ది రోజుల క్రితం వచ్చానురా. గది కూడా తీసుకున్నాను. మన దేశకాల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. బ్రిటిషు ప్రభుత్వం భూతంలా మారి భారతీయులను పట్టి పీడిస్తుంది కదా. ఏదైనా విదేశాలకెళ్లి ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నిస్తున్నాను.
3: అయితే ఇక్కడి జంజాటాలన్నీ వదిలేస్తున్నావు అన్నమాట. శుభ సంకల్పం రా, తర్వాత పెద్ద ఉద్యోగం చేయవచ్చు.
0: సరే గాని మా రూమ్కి వెళ్దాం పద. చిన్నగదే కానీ.
3: అదేం లేదురా, నువ్వు నా ఖాస్ దోస్తువి. రా, నా రూమ్కి వెళ్దాం. రూమ్ పెద్దగానే ఉంది, పద. కాదనకురా.
0: సరే పద, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరేసుకోవచ్చు.
3: వెరీ గుడ్, నా కోరిక నెరవేరుతుంది.
0: రే పఠాను, నీ గదిలో భోంచేయడం

0: మధురానుభూతిరా, దీన్ని నా గుండెల్లో దాచేసుకుంటాను.
1: కవివి అనిపించుకున్నావురా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నీ గది అడ్రస్ కూడా ఇచ్చావు కదా, త్వరలోనే నేను వస్తాను. ఇహ పడుకుందామా?
0: ఎట్టి నీ గదిలోనా? వద్దురా, నాకు పొద్దున్నే ముఖ్యమైన పనుంది, నా గదికి వెళ్తానుగా, మరెప్పుడైనా వస్తానులే.
1: సరేలే, నీ ఇష్టం రా.
0: ఇంకా తెల్లవారలేదు, అప్పుడే ఎవరబ్బా వచ్చారు. వేళ పటానయ్యి ఉంటాళ్లే, తలుపు తీస్తాను.
2: అయ్యో, ఇదేమిటి? బ్రిటిష్ పోలీసులు నా చేతులకు బేడీలు వేస్తున్నారే. నీకు నా అడ్రస్ ఎవరు చెప్పారు చెప్పండి.
1: నేనే రా అస్వాక్. రైలు దోపిడీ చేశావట కదా, నిన్ను పట్టిస్తే ప్రభుత్వం నాకు పారితోషికం ఇస్తుందిరా, వెళ్ళు.
2: నువ్వు శత్రువిరా, గోముఖ వ్యాఘ్రానివి. మన దేశీయుల్ని కట్టు బానిసలుగా మార్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తువా? పారితోషికానికి ఆశపడి ప్రాణ స్నేహితుడిని పట్టిస్తావా? నీచుడా, నువ్వు దేశ ద్రోహివిరా.
1: అంత పెద్ద మాటలెందుకురా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనకే ఎదురెడ్డుతావా?
2: నీలాంటి దేశ ద్రోహుల వల్లనే మన పుణ్యభూమిలో అనైక్యత వ్యాపించిందిరా కుక్క. నువ్వు చరిత్రహీనుడివి, నన్ను విరోమని చెప్పు చెప్పు.
1: మా బాబే, నిన్ను పట్టివ్వాలన్న ప్రయత్నం ఇప్పటికి సఫలమైంది, దొరికిన సువర్ణావకాశాన్ని వదులుకుంటానా?
0: అలా చీడపురుగు మిత్రద్రోహంతో పట్టుబడ్డాను.
3: పఠాన్ లాంటి దుర్మార్గుల దేశద్రోహుల స్వార్థం వల్లనే స్వాతంత్ర్య సాధనోద్యమం నత్తనడక నడుస్తోంది. ఆహా, ఎంతటి గుంటన కౌరా, తెల్లవాడా తెల్లవాడా. అదో జైలు పోలీస్ నీ వద్దకి వస్తున్నాడు.
0: ఏం సంగతి పోలీస్ భాయ్? ఎట్టి, నన్ను ఆ పోలీస్ ఆఫీసర్ పిలుస్తున్నాడా? తసదృక్ఖాన్ సారా, వస్తాను పద.
3: తసదృక్ఖానా? వాడు పిశాచి.
0: అంటే నన్నేమన్నా నమ్మిలి మింగేస్తాడా?
3: చాలు నీ వేళాకోలం. వాడు సైనికాధికారిగా అరేబియాలో పనిచేశాడు, సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్నాడు కూడా.
0: తసదృక్ఖాన్ చూస్తే మామూలు మనిషిలాగే ఉన్నాడు, వీడు నన్నేం చేస్తాడు?
4: నమస్తే సార్, నేను అస్ఫాకుల్లా ఖాన్ని.
5: అయ్యే అయ్యే, నమస్తే బదులుగా సలాములేకు అనొచ్చుగా, కూర్చో. వాలేకుం సలాం. ఎంతైనా మన ముస్లింలంతా ఒకటి కదా, సహాయం చేసుకోవాలి కదా.
4: నమస్తే అన్నా, వాలేకుం అస్సలాం అన్నా ఒకటే కదా సార్, మనం భారతీయులమంతా ఒకటే.
5: అదెట్లా? ఈ దేశాన్ని మన ముస్లిం రాజులు 400-500 సంవత్సరాలు పరిపాలించారు, ఆ తర్వాతనే హిందువులు ఆక్రమించుకున్నారు. ముస్లింల పాలనలో మనం రాజుల్లాగా బతకచ్చు, ఏనాటికైనా ఈ దేశం మళ్లీ ముస్లింల పాలనలోకి రావాల్సిందే. అందుకోసం మన ముస్లింలందరూ చాప కింద నీరులాగా పనిచేయాలి భాయ్. మీ కేసు పరిశోధన నాకు అప్పగించిండ్రు.
4: బ్రిటిష్ వాళ్ల మోచేతి కింద నీళ్లు తాగిన మీలాంటి వాళ్ళు అట్లానే అంటారు.
5: నీకింకా అర్థం కాలేదు, హిందువులు స్వాతంత్రం సంపాదించి దేశాన్ని వాళ్లే పాలించాలని గట్టెట్ చేస్తున్నారు, దానికి మనమెందుకు కోఆపరేట్ చేయాలి? నువ్వు సర్కారికి సహకరించు, నిన్ను విడుదల చేయిస్తా.
4: ఇక చాలించండి, ఈ దేశాన్ని ముస్లింల కంటే ముందు హిందూ రాజులు పాలించారు, హిందూ రాజుల పాలన బ్రిటిష్ వాళ్లకంటే ఎంతో బాగుంది, నువ్వు జన్మభూమి భారత్ని మర్చిపోయావు.
5: వారే వా, తోటి ముస్లింలను రక్షిస్తానంటే నీకింత అహంకారమా? అచ్చా, నీ మీద కేసు గట్టిగానే ఉంటుంది.
4: మతం మత్తు మంచిది కాదు సాబ్, ముందు దేశం తర్వాతనే మతం. మీరు కూడా స్వాతంత్ర సమరానికి సహకరించండి, బానిస బతుకు కంటే చావు నయం సాబ్.
5: పోరా బచ్చా, నా మాటలు నీకు సమజ్కావు, పో, చచ్చేదాకా ఖైదీగానే ఉంటావు.
4: మిస్టర్ తసదృక్ఖాన్, మీ కళ్ళబొల్లి బుజ్జగింపులు నాకు వద్దు. మా జాతీయ విప్లవ వీర కిషోరం వీర సావర్కర్ చెప్పిందే మాకు ఆదర్శం.
5: ఏం చెప్పిండట?

మాలాంటి జాతీయ విప్లవ వీరులకు సూచనలిచ్చిండు. చెరసాలలు మా పాలిట చంద్రశాలవ్వాలి, అరదండలు దెబ్బలు మన విరిదండలు కావాలి, పాచన్నం మన పాలిట పరమాన్నం కావాలి, కటిక నేల మన పాలిట పూల పాన్పు కావాలి, ఉరి కొయ్యలు మన పాలిట ఉయ్యాలవ్వాలి. మా కదే వేదమంత్రం వస్తాను.

0: సైలెన్స్ సైలెన్స్ మిస్టర్ అస్ఫాకుల్లా ఖాన్, మీ కకోరి కుట్ర కేసు అంతా విన్నాను. మిస్టర్ జగత్ నారాయణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ కూడా విన్నాను. మీ అడ్వకేట్స్ మిస్టర్ గోవింద్ వల్లపంత్ అండ్ మిస్టర్ బ్రిజ్ కిషోర్ల ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నాను. సాక్ష్యాలు విన్నాను. అప్రూవర్గా మారి గవర్నమెంట్కి ఎదురు తిరిగిన బన్సారీలాల సాక్ష్యం కూడా విన్నాను. ఇప్పుడు మీ వంతు చెప్పండి
1: సార్. మీ బ్రిటిష్ దొరలు స్వార్థంతో మా దేశానికి వచ్చి మమ్మల్ని ముప్ప తిప్పలు పెడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, నకిలీ కేసులు పెడుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. అందుకే పోరాడుతున్నాము.
0: మిస్టర్ ఖాన్, మీరు హిజ్ ఎక్సలెన్సీ బ్రిటిష్ చక్రవర్తి పాలనను పడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారు, దోపిడీలు చేస్తున్నారు. కకోరి రైలు దోపిడీ పెద్ద నేరము, అది గవర్నమెంట్ డబ్బు.
1: మా ఉద్యమం మీకు నేరంగా కనిపిస్తుంది? మిస్టర్ జస్టిస్ హామిల్టన్, మీరు మీ దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు, అలాగే మా దేశంలో మేము స్వేచ్ఛగా బతకాలి. మా దేశానికి భిక్షకొచ్చి లక్షాధికారులైపోయారు. నా దేశ ప్రజలు తినేందుకు తిండి లేక, కట్టుకునేందుకు బట్టలేక భిక్షాధికారులయ్యారు. అల్లాడుతున్న ప్రజల గూళ్ళొడగొట్టి కొత్త కొత్త పన్నులు వసూలు చేస్తున్నారు. మా దేశంలో మాకు స్వేచ్ఛ కావాలని ఉద్యమించడం నేరమా చెప్పండి? మా దేశ ప్రజలిచ్చిన రైలు టికెట్ల డబ్బును మేమే తీసుకున్నాం, అది తప్పు కాదు కదా?
0: బ్రిటిష్ చట్టాల ప్రకారం విచారణ జరిగింది.
2: అదెట్లా సార్? మా దేశంలో బ్రిటిష్ చట్టాలు ఎందుకు? మా దేశ చట్టాలు మాకే అమలు కావాలి.
0: మీకు చట్టాలెక్కడివి? బ్రిటిష్ చట్టాలే మీకు చుట్టాలు.
1: కానే కావు. మా దేశ భూముల్ని మీరు దున్నారా, నీరు పారించారా, పంట పండించారా? మా రైతులు తమ రక్తాన్ని చెమటగా మార్చి పారించి పండించిన పంటల్ని తింటూ మాకే ద్రోహం చేస్తున్నారు. ఇది సహజ న్యాయానికి విరుద్ధం. మీ పాలన శుద్ధ బూటకం.
0: బూటు గీటు మాట్లాడితే సీరియస్ అవుతుంది. ప్రభుత్వం వద్ద మర్యాదలు నేర్చుకోండి.
1: ప్రపంచ ప్రజలు బట్ట కట్టనప్పుడే నా దేశంలో వస్త్ర సంస్కారం వెల్లివిరిసింది సార్. మీ వద్ద మేము నేర్చుకోవాలా? మీలాగా మేమేమీ దురాక్రమణదారులం, దుశ్శాసనులం కాదు.
0: మిస్టర్ ఖాన్, అనవసరంగా ఎగ్జైట్ కావద్దు.
2: మీ దేశం కుట్రలు కుతంత్రాలతో మాకు ఆవేశం తప్ప ఇంకేం మిగిలింది? అన్యాయం తప్ప న్యాయం ఎక్కడుంది?
0: మిస్టర్ బక్షి, మీ ఆర్గ్యుమెంట్ ఇక్కడ నడవదు. 3,000 కూడా లేని బ్రిటిష్ వాళ్ళు 30 కోట్ల మీ ఇండియన్స్ ను ఎలా రూల్ చేస్తున్నారో తెలీదా? ఏం ఖాన్జీ,
1: అనైక్యతనే మా దౌర్భాగ్యం సార్. అదే మీకు ఆసరా కదా? మా స్వాతంత్ర సమరయోధుల్ని వెంటాడి వేటాడి నామకార్థం విచారణతో ప్రాణాలు తీస్తున్నారు. దేశం కోసం పోరాడితే దోషులంటున్నారు, దుర్మార్గాలను ఎదిరిస్తే దుర్మార్గులంటున్నారు. ఇదెన్నో రోజులు నడవదు సార్. మా ఉద్యమం దావానలంలా వ్యాపించి మీ దుష్టపాలనని మసిచేస్తుంది. మా సమైక్యతతో మీ చావు తప్పదు.
2: గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారని సంతోషించకండి. ముందున్నది ముసళ్ల పండగ, కాచుకోండి.
0: మిస్టర్ బక్షి, మిస్టర్ ఖాన్, బరువైన డైలాగులు పనికిరావు. మా బ్రిటిష్ వాళ్లే ఇండియాలో కొత్త రోడ్లు రైల్వే లైన్లు కన్స్ట్రక్ట్ చేశారు. అది ప్రజల సౌకర్యమే కదా?
1: ఆహా, చేశారు. అది మా ప్రజల సౌకర్యం కోసం కాదు, మీ సౌకర్యం కోసం. మీ ప్రయాణం సరుకు రవాణా కోసం ఆ పనులు చేయించారు. అదే దేశమంతా చేశారా? లేదే, కాదే. మీకు అవసరమైన పట్టణాలకు ఓడరేవులకు వేసుకున్నారు. మా దేశపు రైళ్లు మమ్మల్ని ఫస్ట్ క్లాసుల్లో ప్రయాణం చేయొద్దన్నారు. అందరం దేవుడు సృష్టించిన మనుషులమైనప్పుడు ఈ జాతి వివక్షత ఎందుకు సార్?
0: పనికిరాని ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఇక జడ్జిమెంట్ చెప్తా.
1: చెప్పండి. మాకెలాగూ పెద్ద శిక్షలు వేస్తారు కదా, చెప్పండి చెప్పండి.
0: కేసు పూర్వాపరాలు పూర్తిగా ఎగ్జామిన్ చేసి మిస్టర్ అస్ఫాకుల్లా ఖాన్ కు ఉరిశిక్ష, మిస్టర్ సచీంద్ర బక్షికి జన్మ ఖైదు శిక్ష విధించనైనది. మిస్టర్ రామ్ ప్రసాద్, మిస్టర్ అస్ఫాకుల్లాను వేరువేరు జైళ్లలో ఉరి తీయాలని ఆదేశించనైనది.
2: ఇదే న్యాయం సార్? నాకు యావజ్జీవ కారాగారమా? మా అన్న అస్ఫాకుల్లాకు ఉరిశిక్షలు అన్యాయమా? ఇక్కడ కూడా విభజించి పాలిస్తున్నారు, నాకు కూడా ఉరిశిక్ష విధించండి.
0: నో జడ్జిమెంట్ ఇస్ జడ్జిమెంట్. Court is adjourned.

0: యా అల్లా, భగవంతుడా, పొద్దున్నే పవిత్ర ఖురాన్ చదివాను. గొలుసుల్లో బంధించి ఉరివేదిక వద్దకు తీసుకువెళ్లేందుకు నా వెంట ఇంతమంది ఎందుకో? అయినా ఎంతమంది ఉంటే నాకే. అదిగో జడ్జి కూడా ఉన్నాడు. మా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ను ఇదే రోజు గోండా జైల్లో ఉరిదీస్తున్నారు. ఇద్దరం ఒకేసారి వీరస్వర్గానికి వెళ్తాము.
1: మిస్టర్ అస్ఫాకుల్లా ఖాన్, ఉరికమ్మం దాకా వచ్చాము. నువ్వేదో గొణుక్కుంటున్నావు.
0: మీ పిరికితనాన్ని తలుచుకుని నవ్వుకుంటున్నాను.
1: మాది పిరికితనం ఎలాగవుతుంది?
0: నా సోదరుడు రాంప్రసాద్ను ఇదే 19 డిసెంబర్ 1927 నాడు గోండా జైల్లో ఉరిదీస్తున్నారు, నన్నేమో ఇక్కడ. ఇద్దరినీ ఒకేసారి ఒకే చోట ఉరిదీస్తే పోతున్న ప్రాణాలు కలిసొచ్చి మీకు ఉరితాళ్లవుతాయని భయపడ్డారు కదూ. తెలుసు సార్, అయినా కూడా మాకిది పండగ రోజే.
1: తప్పు చేసి సమర్థించుకుంటున్నావా మిస్టర్ ఖాన్?
0: నా చేతులు ఓ మనిషిని చంపినందువల్ల మురికి కాలేదు సార్. నా మీద మోపిన నేరం తప్పు. మమ్మల్ని వేరువేరుగా ఉరిదీస్తున్నారు ఎందుకు?
1: అతడు హిందువు, నువ్వు ముస్లిం.
0: మిస్టర్ జడ్జ్, మీ బ్రిటిష్ వారు అస్తమానం మమ్మల్ని మత ప్రాతిపదికన విభజించి పాలిస్తున్నారు, అలాగే తసదృక్కాన్ని నా మీద ప్రయోగించారు, విఫలమయ్యారు. ఇక్కడ ఏ మతానికి చెందిన వాడైనా దేశ సేవ అతనికి మొదటి కర్తవ్యం.
1: నువ్వు భయపడి చస్తావు అనుకుంటే మమ్మల్నే భయపెట్టిస్తున్నావు. నీ మొహంలో విషాదం లేదు, జైల్లో బరువు పెరిగావు. నీ దేశభక్తికి కంగ్రాట్స్. నీ చివరి కోరిక ఏదన్నా ఉంటే కోరుకో.
0: నా కోరికను మీరు తీర్చలేరులే, వదిలేయండి సార్.
1: సూర్యచంద్రులు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధికారులం, ఆఫ్టర్ ఆల్ నీ కోరిక తీర్చలేమా? చెప్పు, తీర్చుతాం.
0: అయితే వినండి, నేను మళ్లీ ఇదే భారతదేశంలో జన్మించాలి. ఈ కోరికను తీర్చండి చాలు.
1: ఓసారి జన్మించి ఉరిశిక్ష అనుభవిస్తున్నావు, మళ్లీ ఎందుకు ఆ జన్మ?
0: నేను మళ్లీ పుట్టి మళ్లీ మీకు వ్యతిరేకంగా పోరాడతాను. మాకు స్వాతంత్రం వచ్చేదాకా ఎన్ని జన్మలైనా ఎత్తుతాను, పోరాడుతూనే ఉంటాను.
1: వాట్ ఏ వండర్, మేము హ్యూమన్ బీయింగ్స్. ఏదన్నా సాధ్యమయ్యే కోరికుంటే కోరుకో.
0: వారే వా, సూర్యచంద్రులు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధికారులకు కూడా అసాధ్యమన్నది ఉందన్నమాట. సరే జడ్జి గారు, నేను చనిపోయాక నా శవం మీద ఈ భూమి మట్టినే వెయ్యాలి, అది నా దేశవాసులే వెయ్యాలి.
1: సరే, ఉరికంభం వేదిక ఎక్కించండి తన్ని.
0: ఉరికంభం ఎక్కించారు, నల్ల ముసుగు కప్పారు. అక్కడ రాంప్రసాద్ అన్న భగవద్గీత వల్లిస్తున్నాడు, నేనిక్కడ ఖురాన్. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలల్లాహ్. జాతీయ విప్లవం వర్ధిల్లాలి, జాతీయ విప్లవం వర్ధిల్లాలి. వందే మాతరం, వందే మాతరం.
1: ఇట్ ఈస్ ఏ వండర్. అతడే ఉరితాడును ముద్దాడి మెడకు తగిలించుకున్నాడు, ఊగుతున్నాడు. ఇండియన్ల పట్టుదల, కమిట్మెంటు ప్రపంచ ప్రజలకు రోల్ మోడల్.

మీరింతవరకు అస్వాకుల్లా ఖాన్ నాటకం విన్నారు. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చంద్రశేఖర్ ఆజాద్, తసద్రుక్ ఖాన్ శ్రీ కె సుబ్రహ్మణ్య కుమార్, రామ్ ప్రసాద్ డాక్టర్ సురభి ఎస్ రమేష్, అస్వాకుల్లా ఖాన్ శ్రీ కె బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర లహరి పఠాన్ డాక్టర్ ఖాజా పాషా, సచీంద్ర భక్షి శ్రీ ఎన్ దీనబాంధవ, గార్డ్ శ్రీ జె అనిల్ కుమార్, యజమాని జడ్జ్ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మారతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు, మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
7: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज कहा कि वित्तीय समावेशन और उद्यमिता से लेकर शिक्षा, चिकित्सा, साफ सफाई, आवास, खेल, विज्ञान और सुशासन तक महिलाएं अलग अलग क्षेत्रों में अहम भूमिका निभा रही हैं. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि ड्रोन टेक्नोलॉजी जैसे उभरते क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी से अवसरों के नए रास्ते खुल रहे हैं. उन्होंने बताया कि पिछले 12 वर्षों में सरकार ने महिला नेतृत्व आधारित विकास को आगे बढ़ाने के लिए काम किया है. गृहमंत्री अमित शाह नई दिल्ली में श्री अमरनाथ यात्रा की तैयारियों की समीक्षा के लिए एक उच्च स्तरीय बैठक की अध्यक्षता कर रहे हैं. बैठक में सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदी, राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोवाल, जम्मू कश्मीर के उपराज्यपाल मनोज सिन्हा, सीआरपीएफ, बीएसएफ, सीआईएसएफ, आईटीबीपी और एसएसबी के महानिदेशक उपस्थित हैं. अमरनाथ यात्रा 3 जुलाई से शुरू होकर 28 अगस्त को संपन्न होगी. केंद्र ने असम और नागालैंड सरकार के साथ कच्चे तेल और प्राकृतिक गैस की खोज तथा उत्पादन के लिए त्रिपक्षीय समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. गृहमंत्री अमित शाह, पेट्रोलियम मंत्री हरदीप सिंह पुरी, असम के मुख्यमंत्री हिमंत बिस्वा शर्मा और नागालैंड के मुख्यमंत्री नेफियू रियो की उपस्थिति में सहमति पत्र पर हस्ताक्षर किए गए. इस अवसर पर श्री शाह ने कहा कि इस समझौते से हमारी विदेशों पर निर्भरता कम होगी.
8: अब सिर्फ एक एमओयू से ही 1000 से 1500 बैरल प्रतिदिन जो दोहन की हमारी क्षमता है उसको 10 गुना से ज्यादा हम बढ़ा पाएंगे और एक ही फील्ड में 15,000 करोड़ से ज्यादा रिकवरी के संभावनाएं हैं. परंतु पूरे नागालैंड के अंदर ऑयल और गैस जितना भी पड़ा है इसका उत्खनन होगा तो मुझे लगता है कि हमारी जो कमी है इस क्षेत्र में हमें विदेशों पर निर्भर रहना पड़ता है, वो निर्भरता काफी हद तक हम पूरी कर पाएंगे.
7: सरकार ने संस्थागत औद्योगिक और वाणिज्यिक ग्राहकों को खुदरा विक्रेताओं से मोटर ईंधन और हाई स्पीड डीजल खरीदने पर रोक लगा दी है. सरकार ने कहा है कि वे अपनी जरूरतें घरेलू पेट्रोल पंप से पूरी करें. यह निर्णय पश्चिम एशिया संघर्ष के कारण वैश्विक आपूर्ति श्रृंखलाओं में आई बाधाओं के बीच स्थानीय ईंधन की कमी को रोकने के लिए लिया गया है. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने एक अधिसूचना में कहा कि ये प्रतिबंध

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మీ శైలు. మీకు తెలుసా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం ప్లస్ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశంపై మాట్లాడబోతున్నాం. ఏంటి ఈరోజు శైలు ఎంట్రీలోనే ముఖ్యమైన విషయం అంటుంది అని అనుకుంటున్నారా? అవును, మరి ఈరోజు డే స్పెషల్ అలాంటిది. మరి అదేంటో చెప్పలేదు కదా. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, అంటే వరల్డ్స్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ డే. ఇది ప్రతి సంవత్సరం ఈరోజు అంటే జూన్ 12 జరుపుకుంటారు. చిన్నారులు చదువుకోవాల్సిన సమయంలో పనులు చేయడం, చిన్న చిన్న చేతులు పుస్తకాలు పట్టాల్సిన సమయంలో బరువులు మోయడం వంటి పరిస్థితులను అంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజును జరుపుకుంటారు. బాలకార్మికులంటే మన చుట్టూ కొన్నిసార్లు హోటల్స్లో, టీ స్టాల్స్లో, కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గర లేదా ఇంటి పనులలో చిన్న పిల్లలు పనిచేస్తూ కనిపిస్తారు కదా. వాళ్ళు తమ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను బాలకార్మికులు అంటారు. కానీ పిల్లల బాల్యం అంటే ఆటలు, చదువు, స్నేహితులు, కళలు ఇవి కదా ఉండాలి. కానీ కొంతమంది పిల్లలు కుటుంబ పరిస్థితుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల చదువుకు దూరం అవుతూ పనిలో ఉండిపోతూ ఉంటారు. ఈ సమస్యపై ప్రపంచ దేశాలు దృష్టిని ఆకర్షించేందుకు, పిల్లల హక్కులను కాపాడేందుకు బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఒక పిల్లాడు పనికి పోవాలని ఎప్పుడు కోరుకోడు, కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటి మరి? పేదరికం, తల్లిదండ్రులు సరైన ఉపాధి లేకపోవడం, చదువుపై అవగాహన లేకపోవడం, కుటుంబ ఆర్థిక భారం, కొన్నిసార్లు పిల్లలను బలవంతంగా పనిలోకి నెట్టడం. దీనివల్ల ఎంతోమంది బాల్యాన్ని కోల్పోతూ ఉంటారు.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు

0: శిక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: పనిలో ఉండే పిల్లలు పాఠశాలకు వెళ్ళలేరు, అందరితో కలిసి ఆడుకోలేరు, శారీరకంగా మానసికంగా అలసిపోతారు, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు, మంచి జీవితం పొందే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి. ఒక చిన్నారి చదువుకుంటే తన కుటుంబమే కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ బాలకార్మిక వ్యవస్థ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుంది. మన భారతదేశంలో బాలకార్మికుల వ్యవస్థను నిరోధించడానికి చట్టాలున్నాయి. 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకరమైన లేదా వాణిజ్య పనుల్లో పెట్టడం నిషేధం. అలాగే పిల్లలందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఉంది. అయితే ఒక చిన్న బాలుడు ప్రతిరోజు టీ స్టాల్లో పనిచేసేవాడు. అక్కడికి వచ్చే విద్యార్థులను చూసి తాను కూడా మంచి చదువుకుంటే బాగుండు కదా అనుకునేవాడు. ఒకరోజు ఆ బాలుడి పరిస్థితి గమనించిన కొంతమంది అతడిని పాఠశాలలో చేరించారు. కొన్నేళ్ల తర్వాత అదే బాలుడు బాగా చదివి టీచర్గా మారాడు. ఇప్పుడు తనలాంటి పిల్లలు చదువుకు దూరం కాకూడదు, వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. ఈరోజు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అంటే అది ఒక చిన్న కథ అయ్యుండొచ్చు, అంటే ఒక సినిమా స్టోరీలా అనిపించవచ్చు, బట్ మనం కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పనిచేస్తుంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని చదివించడం, లేకపోతే జాయిన్ చేపించడం, వాళ్ళని హెల్ప్ చేయడం, వాళ్ళని చదువు ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళ కెరియర్ ఇంపార్టెన్స్ని చెప్పడం కూడా ఒక బాధ్యతే. సో ఈరోజు ఉంది కదా, ఈనాటి పిల్లలు దేశ భవిష్యత్తు, వాళ్ళ కళను కాపాడటం, వారికి విద్య అందించడం, సురక్షితమైన బాల్యాన్ని ఇవ్వడం మన అందరి బాధ్యత. చిన్న చేతులతో పని చేయొద్దు, చిన్న మనసులలో పెద్ద కళలు నింపుదాం. బాలకార్మిక వ్యవస్థను అరకట్టి ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.
0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: చాలామంది అంటూ ఉంటారు, చదువు మనిషికి నిజమైన ఆస్తి అని. అది నిజమే, ఎందుకంటే డబ్బు ఆస్తులు ఎప్పుడైనా పోవచ్చు, కానీ మనం సంపాదించిన జ్ఞానం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. ఒక చిన్నోడు తన దగ్గర పుస్తకం ఉంటే అతని భవిష్యత్తు కూడా వెలుగుతో నిండిపోతుంది. విద్య అనేది కేవలం పరీక్షలలో ఏదో మంచి మార్కులు తెచ్చుకోవాలి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసేయాలి, అదొక్కటే కాదు కదా. మంచి చెడులు తెలుసుకుంటాము, నిర్ణయాలు తీసుకోగలుగుతాము, సమాజంలో గౌరవంగా జీవించగలుగుతాము. చదువు చాలా అవసరం. చదువు ఉన్న వ్యక్తి తన జీవితాన్నే కాదు కుటుంబాన్ని కూడా మార్చగలడు. తను చదువుకుంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అంతేకాదు రాబోయే తరాలకు కూడా విద్య విలువ తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. చాలామందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామందికి జాబ్స్ లేవని. సో చదువుతో పాటు స్కిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బాల కార్మిక వ్యవస్థకు విద్యే మంచి పరిష్కారం అని చెబుతూ ఉంటారు. ఒక చిన్నారి పనిలో కాకుండా పాఠశాలలో ఉంటే తన కళను నిజం చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్, టీచర్, ఇంజనీర్గా ఎదిగి సమాజానికి సేవ చేయొచ్చు. అక్షరాలతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, స్నేహం, సహకారం, బాధ్యత వంటి విలువలు నేర్చుకుంటారు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు వెనుక బలమైన విద్యా వ్యవస్థ ఉంటుంది. విద్య ఉన్న చోట నిరక్షరాస్యత తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది, సమాజంలో అవగాహన పెరుగుతుంది. మనం చిన్నారులకు చదువు చెప్పడానికి సహాయం చేసిన పుస్తకం ఇచ్చినా అది చాలా పెద్ద హెల్ప్. స్కూల్ వెళ్ళమని ప్రోత్సహించినా అది వారి జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక మంచి పుస్తకం, చదివిన అనుభవం, ఒక మంచి అవకాశం ఒక చిన్నారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. విద్య అనేది మనిషికి వెలుగు చూపే దీపం. ఆ దీపం ప్రతి చిన్నారి జీవితంలో వెలుగుతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రతి చిన్నారులకు విద్యను అందిద్దాం, వారి కళలకు రెక్కలవుదాం.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం.

డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: సో మనం బాల్యం గురించి మాట్లాడుకున్నాం, కానీ మనలో చాలా మంది చాలా ప్రివిలేజ్ గా ఉంటారు కదా. ఫర్ సపోజ్ చాలామందికి పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే అవకాశం ఉంటుంది అండ్ చాలా స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, కానీ కొంతమంది పిల్లలకి అది ఉండదు. సో మన వంతు కొంచెం సాయం చేయొచ్చు కదా. ఎలా అంటే, ఇప్పుడు మీ చుట్టుపక్కన ఎవరైనా కనిపించినారనుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా లైక్ టీ స్టాల్స్లో అక్కడక్కడ పనిచేస్తున్న వాళ్ళకి, మీరు లైక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి అర్థం అవ్వదు, లైక్ ఇనిషియల్ స్టేజ్లో అది వీళ్ళేం చెప్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు వాళ్ళకి చదువు ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చదువుకుంటే ఎలా బెనిఫిట్ అవుతారు అని చెప్తే, ఏదో కొంచెమైనా ఒక 100% ఒక 20-30% అయినా లైక్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఎవరైనా కనిపిస్తే జస్ట్ ఇగ్నోర్ చేయకుండా టేక్ అ స్టెప్, బికాస్ మన వంతు సాయం చేయడం వల్ల కూడా ఏదో ఒక బెనిఫిట్ అవుతుంది ఫర్ ష్యూర్. అండ్ ఈరోజు కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. మరిక దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ను

రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం

0: అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మారుతున్న జీవన శైలి, మానసిక ప్రశాంతత ఈ అంశం గురించి డాక్టర్ అనంతలక్ష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దుమ్ము.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా

0: మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గవ్వని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మన ఫోన్ చేసి లింక్ పంపించారట.

0: లేరా, నేనేం ఉంటలే.
1: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసినారా?
1: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచిందని ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు, దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఈ ఉదయం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: 10 లక్షల వరకు మీకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు మంచిగా ఏదైనా బిజినెస్ లకు ఉపయోగపడండి. షాప్స్ పెట్టుకోండి, గోడౌన్స్ కట్టుకోండి. 30 లక్షలతో గోడౌన్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ స్థలం ఉంటే ఈ 3 సర్పంచ్ 4 సర్పంచ్ ఎక్కడున్నా మా మహిళా సంఘానికి ఒక గోడౌన్ ఇచ్చి ఇప్పుడే కట్టేసేయాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా శుభ్రం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణతో పాటు ఆనందకరమైన బాల్యాన్ని పొందే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేశారు.
2: రేపటి నవ సమాజ నిర్మాణానికి నేటి బాలలే పునాదులు కాబట్టి వారి యొక్క బాల్యాన్ని చిదిమేయకుండా వారికి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ వారికి విద్యావకాశాలను కల్పించే విధంగా ఉండాలి. 14 సంవత్సరాల వరకు పిల్లలు ఇట్టి పరిస్థితుల్లో ఏ పని కూడా చేయడానికి వీల్లేదు.
0: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. బాలకార్మికులను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బడియేడు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై

0: కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నిన్న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మహారాష్ట ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ కింద 7 క్యారిడార్లలో 122.9 కిలోమీటర్ల విస్తరణకు 38,595 కోట్ల రూపాయల ప్రతిపాదనను సమర్పిస్తూ దీన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సంస్థల ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు కోదండరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: శారీరక లేదా మానసిక రుగ్మతలు పూర్తిగా తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా మారి ఆరోగ్య ఖమ్మంగాను అలాగే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపు చెందేందుకు నాంది పలకాలని అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ,
0: ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ఆయుష్ విభాగం ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయుష్ ఆసుపత్రి యోగా శిక్షకుడు రాజమొగలి ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు.
2: యోగా వల్ల ఏంటంటే హెడ్ ఏక్ అనేది తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది, డయాబెటీస్ వాళ్ళు కూడా రావచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ పీసీఓడి కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి, సో అన్నిటి కూడా యోగా ద్వారా డిఫరెంట్ ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ క్రియల ద్వారా మనం చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆకాశవాణితో తెలిపారు.
3: ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే ముందుండడం అభినందించే విషయం.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల మండలంలో సభాస్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని బూరుగూడ విద్యుత్ ఉపకేంద్రంలో రేపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏడీఈ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ గాలుల వల్ల చింతలమాలపల్లి మండలంలోని పంగిడి మాధర, గిన్నెదరి గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ మండలం వాగ్దాం గ్రామంలో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రం నుంచి తిరియాని వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో అధికారులు వాటిని తొలగించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ తెల్లవారుజామున నల్గొండలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగార్జునసాగర్, హాలియా ప్రాంతాల్లో గాలివర్షం కారణంగా గంటన్నరకు పైగా విద్యుత్ సరఫరా

సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట ఆరోగ్య శాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో రోగులకు సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులను బదిలీ చేసినట్టు తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాల్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మారుతున్న జీవనశైలి, మానసిక ప్రశాంతత, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ అనంతలక్ష్మి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, రైల్వే డిగ్రీ కాలేజ్. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అనంతలక్ష్మి గారు.
1: నమస్తే అమ్మా.
0: మారుతున్న జీవనశైలి అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. మేము డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ప్రతిదీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటున్నారు.
1: అవును.
0: అసలు ఇది ఎందుకు ఆర్డర్ తప్పింది? ఎందుకు డిజార్డర్లో మనం బ్రతుకుతున్నాం? ఈ జీవనశైలి, సో మానసిక ప్రశాంతతకి చాలా దూరంలో ఉన్నాం, దాన్ని చేరుకోవడం ఎలా?
1: మార్పు సహజమమ్మా. అయితే మా చిన్నతనంలో కూడా పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు, మారిపోయింది సమాజం, పద్ధతులు మారిపోయాయి అని. కానీ ఆ మార్పు చాలా నెమ్మదిగా మారింది. ఎట్లాగంటే చీకట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు వెలుగు ఎలా క్రమంగా చీకటిపోయి వెలుగొచ్చిందో అంత క్రమంగా వచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మార్పు ఒక విస్ఫోటనంలాగా ఉంది, చాలా తొందరగా. ఎంత తొందరగా అంటే అప్పుడు పదేళ్లలో చిన్న మార్పు వస్తే ఇప్పుడు సంవత్సరం లోపలే మార్పులు కనపడుతున్నాయి, 5-6 నెలల్లోనే అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ఎందువల్ల వచ్చింది అంటే అనేకమైనటువంటి ఆవిష్కరణలు అంటే డిస్కవరీస్ వచ్చి అవి జీవితంలో మనకి ప్రతిదానిని సులభతరం చేసేస్తున్నాయి జీవన విధానాన్ని అని అనుకుని వాటిని జీవితంలో మనం కలుపుకోవడం వల్ల, జీవితంలో భాగస్వాములుగా వాటిని చేసుకోవడం వల్ల ఇటువంటి మార్పులు వచ్చాయి. ఈ మార్పు సహజమే కానీ మార్పు మంచి కోసం ఉండాలి. మారినందువల్ల మేలు కలగాలి, మారినందువల్ల హాని కలగకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే మేలు కలుగుతుంది అనేటటువంటి ఒక భ్రమలో పడి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు జరుగుతోంది ఇది అంటే వారికి ఏవేవో సాధించాలని ఉంటుంది. పెద్దవాళ్ళకేమో తాము సాధించలేనివన్నీ పిల్లలకి చెప్పి వాళ్ల ద్వారా తమ కోరికలు తీర్చుకుందాం అనుకుంటారు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు గనక నా కొడుకు డాక్టర్ అయి తీరాల్సిందే, వాడికి ఇష్టం లేకపోయినా నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాడిని కూడా డాక్టర్గా చేయాలని తండ్రి అనుకుంటాడు. అది చాలా తను అవ్వలేదు గనక. ఇది ఒక రకంగా సమాజంలో ఒక అనిశ్చిత స్థితిని, అన్రెస్ట్ అంటారు.

0: అటువంటి దాన్ని తీసుకురావడం జరుగుతోంది. ఆశలు మన సామర్థ్యాన్ని మించి ఉంటున్నాయి. నా శక్తి ఎంత అన్నది ఆలోచించకుండా అంతకన్నా ఎక్కువ కావాలని మనం ఆశపడుతున్నాం. ఉదాహరణకి ప్రెషర్ తట్టుకోలేకుండా ఉన్నామని. ఎందుకు వస్తుంది ప్రెషరు? ఇంత డబ్బా ఉంటే ఒక ఏదో ఒక కిలో పట్టే డబ్బా ఉందనుకోండి, కిలో పట్టే డబ్బాలో కిలోన్నర పప్పు పోద్దాము, ఇరక పెడదామంటే ఎట్లా కుదురుతుంది? గట్టిగా నొక్కితే విరిగిపోతుంది, పగిలిపోతుంది, అంతేగాని అందులో సర్దుకోదు. కనుక అది ఎంత ఉందో దానికి సరిపడా పోస్తే సరిపోతుంది. అట్లాగే మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో తెలుసుకుని ఆ శక్తికి సరిపోయేటట్టుగా తగినట్టుగా మనం కోరికలు పెట్టుకుంటే బాగుంటుంది.
1: అంటే కంటెంట్మెంట్ లేదంటారు,
0: ఆశలు ఎక్కువైపోయినాయి. అత్యాస, ఆభా అంటారు, గ్రీడీనెస్ అంటారు,
1: తృప్తి లేకుండా గ్రీడీనెస్,
0: ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక ఇల్లు ఉంది, ఉండడానికి సరిపోదామ్మా? నాలుగిళ్ళు, ఎందుకంటే ఒకటి నాకు, ఒకటి నా కొడుక్కి, ఒకటి నా కూతురికి, ఒకటి అద్దెకిచ్చి అద్దెతో దాని మీద బతకడానికి. కానీ ఈ కూతురు కొడుకు విదేశాల్లో ఉంటారు, వాటిని అద్దెకి ఇవ్వడానికి లేదు. మేము వచ్చినప్పుడు ఉండాలంటారు వాళ్ళ ఇళ్ళు గనక, అవి ఖాళీగా పెడతారు. వీళ్ళు ఈ పెద్దవాళ్ళు ఆ ఇంటిని మెయింటైన్ చేసేటటువంటి సర్వెంట్స్ అవుతున్నారు. కనుక ఈ ఆశ ఏదైతే ఉందో, అత్యాశ, ఆశ తప్పేమీ లేదు, ఆశ ఉండాలి. ఆశ లేకపోయినట్టయితే జీవితం ముందుకు సాగదు. ఒక రకమైన విరక్తి వచ్చి నిర్లిప్తత వస్తుంది. ఏదైనా సాధించాలంటే ఒక ఆశ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, కానీ అది దురాశ కాకూడదు. నాకు ఇవాళ కోరుకోవటం లేదనుకోండి, అయినా కానీ నాకు అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఉందనుకోండి, నా వయస్సు కానీ, నా అర్హత కానీ, నాకున్న శక్తి సామర్థ్యాలు కానీ రాజనీతిలో, రాజకీయం కాదు సుమా, రాజనీతిలో నాకున్న ప్రావీణ్యం కానీ, విదేశాంగ వ్యవహారాల్లో ఉన్న నేర్పు కానీ, ఇవేవీ నాకు లేకుండా నేను అయిపోవాలంటే ఎట్లా కుదురుతుంది? నా అర్హతలు, నాకున్నటువంటి పరిమితులు, నాకున్నటువంటి మిగిలినటువంటి అనేకమైనటువంటి తోడ్పడే అంశాలు, వీటన్నింటినీ ఒక్కచోట చేర్చి తగినటువంటి దాన్ని నేను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు సమస్య ఉండదు, అది లేకుండా అయిపోతుంది. ఇవాళ ఐదేళ్ల కుర్రాన్ని అడిగితే బీపీ బీపీ బీపీ అంటున్నాడు. ఏమిట్రా అంటే, రేపటి హోంవర్క్ నేను చేస్తానా లేదా అని. చేయకపోతే మునిగిపోయింది, ఇంకో రోజు చేస్తాడు. ఇంట్లో స్కూల్లో టీచర్లు ఊరుకోవటం లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఊరుకోవటం లేదు, వాడి హోంవర్క్ చేయలేదని తల్లికి తండ్రికి టెన్షన్. పోనీ వాళ్ళు ఏమైనా చేయిస్తారా? వాళ్ళ ఫోను, వాళ్ళ ల్యాప్టాప్, వాళ్ళ టీవీ మానరు వాళ్ళు, అవన్నీ పెట్టుకుంటూ ఇది కావాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? అందులోనూ ఎదిగే పిల్లలకి సమయాన్ని ఇవ్వాలి. ఏ వయసు వాళ్ళకైనా కావాలమ్మా. నువ్వు ఏదన్నా చిన్న ఇబ్బందిలో ఉన్నావు అనుకో, అమ్మ దగ్గరికి వెళ్ళి కదా మాట్లాడతావు, వయసుతో సంబంధం లేదు. అమ్మ ఒక అరగంట సమయాన్ని నీకు ఇచ్చినప్పుడు కదా నీకు ఏదన్నా మనసులో చివుక్కుమంటే అది కాస్త ఇలా చిటికలో తీసి ఎక్కడ పడేస్తుంది. కనుక అందుబాటులో ఉండడం అన్నది, సమయాన్ని కేటాయించటం అన్నది తప్పనిసరిగా మానవ సంబంధాలని మెరుగుపరుస్తాయి. ప్రస్తుత కాలంలో ఈ ఆశలు ఆశయాలు, మనకున్నటువంటి అవకాశాలని మించి కోరుకోవడాలతో పాటుగా ప్రధానమైనది మానవ సంబంధాలు లేకపోవడం.
1: కరెక్ట్ కరెక్ట్. ఏ ఫ్యామిలీ కూడా పిల్లలతో తల్లిదండ్రులు స్పెండ్ చేయట్లేదు, తల్లిదండ్రులతో పిల్లలు స్పెండ్ చేయట్లేదు. దీనివల్ల చాలా దూరం, చాలా సమస్యలు.
0: ఇప్పుడు తల్లిదండ్రులతో కన్నా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఎందుకంటే ఏదో ఒక వాళ్ళు చెప్తారు, జీన్స్ జంప్ అని, ఎక్కువగా గ్రాండ్ పేరెంట్స్ తొందరగా కనెక్ట్ అవుతారు పిల్లలతో కన్నా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ తో. వాళ్ళు వృద్ధులవడం వల్ల, ఎందుకంటే వృద్ధాప్యం రెండో బాల్యం అంటారు గనక, ఆ కారణమో ఏదైనా కారణం కావచ్చు, పోలికలు కూడా కొడుక్కి రాదు కానీ మనవడికి వస్తాయి ఎక్కువగా. అంచేత ఆ కనెక్టివిటీ బాగా ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్తో పెరిగినటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం లేదని ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక సర్వే చేశారు. దాంట్లో వాళ్ళు తేల్చి చెప్పిన మాట, ఎందుకంటే అప్పట్లో ఎంసెట్లు, ఇంటర్మీడియట్లో మార్కులు, ర్యాంకులు ఇవి వచ్చే రోజుల్లో బోల్డ్ ఆత్మహత్యలు ఉండేవి. వాటన్నిటి మీద సర్వే చేసిన వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళెవ్వరికీ కూడా గ్రాండ్ పేరెంట్స్ లేరు దగ్గర, ఊళ్ళో ఉండుండొచ్చు. వాళ్లతో గనక వీళ్ళు ఉండగలిగినట్టయితే, వాళ్లతో గనక ఉండగలిగినట్టయితే వీళ్ళకి

0: ఆత్మహత్యలు చేసుకునేటటువంటి అవకాశం ఉండేది కాదు అని చెప్పి ఆ సర్వేలో వాళ్ళు చెప్పినటువంటి, అనేక మంది సర్వేలు చేస్తూ ఉంటారు కదా, అందులో ఒక సర్వే చెప్పినటువంటి మాట అది నిజమేనని అనిపిస్తుంది. ఆ నాన్న గానీ అమ్మ గానీ తిడతారు, అమ్మమ్మో నాయనమ్మో తాతో దగ్గర ఉంటే దగ్గరికి తీసుకుని పోన్లే అమ్మ, మీ అమ్మే కదా తిట్టింది, బయట వాళ్ళు కాదు కదా అని చెప్తారు. మీ నాన్నకు కూడా ఇంత ఇన్ని మంచి మార్కులు రాలేదురా చిన్నప్పుడు, పర్వాలేదు నేను చెప్తాలే మీ నాన్నకి అని తాతగారు అనగలరు. ఈ మాట అనేటప్పటికీ వాడికి ఓదార్పు కలుగుతుంది, రేపు పొద్దున్న చదువుకుంటాడు, సరే మన నీకు 60 మార్కులు వచ్చాయి అంతే కదా, వచ్చేసారి 70 వస్తాయి ఏం పర్వాలా అని భుజం తడితే, అంతేగాని నీకు 60 వచ్చాయా నీ మొహం ఇంతే అంటే ఎలా ఉంటాడు? కేకలేసేవాళ్ళు కూడా ఉండాలి, తండ్రి మందలించాలి, తాత ఓదార్చాలి, ఈ రెండిటికి బ్యాలెన్స్ ఉన్నప్పుడు సమస్య ఉంటుంది. అంచేత ప్రధానంగా పెద్దవాళ్ళు లేకపోవడం కుటుంబంలో ఒక కారణమైతే, తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపలేకపోవడం మరొక కారణం. అస్సలు గడపట్లేదు, రెండు కారణాలు. మళ్ళీ వాళ్ళు ఎందుకు గడపట్లేదంటే, ఒకటి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ ఉండడం, రెండోది వీళ్ళు ఖాళీగా ఉన్నా పిల్లలు ఏదేదో చేసేయాలని నిద్ర లేవటానికి ముందు నుంచి పడుకునేదాకా రోజంతా వాళ్ళని బిజీగా పెడతారు. నేను ఒక చిన్నపిల్లని చూసా, చాలా బాగా 6 ఏళ్ల పిల్ల, అద్భుతంగా డాన్స్ చేస్తుంది, అన్ని చూసి జిమ్నాస్టిక్స్ చేస్తుంది, ఏదో చదువుకుంటుంది, తల్లి అన్నిట్లోనూ చేర్పించింది, చేర్పిస్తే రేపటి నుంచి డాన్స్కు వెళ్ళను అంది అమ్మాయి. ఎందుకు అని అడిగింది. మదర్ ఇస్ అండర్స్టాండింగ్ మదర్, నాకు సొంతంగా ఆడుకోవడానికి టైం కావాలి అంది. ఇప్పుడు డాన్స్ ఇష్టమే కానీ టీచర్ చెప్పినట్టు చెయ్యాలి, జిమ్నాస్టిక్స్ ఇష్టమే కోచ్ చెప్పినట్టు చెయ్యాలి, మిగిలినవన్నీ ఇష్టమే, స్విమ్మింగ్ ఇష్టమే కోచ్ చెప్పినట్టు చేయాలి, అవన్నీ చేస్తా, కానీ నాకు సొంతానికి టైం కావాలని. చిన్నపిల్ల, 5 ఏళ్ల పిల్ల, ఏం సరే ఏది మానేస్తావు, కొన్నాళ్ళు డాన్స్ మానేస్తాను, జిమ్నాస్టిక్స్ పర్ఫెక్ట్ అయిపోయాక డాన్స్లో చేరతానంది. నిజంగా ఆ పిల్లలకున్న విజ్ఞత చాలామందికి పెద్దవాళ్లలో లేదు. తల్లి అర్థం చేసుకునే తల్లి గనక వెంటనే మానిపించింది, ఎప్పుడప్పుడు నేర్చుకుంటుంది, ఇప్పుడేం డాన్స్ పెర్ఫార్మెన్స్ చెయ్యాలా, దానికి సరదా ఉన్నప్పుడు డాన్స్ చేసేటప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆనందపడేటప్పుడు నేర్చుకుంటుంది, అంతేగాని ఇప్పటి నుంచి ఎందుకు? అంచేత పిల్లలకి తల్లిదండ్రులతో సమయం గడిపే వీలు లేకుండా వాళ్ళని ప్రోగ్రామ్ చేసి పెట్టడం, తల్లిదండ్రులు బిజీగా ఉండడం, ఈ రెండు కారణాలుగా పిల్లలలో రకరకాలైనటువంటి మానసికమైన మార్పులు వస్తున్నాయమ్మా, వికారాలు వస్తున్నాయి.
1: ముఖ్యంగా వాళ్ళకి ఏది ఇష్టమో అది తెలుసుకుని దాంట్లో వాళ్ళని ప్రావీణ్యం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు కాబట్టి నా బిడ్డ చేయాలి,
0: అది అక్కడ వస్తుంది
1: ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు చదివే స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ చదువు వీళ్ళకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కనెక్ట్ చేస్తున్నారు దానికి దీనికి. అంటే ఇప్పుడు నీ పరువుని కాపాడేందుకా నీ బిడ్డ, లేకపోతే తనకంటూ ఒక సెపరేట్ లైఫ్ ఉందా, తనకంటూ ఒక ఆశలు ఉన్నాయా?
0: నీకు అంతుంటే నువ్వే డాక్టర్ అవ్వాల్సింది, నువ్వు చేయలేని ప్రతి పని నీ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటే తప్పు కూడా ఏం లేదు, కానీ ఫోర్స్ చేయకూడదు. చెప్పచ్చు నేను అనుకున్నా నాకు అవకాశం లేకపోయింది, ఏదో కారణంగా నువ్వు చేస్తే బాగుంటుంది, లేదు నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకో, బలవంతం చేయకూడదు.
1: ఈజీగా అంటే పిల్లల్ని కూడా మనం ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలిగినిస్తే ఈ సమస్యలన్నిటికీ కొంతవరకు నివారించవచ్చు.
0: మొన్ననే 3వ తరగతి అనుకుంటా, 3వ తరగతి క్వాలిఫై అయిన పిల్లని పేరెంట్స్కు ఫోన్ చేసి, మే ప్రైమ్ ఆర్ సంథింగ్ ఆ సెక్షన్లో వెయ్యమా అని అడిగారు. అంటే ఏమిటి అని అడిగాడు తండ్రి. అంటే ఇప్పటి నుంచి మేము IIT కోచింగ్ ఇస్తామండి అని. అంటే తండ్రి దెబ్బలాడాడు, నా పిల్లలకి ఒకవేళ మెడిసిన్ చేయాలని ఉందనుకో, నువ్వు IIT కోచింగ్ ఇప్పటి నుంచి మా అమ్మాయి బుర్ర నువ్వు IIT మీద పెట్టేస్తే ఎట్లా?
1: ప్రోగ్రామ్ చేసేస్తున్నా చిన్నప్పటి నుంచి.
0: నార్మల్ క్లాస్లో వెయ్యండి, మా అమ్మాయి ఏం చదువుకుంటా చదువుకుంటానంటుంది, అది చేరుస్తామంటే వాళ్ళకి చాలా కోపం వచ్చి, అంటే దానికి ఎక్కువ ఫీజు కట్టాలి కదా, చాలా కోపం వచ్చి మీ అమ్మాయి ఇండిసిప్లిన్డ్ అండి, వేరే స్కూల్లో చేర్చండి అని చెప్పారు. అంటే మరి ముందర ప్రైమ్ దాంట్లో వేస్తామన్నప్పుడు ఇండిసిప్లిన్డ్ కదా,
1: వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళు ఫాలో అవ్వలేదు,
0: ఇద్దరు పిల్లల్ని తీసేశాడు అక్కడి నుంచి. నేను అప్రిషియేట్ చేశాను వాడిని, చాలా మంచి పని చేసేవరా అని. పిల్లలకి ఇష్టమైన పని చేస్తే ఆనందంగా చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే కష్టంగా చేస్తారు. జీవితాన్ని ఎందుకు కష్టపడతారు?
1: జీవితం మొత్తం పడుతుంది
0: పడుతుంది. అసలు మనిషి యొక్క టార్గెట్ ఏమిటి, అంతిమ లక్ష్యం ఏమిటి? ఆనందంగా ఉండడమే కదా. ఆనందంగా ఉండడం కోసం కష్టపడి కష్టాలన్నీ అయిపోయాక ఎప్పుడు ఆనందపడదాం అనుకునే టైంకి అసలు ఆనందం అంటే

0: ఎట్లా ఉంటుందో అనుభూతి కూడా లేని స్థితికి వచ్చేసిన తర్వాత సమయం లేనప్పుడు అప్పుడేం ఆనందపడతారు? రేలంగి వెంకటరామయ్య గారు చెప్పగా విన్నాను, రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకునే వయస్సులో మరమరాలు దొరకలేదు, ఇప్పుడు ఎన్నో తినగలిగినటువంటి సంపద ఉంది నాకు, మరమరాలు తింటే కూడా అరగట్లేదు అన్నాడు. అప్పుడు కావాలి, అన్నీ అయిపోయాక 80 ఏళ్ళు వచ్చాక ఏం ఆనందిస్తారు? నువ్వు 8 ఏళ్ల నుంచి ఆనందంగా ఉండు, నీకు ఆనందంగా చదువుకో, ఆనందంగా ఉద్యోగం చేయి, ఆనందంగా నీ జీవనోపాధి సంపాదించుకో, ఆనందంగా జీవితాన్ని గడుపు, ఆనందంగా ఉండు. దానికోసం ఎప్పుడో ఆనందిస్తానని ఇప్పుడంతా కష్టపడిపోయి నిద్రాహారాలు మానుకుని జ్వరాలు తెచ్చుకుని రోగాలు తెచ్చుకుని హెల్త్ ఇష్యూస్ వచ్చి పేరెంట్స్కి కూడాను, పేరెంట్స్కి ఉంటున్నాయి ముందర, వాళ్ళకే బీపీ వస్తుంది. అడుగుతారు, మీ పిల్లలు 10th లో ఉన్నారు కదా, మీరేమిటింత ఫ్రీగా ఉన్నారు? అంటే పిల్లలు 10th లో ఉంటే తల్లిదండ్రులు ఫ్రీగా ఉండకూడదా? ఆ మొహంలో 10th క్లాస్ టెన్షన్ తల్లిదండ్రుల్లో కనపడాలా?
1: సమాజం అలా అయిపోతుంది,
0: అలా అయిపోయింది. కనుక టార్గెట్స్ ఫిక్సేషన్ అన్నది మనకి మన పరిమితులకి మన సామర్థ్యానికి తగినట్టుగా చేసుకున్న రోజున ప్రెషర్ ఉండదు. బెలూన్లో కూడా ఎంత పడుతుంది గాలి అంతే, అంతకన్నా ఎక్కువ పెడితే బద్దలైపోతుంది. మన జీవితం బెలూన్ లాంటిది, గాలిలో ఆనందంగా ఉండేటట్టుగా ఎగిరేటట్టుగా దాన్ని ఎంత నింపాలో అంతే నింపుదాం. కొంచెం ఎక్కువ నింపినా ఇబ్బంది అవుతుంది. కనుక వాళ్ళు సుఖంగా ఉండాలి, తర్వాత పిల్లలు సుఖంగా ఉండాలి. వీళ్ళు పిల్లలు సుఖంగా ఉంటే సమాజం అంతా బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ అందరికన్నా ఎక్కువ డాక్టర్లు క్లినికల్ సైకాలజిస్టులు, దానికన్నా మించి కౌన్సిలర్లు, అంతకు మించి షోల్డర్ టు వీప్ అని ఒక యాప్, ఏడిస్తే వాళ్ళు భుజాన వేసుకుని వాళ్ళ తల భుజాన వాల్చుకుని ఆ ఏడుపు అంతా భరిస్తారట, అంటే ఫోన్లోనే. ఇలాంటివన్నీ వస్తున్నాయంటే మనస్సు ఎలా పాడైపోయింది. మనసు ఇలా పాడైపోవడానికి ఆహారం కూడా కారణమమ్మ. మనం తినే ఆహారంలో ఆరో వంతు మనసుగా తయారవుతుంది. మనం ఎటువంటి ఆహారం తింటే దానికి తగినట్టుగా ఉంటుంది ఆహారం. మనకు కూడా కాకి అరుస్తుంటే ఏమంటాం, మిరప్పండు తిన్న కాకిలా అరుస్తున్నాం అంటాం. అంటే కాకి కూడా కారం తింటే అరుస్తుంది అనమాట. అట్లా మంచి ఆహారం తీసుకోవడం అంటే కారం తినద్దని కాదు నా ఉద్దేశం. అయితే ఒకటేంటంటే, ఆహారం వండేటప్పుడు ఎటువంటి భావనతో వండుతారో దాని ప్రభావం తిన్నవాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు మనం బయట నుంచి కొనుక్కుని తినే ఆహారంలో శుచి శుభ్రత పక్కకు పెట్టండి, దాని గురించి మనం ఆలోచించద్దు. అసలు ప్రధానంగా ఉండేది అక్కడ పొల్యూషన్ ఎక్కడ జరిగిందంటే వండే వాళ్ళ మనస్సులో ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అన్న ఉద్దేశంతో వాడు మనస్సులో అది పెట్టుకుని వంట చేస్తాడు. దీని బదులు ఏది వేస్తే ఎక్కువ బాగుంటుంది? కూర ఎక్కువ కావాలంటే వెజిటబుల్ తక్కువగా ఉంది కనుక చీప్గా ఉన్న టమాటా వేద్దామా, అంతకన్నా చీప్గా కనుక ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ వేద్దామా ఆలోచిస్తాడు తప్ప ఈ కూరని ఇట్లా చేస్తే ఆరోగ్యకరం అని ఆలోచించడు. కనుక ఈ కమర్షియల్ అవుట్లుక్ ఏదైతే ఉందో అది ఆహారం వండేటప్పుడు వండుతున్న వాళ్ళ మనసులో ఉన్నది తిన్నవాళ్ళ మనసుల్లో వస్తుంది. ఏ దేనివల్ల లాభం, దేనివల్ల నష్టం అన్న అభిప్రాయం. బయట నుంచి కొనుక్కొని తినడం అలవాటైనటువంటి కుటుంబాలలో వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలు తప్ప అమ్మ నాన్న కుటుంబం అక్క చెల్లెలు అన్న కనీసం భార్య భర్త అన్న భావన రెండట్ల, అక్కడ కూడా ఆర్థిక వ్యవహారాలే వస్తున్నాయి. ఇది కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి కనుక్కున్నది ఏమిటంటే, ఫ్యామిలీస్ సింగిల్ మెంబర్ ఫ్యామిలీస్ ఉండడానికి కారణం కొనుక్కున్న ఆహారం తినడం అని వాళ్ళు దాన్ని తేల్చి చెప్పారు. సర్వే మనం మామూలుగా చెప్పింది కాదు, ఆ దేశం వాళ్ళు సర్వే చేసి దాని మీద ఎన్నేళ్ళు ఎన్నో శాంపుల్స్ తీసుకుని వాళ్ళు తిన్న ఆహారాలు అవి. కలిసి కూర్చుని తినడాలు లేవు, మా పిల్లవాడికి ఇది చాలా ఇష్టం అని ప్రేమగా తల్లి వండి పెట్టడం లేదు, నీకు ఇష్టం అనన్నా ఆర్డర్ చేసేస్తాలే అంటోంది. కనుక వాడు చేసేటటువంటి కమర్షియల్ అవుట్లుక్ అందులో ఇన్ని నిమిషాల్లో డెలివరీ చేయకపోతే వాడికి మళ్ళీ ఏదో పనిష్మెంట్ ఉంటుందని చెప్పి వాడు ఎంత టెన్షన్ తో తెచ్చిస్తాడో అది కూడా ప్రభావం ఉంటుంది కదా ఫుడ్ మీద.
1: మీరు అన్నట్టుగా రేటింగ్ రివ్యూ మీద ఇప్పుడు జీవనశైలి అనేది
0: జరిగిపోతుంది.
1: అండ్ డాక్టర్ అనంతలక్ష్మి గారు, ఇప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవడానికి ఒక కంపారిజన్ అనేది ఒకటి ఎక్కువ మనం ఇప్పుడు చూస్తున్నాము, ఫాల్స్ ప్రెస్టేజ్ ఒకటి.
0: అది ఇప్పుడు ఎప్పుడైతే నేను డాక్టర్ అవ్వాలి కనుక నా కొడుకు నేను అవ్వలేకపోయాను అని అంతో పాటు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఐఐటీలో సీట్ వచ్చింది కనుక నా కొడుకు రావాలి, వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా
1: వీడంత ప్రెజర్ తీసుకు. మీరు అన్నట్టుగా ఒక కేజీ డబ్బాలో మనం కేజీన్నర వేయలేం కదా, సో ఇతని మెంటల్ స్టేటస్ ఏంటి, ఇతని నాలెడ్జ్ ఏంటి, ఎక్కడ
0: చదువుకోవడమో అసలు అద్భుతంగా పాట పాడతా
1: పాడచ్చు.
0: వీడు పాడనీయకపోవడం వల్ల వీడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది.
1: కరెక్ట్.
0: ఏ కూని రేగాలు తీస్తావా చదువుకో అనేటప్పటికి వాడు ఫ్రస్ట్రేషన్, అప్పటికి వాడికి అక్కడ అక్షరాలు అంకెలు కనపడవు, చికాకు వచ్చేస్తుంది. ఈ కంపారిజన్ ఉండకూడదు. పిల్లలని వాళ్ళకి నచ్చినట్టుగా చదువుకొని ఇవ్వాలండి, నచ్చిన ఉద్యోగం చెయ్యాలి. లక్షలు సంపాదించి ఎంతమంది ఐఐటీలో చదివి ఆ తర్వాత ఐఐఎంలో చదివి కోట్లు సంవత్సరానికి సంపాదిస్తూ ఇంకేవేవో ఉన్నాయి అవన్నీ కొనుక్కుని ఉండి కూడా 40 ఏళ్లకి ఆత్మహత్యలు చేసుకున్న కేసులు ఎన్ని లేవు. కనుక ప్రశాంతత ఉండాలంటే వాళ్ళకి నచ్చింది చేయించడంతో పాటు ఏం చదువుకున్నా ఒక కళలో వాళ్ళకి హాబీ ఉండాలమ్మా. వాడికి చికాకు వచ్చినప్పుడు పాడుకోవాలి, కోపం వస్తే వెళ్ళి బొమ్మ వేయాలి, ఇంకా చికాకు వస్తే వెళ్ళి ఆడుకోవాలి. ఆడుకుని ఒంట్లో ఉన్నటువంటి ఆ చికాకు ఎనర్జీ అంతా హీ షుడ్ లెట్ ఇట్ అవుట్. అంచేత తప్పనిసరిగా చదువుతో పాటు ఏదో ఒక హాబీని డెవలప్ చేయాలి.
1: అండ్ ఇంత చదువుకుని ఇంత సెటిల్ అయ్యి తర్వాత ఎలా వివాహం అనే దాంట్లో అడుగు పెడతారు, ఫ్రస్ట్రేషన్ కూడా అక్కడ క్యారీ చేస్తారు,
0: అక్కడ క్యారీ అవుట్ అవుతుంది. వాడికి ఎంతసేపు ఇక్కడ ఉద్యోగం తర్వాత ప్రమోషన్, టీం వర్క్, లీడరు, టీం లీడరు ఇవన్నీ అనుకుని ఇంట్లో కూడా అసలు మానవ సంబంధాలు లేవు గనక ఇంట్లో వైఫ్ ను కూడా తన టీమ్ లో మెంబర్లా చూస్తాడే తప్ప వైఫ్ లా
1: చూడరు.
0: నన్ను ఒకళ్ళు అడిగారు, మా అమ్మాయి ఏదో ఉంటే, అమ్మా ఇంట్లో కూడా మెమ్మగారు టీచర్లానే ఉంటారా అని అడిగారు. ప్రొఫెషన్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ది పర్సనల్ లైఫ్, కాకపోతే దాన్ని అక్కడికక్కడ ఆపి దాన్ని చెప్పులు వదిలేసినట్టుగా, అది కూడా వదలట్లేదు మనం, చెప్పులు వదిలేసినట్టుగా ఆ ప్రొఫెషనల్
1: వదిలేసి ఒక
0: లోపలికి వచ్చేటప్పటికి అమ్మ గాని నాన్న గాని ఎవరన్నా కానీ
1: ఒక తల్లిగా ఒక భార్య ఇంట్లోకి అడుగు పెట్టాలి,
0: ఒక తల్లిగా ఒక భర్తగా ఒక భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టి ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఉద్యోగపు వాసనలు లేకుండా ఉండాలి. అయితే దాని ప్రభావం ఉండదా అంటే ఎప్పుడన్నా అక్కడ ప్రెషర్ ఉన్నప్పుడు ఉంటే ఉండొచ్చు, కానీ అది ఇతరుల మీద చూపించకుండా ఉండగలగాలి. అంచేత ఎప్పుడూ కూడా ప్రొఫెషనే కాదండి, ముందర మనిషిగా పెంచాలండి పిల్లల్ని. మనిషిగా పెంచడానికి ముందర తాను మనిషిగా ఉండాలి. పిల్లల్నేమో డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచితే ఎట్లా ఉంటారు
1: అంటే, ఇప్పుడు మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువులనేమో ప్రేమిస్తున్నాం,
0: అదే
1: అక్కడ వచ్చింది ప్రాబ్లం,
0: అక్కడే ప్రాబ్లం. ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి నువ్వు అమెరికా వెళ్ళు అమెరికా వెళ్ళు అమెరికా వెళ్ళు, నువ్వు ఇంజనీరింగ్ చేస్తే అమెరికా పెడతావు, వచ్చేస్తే అమెరికా పెడతావని 5 ఏళ్ల కుర్రాడు బుర్రలో అన్నీ పెట్టేసిన తర్వాత వాడు అమెరికానే పెడతాడు, ఇండియాలో ఎందుకుంటాడు, అమ్మా నాన్న ఎందుకు చూస్తాడు, వాడిని చిన్నప్పుడు హాస్టల్లో వేసినందుకు వీళ్ళని వృద్ధాశ్రమంలో వేస్తాడు, ఎక్కడైనా ఒకటే కదా.
1: అంతే
0: చేత మానవ సంబంధాలు చాలా అవసరం. ఇమోషనల్ బ్యాలెన్స్ లేనప్పుడే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇమోషనల్ బ్యాలెన్స్ కి ఇమోషనల్ అవుట్లెట్ ఉండాలి. దానికి బాధపడ్డప్పుడు ఇంటికి వచ్చి క్లాసులోనే బాగా మాట్లాడినా మా టీచర్ నన్ను తిట్టింది అని చెప్పడానికి ఇంట్లో అమ్మ అందుబాటులో ఉండాలి.
1: డాక్టర్ అనంతలక్ష్మి గారు, ఇప్పుడు మన పరుగులన్నీ నేను ఏదో సాధించాలి సక్సెస్ అని అది మనకు అందినప్పుడు ఒక డిప్రెషన్ ఒత్తిడి, అసలు మీరు సక్సెస్ ని ఏ విధంగా నిర్వచిస్తారు?
0: ప్రయత్నంలో సక్సెస్ ఉండాలి గానమ్మా, ఫలితంలో కాదు. ప్రయత్నంలో పరిపూర్ణంగా నా ఆఖరి శక్తి దాకా కూడా ఐ డిడ్ నాట్ లీవ్ ఈవెన్ 1 stone అన్టర్న్డ్ అని ఒకటి మాట అంటారు ఆంగ్లంలో, అట్లా ఆఖరి ప్రయత్నం దాకా చెయ్యాలి. నేను ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అయ్యాను అంతవరకే. ఇస్రో మొదటిసారి చంద్రయాన్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎండివోర్ నాట్ ఇన్ ద రిజల్ట్ అని చెప్పాడు. మీరు చేసే ప్రయత్నం చాలా విజయవంతంగా చేశారు, ఫలితమా ఇంకోసారి వస్తుందా అందేముంది, ఫలితం మీద అంత దృష్టి పెట్టకూడదు. దీన్ని ఒక ఆంగ్లంలో కూడా మన వాళ్ళు ఒకటి చెప్తారు, ఇప్పుడు అన్ని సంప్రదాయాల్లోనూ కూడా జపం చేయడం ఒకటి ఉంటుంది, అన్ని మత సంప్రదాయాల్లో ఉంది. దేని ఏం జపం చేస్తున్నారు మీరు? కొలికి పోసి జపం చేస్తున్నారా, నామని జపం చేస్తున్నారా?

0: చాలా మంది లెక్క పెట్టుకుంటారు, నేను ఇన్ని మాలలు చేశాను అని. అంటే ఇట్లా చేస్తూ కొలికిపూస ఎప్పుడు వస్తుంది, కొలికిపోటు దాని మీద చూస్తారు తప్ప కొలికిపూస జపం చేసినంత కాలం ఫలితం ఉండదు. అలాగే ఫలితం మీద దృష్టి పెట్టినంత కాలం మనం చేసే పని సక్సెస్ కాదు. పని చేసేటప్పుడు టోటల్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్, అదే నీ జీవిత జయం అన్నట్టు చెయ్యి, అదే నీ ప్రాణం నీ ఊపిరి అన్నట్టు చెయ్యి, అప్పుడు ఆనందం ఉంటుంది. ప్రయత్నం చేయడంలో విజయం సాధించాలి. మన వాళ్ళకి క్రికెట్లో కూడా ఒకసారి ఓడిపోయి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళి చెప్పిన మాట ఏమిటి, మీ ప్రయత్నం మీరు పరిపూర్ణంగా చేశారు, మీరు ప్రయత్నం చేయడంలో విజయాన్ని సాధించారు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను, ఫలితం గురించి మాట బాధపడద్దు అని చెప్పారు. ఈ మాట మనం పిల్లలకి చెప్పామా? ఈ మాట ఎప్పుడైతే పిల్లలకి చెప్పలేదో బై హుక్ ఆర్ కుక్ నేను అనుకున్న సాధించాలనుకుంటారు. సాధించలేకపోతే ముందర తల్లిదండ్రుల మాట నుంచి వీళ్లే గోల పెట్టేస్తారు, ఆత్మహత్యలు చేసేసుకుంటారు, గదుల్లో తలుపులు వేసుకుని బయటికి రారు, తిండి తినరు, రకరకాల ఒకటేమిటి ఇవే ఇవే అని చెప్పక్కర్లేదు. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ బోల్డ్ చెప్తారు మీకు, ఇవన్నీ చేస్తారు. ఇది కాదు, ఆట ఆడారా, ఆటలో ఉన్న ఆనందం కోసం ఆడండి,
1: గెలవడం కోసం
0: కాదు. దీన్ని చూస్తారు, చదువుకుంటున్నారా, చదువులో ఉన్న జ్ఞానం నీకు ఆనందాన్ని కలిగించి ఒక్కొక్క పాయింట్ నీకు కొత్త తెలిస్తే నీ కళ్ళల్లో ఒక వెలుగు వస్తే దానికోసం చదవండి. అలా ఉంటుంది కానీ ఫలితం మీద పెట్టుకుని చేస్తే రాదు.
1: బేసిక్గా మనిషి తనతో తను టైం స్పెండ్ చేసుకోవట్లేదు, తనలో తను చూడట్లేదు. మనిషి మనిషిగా ఎప్పుడు బ్రతకడం స్టార్ట్ చేస్తాడో, అండ్ మీరు అన్నట్లుగా మానవ సంబంధాలకు ఎప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అవుతామో అప్పుడు డెఫినెట్గా మనం ఈ మానసిక ప్రశాంతత అనేది మనం
0: వస్తుందమ్మా. ఇప్పుడు ఆధునికమైనటువంటి గ్యాడ్జెట్స్ అన్నింటినీ ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏమైంది, పూర్వం రుబ్బేవాళ్ళు, ఇప్పుడు మిషన్లో వేస్తున్నారు, మిక్సీలో టైం కలిసి వచ్చింది. ఆ టైం పిల్లలతో గడపండి, ఆ టైం ఇంకేదైనా మంచి పనులతో గడపండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పక్కింటి పిల్లలు ఉన్నారు, బోల్డ్ మంది అనాథలు ఉన్నారు, బోల్డ్ మంది ఆదరణ లేని వాళ్ళు ఉన్నారు. కనీసం పలకరిస్తే కూడా వాళ్ళకి సహాయం అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు. సేవ ఎన్ని రకాలుగా చేయొచ్చు, శరీరంతో చెయ్యొచ్చు, వాక్కుతో చెయ్యొచ్చు, డబ్బుతో చెయ్యొచ్చు, ఏది లేకపోతే ఏమ్మ పర్వాలేదులేమ్మా, కష్టాలు ఎంతకాలం ఉంటాయి, తొందరగా పోతాయిలే అని చెప్పి ఒక మాట అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. ఇలాంటివి ఏ రకంగా అయినా చేర్చు మీకున్న సమయాన్ని. మీ ఇంకోటి అలా చేసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి హార్మోన్స్, ఆనందం అనబడి ఆనందానికి సంబంధించిన హార్మోన్స్ వస్తాయి,
1: రిలీజ్ అవుతాయి, దానివల్ల ఆరోగ్యం
0: పెరుగుతుంది. కనుక అన్ని డోపమైన్, ఆక్సిటోసిన్ ఉన్నాయి కదా, ఇవన్నీ సెరిటోనిన్, ఈ హార్మోన్లన్నీ వచ్చే పనులు ఏమన్నా చేయండి, ఆనందంగా ఉంటారు, ఎన్నన్నా చేయొచ్చు. బోల్డ్ ఫ్రిడ్జ్ నిండా స్వీట్లు ఉంటాయి, కానీ నీ ఒళ్ళు చక్కెర ఫ్యాక్టరీనే, ఏం లాభం? అంచేత అట్లా కాదు.
1: సో ఇవ్వడంలో ఉన్న ఆనందం నేర్చుకోవాలి,
0: ఇవ్వడంలో, ఇచ్చుటలో ఉన్న హాయి అని ఒక సినిమా పాట కూడా ఉంది. ఇంకోటి తెలుగులో చెప్తారు, ఎంత దాకా ఇచ్చుకోవాలంటే నొచ్చుకునేదాకా ఇచ్చుకోవాలట, అవతల వాళ్ళు నాకు వద్దు మొర్రు అనేదాకా ఇస్తప్పుడు ఆనందంగా ఉంటుంది. మనకు అంత ఇదిగా నువ్వు ఏమివ్వగలగదు, ఇవి అన్ని నువ్వు అన్ని ఆస్తి అంతా ఇచ్చామని ఎవరు చెప్పట్లా, కనీసం ఒక మాట అనొచ్చు, చిన్న సహాయం చేయొచ్చు కదా, ఓదార్పివ్వచ్చు కదా. ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదమ్మా, దానికి పేర్లు ఏదన్నా పెట్టండి. చిన్నపిల్లల మీద అంటే వాత్సల్యం అన్నాం, సమవయస్కుల మీద స్నేహం అన్నాం, పెద్దవాళ్ళ మీద భక్తి అన్నాం,
1: భార్యాభర్తల అనురాగం
0: అనురాగం అన్నాం, పేర్లు ఏదన్నా పెట్టని ఉండేటటువంటిది ప్రేమ మాత్రమే. యంత్రంలాగా కాకుండా మనిషిలా ఉండడం నేర్చుకుని పిల్లల్ని మనుషుల్లా పెంచండి, తోటి వాళ్ళని మనుషుల్లా చూడండి, అప్పుడు ఈ రకమైనటువంటి ఒత్తిడులు లేని ఆనందమయమైన జీవితం ఉంటుంది.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ అనంతలక్ష్మి గారు, ధన్యవాదాలండి.
0: మంచిదమ్మా, సంతోషం, మంచి విషయం అడిగాం.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ये था गाना नन्हे मुन्ने बच्चे फिल्म बूट पॉलिश का। इसे गाया है मोहम्मद रफी ने। दोस्तों, इसी के साथ आज का हिंदी कार्यक्रम यहीं समाप्त होता है। फिर मिलेंगे एक नए विषय और नए विचारों के साथ इसी तरंग पर। तब तक के लिए जयदीप को दीजिए अनुमति, सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం.

0: స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కు ఊరట దక్కలేదు. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిగింది. నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం చేసుకోలేమన్న జడ్జి ఈసీని ఆశ్రయించాలని సూచించారు. హైదరాబాద్ పార్క్ హయత్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సమ్మక్క సారక్క ఎత్తిపోతల పథకంపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మైనార్టీల సంక్షేమ శాఖ గౌరవ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ నేడు రాష్ట్ర సచివాలయంలో ముహర్రం 2026 ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ ఆర్సేనియో డొమింగ్యూజ్ తీవ్రంగా ఖండించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు 4 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 35 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జూలైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందనే సమాచారం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. దేశం మొత్తం కాకుండా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలోనూ చంద్రశేఖరరావు రైతు బంధు ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైందని ప్రశ్నించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ,

మే 13-14 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించింది. రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 15 తేదీ నాటికి భారీ మార్పులతో అత్యంత వేగవంతమైన ఐఆర్సిటీసీ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీని ద్వారా కోట్లాది మంది ప్రయాణికులకు సులభమైన వేగవంతమైన టికెట్ బుకింగ్ సౌకర్యం కలుగుతుందని హామీ ఇచ్చారు. దేశంలోని టెలివిజన్ రేడియో ప్రసార రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న అనేక మార్గదర్శకాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ టెలికమ్యూనికేషన్స్ రూల్స్ 2026 పేరుతో ముసాయిదా నియమావళిని విడుదల చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్లో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. భారత షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్స్లో జపాన్ షట్లర్ అకెనే యమగూచితో సింధు పోటీ పడతారు. ఫిఫా ప్రపంచకప్లో దక్షిణకొరియా జట్టు 2-1 తేడాతో చెక్కియాపై విజయం సాధించి శుభారంభం చేసింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయలేదు. రెండో సగంలో చెక్కియా ఆటగాడు లాడిస్లవ్ తొలి గోల్ చేయగా కొరియా ఆటగాళ్లు హవాంగ్ బోయిమ్, ఓ హైన్గ్యూ గోల్స్ కొట్టి విజయాన్ని అందించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు 8 గంటలకు వినవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:04 దాటి 2 సెకండ్లు. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ యక్షగానం 2వ భాగాన్ని వింటారు శ్రీ జోగు సంక్రయం మరియు బృందం వారు ఆలపించగా.
1: రజారామచంద్ర మహారాజుకి
2: జై.
1: కరుణించావే.

0: మహాప్రభు.
1: మా గ్రామము సీతారాంపురం.
0: అవును.
1: గుండాల మండలము యాదాద్రి భువనగిరి జిల్లా. జోగు శంకరయ్య వారి కళాబృందముచే సత్య హరిశ్చంద్ర రెండో భాగం వింటున్నారు.
0: సరే, అలాగే కానీ
1: హరిశ్చంద్ర మహారాజు అడిగినంత ధరమిస్తానన్నాడు. ఎక్కడిది తెచ్చిస్తాడో చూస్తా. ఇప్పుడే రైతుల పంటలు పైరులని పాడు చేస్తందుకు మనబోతుల దుప్పలను అక్కలను అన్నిటి గావించి సర్వనాశనం చేసిన గాక. ఓం క్రీం పడస్వ.
2: అయ్యో అయ్యో, అంత పాపమా.

0: ఏమి చేయవారము, మా పంటలండి పైరులండి నక్కల తోడేళ్లు ఆగమి చేస్తున్నారు, మీకు రక్కం ఎట్లా కడదాం అయ్యా?
1: ఓహో కాపులారా, భయము చెందా.

0: అంత మాత్రానికి మీరు బాధపడుచున్నారా? నేను ఇప్పుడే వేట మార్గం పోయి వాటిని సంహరించును గాక.
1: అయ్యా మహారాజా, పన్నులెట్ట

0: కాపులారా, మీరు ఉన్న వెడల చెల్లించుండి, అయినా నేను ఒక రూపాయి కూడా మిమ్మల్ని అడగను. అయినా మంత్రివరా,
1: మహాప్రభు,
0: నక్కలు పందులు తోడేలు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయట. అయినా మనము ఇప్పుడు ఆ యొక్క రథము సిద్ధము చేయము. మనము అలాగే
1: రథము సిద్ధం చేయమంటున్నావా?
0: అవును కదా,
1: రథము సిద్ధం.

0: రథము సిద్ధం చేసినాను, అయినా కారణ పడిగిలో రథం చేరినది. అది ఓ దుప్పులు మనుబోతులు చూడుము.
1: అవునుగా మంత్రి వారా. అయ్యా ఓ చెలీమణి.
0: అమ్మా
1: మా రాజుగారు మంత్రి వాళ్ళు రథం సిద్ధం చేసి పోతున్నారు, ఇక్కడికి ఆపొచ్చును. నేను కూడా నా భర్తాలుడితో అని ఎక్కడికి అక్కడ పోతా అన్నాను.
0: సరే పోదాము రమ్ము అమ్మగారు.
1: అయ్యా మహారాజా హరిశ్చంద్ర మహారాజా.
2: అమ్మ నారిమణి
1: మృగవే.

0: రాధా ప్రాణేశ్వర
1: సఖీమణి,
0: నీవు మృగ వేటలాడుతూ పోతున్నావాట. నేను చిన్ననాటి నుండి నా తల్లి గారి ఇంట్లో రాజకచ్చి సింహాసనం వెళ్ళకుండా ఇక్కడ ఇంటి లోపల ఉన్నదానను. నీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడవి మార్గం నాకు చూపిస్తావా? నాకు అడవి అంటే ఎంతో సంతోషము. అడవిలో నక్కలు దుప్పులు మనమోతులు సింహాలు ఉంటాయట. నేను గులాబీ రంగు పువ్వులు గులాబీ పువ్వులు చామంతి పూలను చూసి నేను అడవి చూసి వచ్చేదాను. నీ ఎంట వస్తున్నానయ్యా.
1: ఓ చంద్రమతి, నేను పూలకు పోతలేనమ్మా. అయినా ఏమి మాట్లాడుచుంటివి దృష్ట

0: చంద్రమతి అయినా నేను ఆ యొక్క పూలకు ఆటలాడుతందుకు పోతలేనమ్మా, ఆ యొక్క కూర ముగాలను కూల్చడానికి పోతున్నా, నువ్వు చూస్తే భయపడతావమ్మా.
1: అలాగే మహారాజా, నాకు చాలా సంతోషము, వచ్చేదా.

0: అయ్యా నువ్వు ఎన్ని చెప్పినా గాని నేను నీ విన వెంటనే వస్తున్నాను.
1: చంద్రమతి ఎంత చెప్పినా వినను అంటున్నావా?
0: వినను.
1: వరదు నాతో కూడా వచ్చుట తగదేవో. చంద్రమతి వినుము తల్లి,

0: చలిమని
1: నీవు నా వెంబటుండంగా ఏ కూరమృగమును వచ్చిన నాకు ఏమి భయం లేదు.
0: చంద్రమణి, నీ యొక్క మేడల వీణ మిద్దల మీద ఉండేది దానవు, ఎందుకమ్మ నీ కష్టం.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ యక్షగానం రెండవ భాగాన్ని శ్రీ జోగు శంకరయ్య మరియు బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలు ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా పోకిరి చిత్రం కోసం నవీన్ పాడిన పాట విందాం. సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు ఆరెంజ్ చిత్రం కోసం విజయప్రకాష్ పాడిన పాట విందాం. సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గీత గోవిందం చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట విందాం. గీత రచన అనంత్ శ్రీరామ్, సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం గోపీసుందర్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45 దాటి 5 సెకండ్లు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల విశేషాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో జూన్ మాసంలో చెరుకు పంటల్లో వ్యవసాయ పనులు, ఈ అంశం గురించి వింటారు. 7:15 ఇల్లు వాగెలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడుకు సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శి గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవాళ రాత్రి 10:00 మధుర గీతాలు. 11:12 ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాల ధారావాహిక. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో అనుసరణ అంశం గురించి పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వానాకాలంలో వరిలో ఉల్లికోడు, ఈ అంశం గురించి వింటారు. ఉదయం 7:00 హన్మకొండ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు డి వీణావాణి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ ఆల్బనిజం అవగాహన దినోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. అనంతరం ఆరోగ్య జీవనంలో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నోసిస్, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఉదయం 8:30 కర్ణాటక

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం ఆనంద్ గారి నాదస్వర వాద్యం వింటారు. రేపు ఉదయం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో రాజు వెట్స్ రాంబాయి, చిత్ర దర్శకులు ఉడుగుల వేణుగారు, నిర్మాత సాయిల గారితో పరిచయం, పరిచయకర్త హుసేన్ వలీ. 12:10 యువవాణి, 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో స్త్రీల కార్యక్రమంలో ప్రేమమూర్తులు అంశం గురించి శ్రీమతి రత్నజానకి సుదుకు గారి కథానిక వింటారు. రేపు 12:30 బాలానందం కార్యక్రమంలో హ్యాపీ కిడ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య మరియు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అధిక సాంద్రతతో పత్తి సాగు, ఈ అంశం గురించి వింటారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కూరగాయల సాగులో మెలకువలు, ఈ అంశం గురించి మల్యాల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ గారి కర్ణాటక సాక్సోఫోన్ వాద్యం వింటారు. 11:10 పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాలు ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కన్న మా కార్యక్రమాల వివరాలు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సింగరేణిలో మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచి

సిరియాలలో రేపు జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సంబంధాలతో ఈ ప్రాజెక్టు ఎన్ఓసి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపగా ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సర్వే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 9,883 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ద పరిహారం చెల్లించేందుకు సిద్దమైందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ దేశంలో విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్లోని సిక్ విలేజ్లో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

0: దేశంలో విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్లోని సిక్ విలేజ్లో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశ రక్షణకు పెద్దపీట వేసిందని అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పాఠశాల ఆవరణలో టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్స్టేషన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ
2: గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి మరింత చేయాలని, అందులో భాగంగా సౌర శక్తికి సంబంధించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఫోకస్ చేసి ఉచితకి పెద్దపీట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రధానమంత్రిగా సుదీర్ఘమైన రికార్డు నమోదు చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది కోటశంకర్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ
3: కూరగాయలు అమ్మినా లేకుంటే ఇంకెక్కడైనా ఏ మార్కెట్ కెళ్ళినా కూడా మనము క్యాష్ కాదు, డిజిటల్ పే మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక ట్రాన్స్పరెన్సీ దేశం లోపల తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ డిజిటల్ పేను అరే ఏ రకంగా ఇది చేశారు, మేము కూడా అట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. రక్షణ రంగంలో కూడా కశ్మీర్ నుంచి మొదలుకొని అటు అస్సాం, ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ ఆ బార్డర్స్ ని ఆనుకుని కొన్ని 1000 కిలోమీటర్ రోడ్స్ బార్డర్స్ ఆడుకుని వాటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీకి దగ్గరగా ఉన్నవారే మీనాక్షి నటరాజన్ వ్యవహారాన్ని బయటపెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రామారావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా సామన్పల్లి గ్రామంలో MGNREGE నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. డ్రగ్స్ అక్రమ వినియోగం, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారించేందుకు ఈగిల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
4: ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి దానికి ఒక స్పెషల్ టీమ్ పెట్టేసి దానికి సంబంధించిన ఇప్పటిదాకా ఎస్పీ గారు చెప్పినట్టు బడ్జెట్ కేటాయించి దానికి మొత్తం డిపార్ట్మెంట్ ఒక వింగ్నే కంట్రోల్ కోసం అని చెప్పేసి ఒక ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్పెసిఫిక్ గా డ్రగ్ కంట్రోల్ చేయకపోతే మన యువత భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి, కూకటి వేళ్లతో దీన్ని పెకలించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చాలా మీటింగ్స్ లో చెప్తా ఉన్నారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన యోగా గురూజీ పానుగంటి శ్రీనివాస్ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ సూచించారు.
5: జూన్ 21, 2026 రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి మానవ ఆరోగ్యం గురించి తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ప్రతి యొక్క డిపార్ట్మెంటు విద్యా

0: విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు సమాజ అభివృద్ధి కోసం యోగా ఆసనాలు వేసి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి విన్నవిస్తున్నారు.
1: మొహర్రం 2026 ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక బీబీకా ఆలం ఊరేగింపుతో పాటు ఇతర మొహర్రం కార్యక్రమాలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రశేఖరరావు కరోనా సమయంలోనూ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రపురం గ్రామ పరిధిలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. కాలువ పరిస్థితి, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 2,60,00,000 రూపాయల వ్యయంతో చేపట్టే కచ్చ కాలువ నిర్మాణ పనులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ 5వ వైర్లెస్ యాంటినా మైక్రోవేవ్ సింపోజియాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగ సంచాలకుడు రాజీవ్ జ్యోతి పాల్గొన్నారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఇవాళ నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో వనపర్తి జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ పురుషుల విభాగం జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించారని వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్రనిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్ షాహ నవదెహల్యాం శ్రీ అమర్నాథయాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. केन्द्रीयप्रशासनेन उद्योगमुद्दिश्य पेट्रोल पंप इत्येतेभ्यः पेट्रोल डीजल इत्येतयोः क्रयणं प्रतिबंधितम्. संयुक्तराष्ट्रसंघः ओमानदेशस्य तटे तैलनौकास्थानां भारतीयनाविकानाम् उपरि कृताक्रमणानां निन्दाम् अकरोत्. भारतीयस्य दिग्गजलक्ष्यभेदनस्पर्धायाः क्रीडकस्य प्रशिक्षकस्य च जसपाल राणा इत्यस्य 49वें वयसि मृत्युः अभवत्. अपि च अस्मिन् वर्षे फीफा विश्वकप क्रीडायां टोरोंटो नगरे ग्रुप बी क्रीडायां केनडा देशः बोस्निया हर्जेगोविना देशेन सह क्रीडति. अथ वार्ताः विस्तरेण. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य अवदत् यत् वित्तीय समावेशे उद्यमशीलता इत्यतः आरभ्य शिक्षा, स्वास्थ्यसेवा, స్వచ్ఛతా, గృహనిర్మాణ, క్రీడా విజ్ఞానం, ప్రశాసనంచ యావత్ వివిధేషు క్షేత్రేషు మహిళాః ప్రముఖాం భూమికాం నిర్వహంత్యః సంతి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ మోదీ అవదత్ యత్ డ్రోన తంత్రజ్ఞానమిత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు మహిళానాం వర్ధమాన సహభాగిత్వేన అవసరస్య నూతనాః మార్గాః ఉద్ఘాట్యంతే. సంపూర్ణే దేశే చ వికాస పరిదృశ్యం పరివర్తతే. తత్పూర్వం ఏకస్మిన్ కార్యక్రమే భాషమాణః ప్రధానమంత్రి అవదత్ యత్ గత ద్వాదశ వర్షేషు ఎన్డీఏ ఇత్యస్య సర్వకారః మహిళానాం నేతృత్వే వికాస కార్యం అకరోత్. ఏతచ్చ అన్యేషు క్షేత్రేష్వపి దృశ్యతే.
3: आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा है. हमारी सरकार ने महिलाओं के लिए सारे रास्ते खोल दिए।
4: हमने करोड़ों महिलाओं के लिए शौचालय बनवाकर उनका सम्मान बढ़ाया। हमने उज्ज्वला सिलेंडर देकर उन्हें धुएं जैसी तकलीफों से भी बचाया।
3: दशकों से हमारी बहनों के पास

0: బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు నైరుత్య ప్రావృటః అగ్రే గమనీయా పరిస్థితిః అనుకూల అస్తితి అనుమితమస్తి. అంతే శోకాస్పదం ఏకా వార్తా. ప్రసిద్ధ భారతీయ లక్ష్యభేదన స్పర్ధా ప్రశిక్షక క్రీడకశ్చ పూర్వ ఏసియన్ గేమ్స్ స్వర్ణపదక విజేత జస్పాల్ రాణా దివంగత సహ 59 వర్షీయ ఆసీత్. భారతీయ రాష్ట్రీయ రైఫల్ సంఘస్య అధ్యక్ష కలికేశ్ నారాయణ సింగ్ దేవస్య అనుసారం శ్రీరాణా గతరాత్రౌ దిల్ల్యాః చికిత్సాలయ అంతిమం శ్వాసం అగృహణాత్. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇత్యాదయ నేతారః జస్పాల్ రాణా వర్యస్య నిధనే శోకం ప్రకటితవంతః. అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టొరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కనాడాదేశ బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి. అంతే ముఖ్య వార్తాః పునరేకవారం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్ర నిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత 12 వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితం. గృహమంత్రి అమిత్ శాహ నవదెహలీనగరే శ్రీ అమర్నాథయాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయ ప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజిల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్తరాష్ట్రసంఘః ఓమాన దేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానాం ఉపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్యభేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జస్పాల్ రాణా ఇత్యస్య 59వ వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టొరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: హలో లిజినెస్, వీ నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ జియాలజీ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ ఇకోసిస్టమ్. శ్రీ వై కుమార్ విల్ ప్రెజెంట్ ద లెసన్.
4: ఎకోసిస్టమ్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఇస్ కాల్డ్ ఎకోసిస్టమ్. ద టర్మ్ ఎకోసిస్టమ్ కాయిన్డ్ బై ఏజీ టాన్స్లీ. ఇట్ ఈస్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. Types of ecosystem. Mainly ecosystem two types. First one natural ecosystem and second one artificial ecosystem. Natural ecosystem, these type of ecosystems operate themselves without any major interference by man. Based upon the particular kind of habitat, these are further classified as terrestrial ecosystem, aquatic ecosystem. Terrestrial ecosystem example, forest, grassland, desert. Aquatic ecosystem further divided into freshwater ecosystem, marine water ecosystem. The freshwater ecosystem again two type, lotic ecosystem, lentic ecosystem. Lotic means running water, example spring, river. Lentic means standing water, example lake, pond, pool. Second, artificial ecosystem. These are man-made, example croplands, botanical gardens. Structure of ecosystem. Ecosystem mainly made up of two components. They are abiotic components and biotic components. Abiotic components, climatic and physical factor, example air, water, soil, temperature, light. And inorganic substances, example carbon, nitrogen, sulfur, phosphorus, etc. Organic substances, example proteins, carbohydrates,

సెకండరీ కన్జ్యూమర్, నెక్స్ట్ లెవెల్ టెర్సరీ కన్జ్యూమర్. ద ఫస్ట్ ప్రొడ్యూసర్ మీన్స్ ప్లాంట్స్ లెస్ ఇన్ నెంబర్ వెన్ కంపేర్ విత్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అండ్ నెక్స్ట్ లెవెల్ ప్రైమరీ కన్జ్యూమర్, ద ప్రైమరీ కన్జ్యూమర్ మోర్ ఇన్ నెంబర్ వెన్ కంపేర్ విత్ ప్రొడ్యూసర్స్. అండ్ నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్ లెస్సర్ దాన్ ప్రైమరీ కన్జ్యూమర్. నెక్స్ట్ టెర్సరీ కన్జ్యూమర్ లెస్సర్ దాన్ సెకండరీ కన్జ్యూమర్. సో దట్స్ వై యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో అప్రైట్ డైరెక్షన్, బట్ దిస్ పిరమిడ్ అపియర్స్ యాజ్ ఏ స్పిండిల్ షేప్డ్. లాస్ట్ పారాసైటిక్ ఫుడ్ చైన్ ఎకోసిస్టమ్, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ పిరమిడ్ బికాస్ ప్రొడ్యూసర్ లెస్సర్ ఇన్ నెంబర్ దెన్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ లెస్సర్ దాన్ పారాసైట్స్, దట్ మీన్స్ సెకండ్ లెవెల్, అండ్ పారాసైట్స్ లెస్సర్ దాన్ హైపర్ పారాసైట్స్. సో హైయెస్ట్ నెంబర్ హైపర్ పారాసైట్, లోయెస్ట్ నెంబర్ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ వన్ ప్లాంట్, ఆన్ ది ప్లాంట్స్ డిపెండ్స్ నెంబర్ ఆఫ్ బర్డ్స్. సో నెంబర్ ఇంక్రీజ్ ఆన్ ది బర్డ్స్. ఇఫ్ యూ టేక్ ద సింగిల్ బర్డ్, ఆన్ ద సింగిల్ బర్డ్ నెంబర్ ఆఫ్ పారాసైట్స్ ఆక్యుపైడ్. సో ద నెంబర్ ఆఫ్ పారాసైట్ ఆన్ ద బర్డ్స్ ఇంక్రీజింగ్. అండ్ విత్ ఇన్ ద పారాసైట్, ఇఫ్ ఎనీ పారాసైట్ ప్రజెంట్, ద పారాసైట్ కాల్డ్ యాజ్ ఎ హైపర్ పారాసైట్. సో ద హైపర్ పారాసైట్ నెంబర్ హైయెస్ట్ ఇన్ నెంబర్. సో దట్స్ వై దిస్ పిరమిడ్ ఇన్వర్టెడ్, దట్ మీన్ రివర్స్ డైరెక్షన్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్, ద అమౌంట్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ ఇన్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ బయోమాస్. సింపుల్, బయోమాస్ మీన్స్ వెయిట్ ఆఫ్ ది ఆర్గానిజం. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ షోస్ క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ ఎగ్జిస్టింగ్ ఎట్ వేరియస్ ట్రోఫిక్ లెవెల్స్. ఫస్ట్ గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ ఫస్ట్ లెవెల్ ప్రొడ్యూసర్స్, సెకండ్ హెర్బివోర్స్, అండ్ థర్డ్ ప్రైమరీ కార్నివోర్ అండ్ టాప్ కార్నివోర్స్. ఫైనల్లీ ద ప్రొడ్యూసర్స్ హైయెస్ట్ వెయిట్ వెన్ కంపేర్ విత్ హెర్బివోర్స్. నెక్స్ట్ ప్రైమరీ కార్నివోర్ లెస్ ఇన్ వెయిట్ దెన్ హెర్బివోర్స్, అండ్ టాప్ కార్నివోర్ లెస్సర్ దాన్ ప్రైమరీ కార్నివోర్. సో ద పిరమిడ్ షోస్ అప్రైట్ డైరెక్షన్. సేమ్ ఇన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్, బేస్ ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ లెవెల్ హెర్బివోర్స్ అండ్ ఫైనల్ లెవెల్ కార్నివోర్స్. సో ప్రొడ్యూసర్స్ హైయెస్ట్ వెయిట్ అండ్ హెర్బివోర్స్ లెస్ వెయిట్ అండ్ కార్నివోర్స్ వెరీ లెస్ వెయిట్. సో ద వెయిట్ లెవెల్ డిక్రీజ్ వెన్ వి గోస్ బేస్ టు ది టాప్. అండ్ పాండ్ ఎకోసిస్టమ్, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. ద ఫస్ట్ లెవెల్ ప్రొడ్యూసర్స్ అండ్ సెకండ్ లెవెల్ హెర్బివోర్స్ అండ్ ఫైనల్ కార్నివోర్. మెయిన్లీ అన్ఫేవరబుల్ కండిషన్ ప్రొడ్యూసర్స్ వెయిట్ లెస్సర్ దాన్ హెర్బివోర్స్ మీన్స్ స్మాల్ ఫిష్, అండ్ హెర్బివోర్స్ వెయిట్ లెస్సర్ దాన్ కార్నివోర్స్ మీన్స్ లార్జ్ ఫిష్. సో దిస్ ఎకోసిస్టమ్ షోస్ ఇన్వర్టెడ్ మీన్స్ రివర్స్ డైరెక్షన్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్ అన్ ఎకోసిస్టమ్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ షోస్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ట్రాప్డ్ బై ద ఆర్గానిజం ఎట్ ద ఈచ్ ట్రాఫిక్ లెవెల్ ఇన్ ఏ యూనిట్ ఆఫ్ ఏరియా అండ్ టైమ్ అండ్ ఎక్స్పెస్డ్ యాజ్ క్యాలరీస్. ఎనర్జీ పిరమిడ్స్ ప్రొవైడ్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ ఓవరాల్ నేచర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఎనర్జీ పిరమిడ్ ఈజ్ ఆల్వేస్ అప్రైట్ ఇన్ ఆల్ ఎకోసిస్టమ్. ఈవెన్ అప్రైట్ పిరమిడ్ అండ్ ఇన్వర్టెడ్ పిరమిడ్, ఎనీ పిరమిడ్ ఎనర్జీ షోస్ ఆల్వేస్ అప్రైట్. బయోజియోకెమికల్స్, బయోజియోకెమికల్ సైకిల్స్ త్రీ టైప్స్, నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్. ఫస్ట్ నైట్రోజన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ 70 to 78% ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్, బట్ దిస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ నాట్ యూటిలైజ్డ్ ఫర్ ది ప్లాంట్స్. వెన్ దిస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ కన్వర్టెడ్ యాజ్ ఏ అమ్మోనియా ఆర్ నైట్రేట్, నౌ దిస్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ యూటిలైజ్డ్ ఫర్ ప్లాంట్స్. సో దిస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ బై అబయోటిక్ ఆర్ బయోటిక్ మేనర్ కన్వర్టెడ్ యాజ్ ఏ అమ్మోనియా ఆర్ నైట్రేట్. ఆఫ్టర్ కన్వర్టెడ్ దిస్ అమ్మోనియా ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ ఆర్ నైట్రేట్.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

0: జ్ఞానార్జనలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. జీవితాంతం మానవులందరూ విద్యార్థులే.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి బాలు చిత్రం కోసం మురళీ చిత్ర పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం జొన్నవిత్తుల.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు జూన్ మాసంలో చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్లు ఏర్పడి రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు, కానీ నిల్వ నీటిని ఏమాత్రము సహించలేదు. తోట వయస్సు 4-5 నెలలప్పుడు, అంటే జూన్ జులై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దడికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరులద్దె పురుగు తేలిక నీళ్లలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడి

వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటలో ఈ పురుగు నివారణకు టెట్రానిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WW జిఆర్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోథయానిడిస్ 26.20%, WW ఎస్జిఆర్ గుళికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి దానిమీద సూటి మోల్ట్ అని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ 20% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల మొవ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు. ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదలులో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ్వ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ్వ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం, గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4%, WW లీటర్ నీటిలో కలిపి ద్రావణం ఆకుల పైభాగం తడిచేలా పిచికారీ చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు, సింథటిక్ పైర్థ్రాయిడ్స్, బయోమందులు వాడడం వలన చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, నువ్వొస్తానంటే నేను వద్దంటా నా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.

0: भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा। अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था, उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर, यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 1000 ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
2: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
1: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరి

చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో

0: రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయ్ దాయ్ ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్, బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 14 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు పచ్చి రొట్టె ఎరువులు, వాటి లాభాలు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ తోటముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్, మృత్తిక శాస్త్రం, ఉద్యాన కళాశాల మోజర్లా వనపర్తి జిల్లా డాక్టర్ బి మాధవి మేడం, రైతు జంట పద్మగా అక్షయ, రాజేష్ గా దుర్గాప్రసాద్, మరొక రైతు లతగా పుష్పసాయిలు పాల్గొంటున్నారు.
1: వదిన, ఏంది మీ పొలంలో ఏపుగా పెరిగిన మొక్కలున్నాయి, ఏం పంట అది?
2: అదేం లేదు వదిన, అవి పచ్చి రొట్టె పంటలు.
3: అవునా చెల్లమ్మా, ఎందుకవి? ఆ ఎరువుల వల్ల లాభాలేమిటి?
2: అవునన్నా, ఇవి ఎండాకాలంలో విత్తనాలు చల్లుతారు, మనం ఖరీఫ్లో వేసుకోబోయే పంటలకు ఎంతో అవసరమట.
1: అవునా, మీకు ఈ సంగతులు ఎవరు చెప్పిర్రు?
2: అవును, ఈ సంగతులన్నీ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త చెప్పిర్రు. ఈరోజు కూడా శాస్త్రవేత్త డాక్టర్ మాధవి మేడం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల మూజర్లా మా పొలానికి వస్తుందంట.
3: అవునా?
2: అవును, ఆ మేడం వచ్చినాక పచ్చి రొట్టె ఎరువుల గురించి అన్ని సంగతులు అడిగి తెలుసుకుందాం.
1: తప్పకుండా, అన్ని వివరాలు తెలుసుకోవాలి.
2: ఇదిగో మేడం రానే వచ్చింది. నమస్కారం మేడం, బాగున్నారా?
4: నమస్తే. ఆ లతమ్మ, బాగున్నాను. ఏంటి, ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
2: అదేం లేదు మేడం, మా పొలంలో వేసిన పచ్చి రొట్టె ఎరువుల గురించి వివరాలు కావాలంటే నాకు తెలిసింది చెప్తున్నాను.
3: అవును మేడం, ఆ పచ్చి రొట్టె ఎరువులను మా పొలంలో వేద్దాం అనుకుంటున్నాను. వాటి వివరాల గురించి తెలుసుకుందామని అనుకుంటున్నా.
4: ఓ తప్పకుండా, పచ్చి రొట్టె ఎరువులు, వాటి లాభాలు, అన్ని వివరాలు అడగండి, నేను వివరంగా మీకు చెబుతాను.
1: తప్పకుండా మేడం.
3: అడుగుతాం మేడం.
2: సరే.

0: పచ్చిరొట్ట పైర్ల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు కాస్త వివరించండి మేడం.
1: ఈ పచ్చిరొట్ట పైర్ల వాడకం వలన నేలలో సారం పెరిగి అధిక పంట వస్తుంది. వీటిలో సేంద్రియ పదార్థం ఉంటుంది కావున సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెంపొందించే ప్రక్రియలు త్వరితంగా జరుగుతాయి. దీని వలన భూమి గుల్లపడి నీటి విలువ, ఇసుక పెరిగి సులభంగా నీరు, గాలి, వేర్లకు అందుతాయి. ఈ పచ్చిరొట్ట పైర్ల సాగు వలన సూక్ష్మ పోషక పదార్థ లోపాలు కూడా రాకుండా ఉంటాయి. ఇవి భూమిలో కుల్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకి అందుబాటులోకి వస్తాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు గాలిలోని నత్రజని స్థిరీకరించి పాలచౌడు, నల్లచౌడును నివారిస్తాయి. నేలలో నీటిని ఎక్కువ రోజులు పట్టి ఉంచే శక్తి కూడా పెరుగుతుంది. ప్రధాన పంటకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 20-30% నత్రజనిని ఆదా చేసుకుని 15-20% దిగుబడులను పెంచుకోవచ్చు.
2: మేడం, పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి?
1: ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు తక్కువ సమయంలో త్వరితంగా పెరిగి ఎక్కువ ఆకులు, పచ్చికాండం కలిగి ఉండాలి. మృదువుగా ఉండి తొందరగా కుల్లే స్వభావం కలిగి ఉండాలి. పప్పు జాతికి చెందినవై ఉండాలి. ఇవి అన్ని రకాల నేలలకు, శీతోష్ణ స్థితికి, నీటి ఎద్దడికి తట్టుకునేటట్లుగా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టేవిగా ఉండాలి. పచ్చిరొట్ట పైర్ల వేర్లు భూమికి లోతుగా చొచ్చుకునే గుణం కూడా కలిగి ఉండాలి.
3: వివిధ రకాల పచ్చిరొట్ట పైర్ల గురించి చెప్పండి మేడం.
1: ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీలుగా, జనుము, పిల్లి పెసర, వెంపలి, వీటితో పాటు పప్పు జాతి అయిన మినుము, అలసంద, పెసర, ఉలవలను మనం పచ్చిరొట్ట పైర్లుగా వేసుకోవచ్చు.
0: మేడం, పచ్చిరొట్ట ఎరువులను ఏ సమయంలో వేసుకోవాలి?
1: ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం తొలకరి వర్షాలు స్టార్ట్ అవ్వగానే, అంటే జూన్ మాసంలోనే మనము నేలలో విత్తుకోవాలి. నేలలు తడిసిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని మనము వీటిని పెంచుకున్నట్టయితే మంచి అధిక లాభాలను సాధించుకోవచ్చు.
2: మేడం, పచ్చిరొట్ట ఎరువులను ఎన్ని రోజుల తర్వాత భూమిలో కలియదున్నాలి?
1: పచ్చిరొట్ట పైరులు పూతకు వచ్చిన సమయంలో, అంటే సుమారు మనం వేసుకున్న విత్తుకున్న తర్వాత 45-50 రోజుల వ్యవధిలో భూమిలో కలియదున్నుకోవాలి.
3: పచ్చి ఆకు ఎరువులు అంటే ఏంటి మేడం? వాటిని ఏ విధంగా వేసుకోవాలి?
1: ఈ పచ్చిరొట్ట పంటలను పండించడానికి అవకాశం లేనప్పుడు ఈ పచ్చిరొట్ట చెట్ల ఆకులు గట్ల మీద గాని, రోడ్డు పక్కన అడవిలో పెరిగే మొక్క ఆకులను, చిన్న చిన్న కొమ్మలను పోగు చేసి పొలంలో వేసుకోవాలి. ఇందులో కానుగ, జిల్లేడు, నేల తంగేడు, గ్లైరిసీడియా, వేప ఆకులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ పచ్చి ఆకులను 17-22 సెంటీమీటర్ల లోతు వరకు కలియదున్నుకోవాలి.
0: పచ్చిరొట్ట ఎరువులు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మేడం?
1: మనకు మండలంలో చూసుకున్నట్టయితే ప్రతి మండలంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో దొరుకుతాయి. మనకి 30 కేజీల బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుంది. దీని విలువ సబ్సిడీ ఉన్న వారికి 2,453 రూపాయలకి అందుబాటులో ఉన్నాయి.
2: అదేవిధంగా ముఖ్యమైన పచ్చిరొట్ట ఎరువులు విత్తన మోతాదును ఎకరాకి ఎంత వేసుకోవాలో చెప్తారా మేడం?
1: మనకి ప్రధాన పచ్చిరొట్టెలైన జీలుగా 12-15 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. జనుము చూసుకున్నట్లయితే 16-25 కిలోలు, పిల్లి పెసర 5-6 కిలోలు వేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది.
3: పచ్చిరొట్ట ఎరువుల వల్ల నేలకు ఏ పోషకాలు అందుతాయి మేడం?
1: పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం వలన నేలకి నత్రజని, భాస్వరం, పొటాషియం, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా నేలకి అందుతాయి.
0: మేడం, పచ్చిరొట్ట ఎరువులను నేలల్లో కలియదున్నిన తరువాత ఎలాంటి చర్యలు చేపట్టాలి?
1: పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలియదున్ని బాగా నీరు పెట్టి 2-3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగునీటిని తీసేసి కొత్త నీరు అందించాలి. అప్పుడు ప్రధాన పంటని నాటుకోవాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులు మనకి వేసుకున్నట్టయితే ఎకరానికి 5 టన్నుల పచ్చిరొట్ట వలన 30 కిలోల నత్రజని, 7.5 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాషియం అనేది అందుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులని మనం ఋతుపవనాలకు ముందుగా, అంటే తొలకరి జల్లులు కురవగానే వేసుకున్నట్టయితే భూమి సారవంతం అవుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు లేకపోతే నవధాన్యాల సాగు అనేది కూడా చేసుకోవచ్చు. ఈ నవధాన్యాల సాగులో ఏంటంటే పప్పు జాతి, ధాన్యపు జాతి, పచ్చిరొట్ట జాతి, నూనె గింజలు, ఆకుకూరలు, ఇవన్నీ విత్తనాలు అనేవి మనకి నవధాన్యాల సాగు కిట్లో లభ్యమవుతాయి. ఇవి మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో దొరుకుతున్నాయి. ఇది 15 కిలోల బ్యాగ్ వచ్చేసి ఎకరానికి సరిపోతుంది. దీని విలువ 1,850 రూపాయలు. ఇవి వేసుకున్నట్టయితే మన నేల సారవంతంతో పాటు మన ప్రధాన పంటలో కూడా ఎక్కువగా దిగుబడులు సాధించి మనము అధిక లాభాలని పొందడానికి అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు, ఈ తొలకరి వర్షాలు పడగానే అందరూ దీన్ని

0: ఖచ్చితంగా పాటించి అధిక దిగుబడులను సాధించవలసిందిగా కోరుచున్నాం.
1: అధికంగా దిగుబడులు సాధించాలన్న ఆశయంతో నేటి రైతాంగం విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని పంట తీవ్రమైన సూక్ష్మ పోషక పదార్థాల లోపాలకు గురై చీడపీడల ఉధృతికి లోనవుతుంది. అందువల్ల పచ్చిరొట్ట ఎరువుల వాడకం అనేది ఈ సమస్యను అధిగమించవచ్చు. మనము నేలకు ఏదైతే పోషకాలను కెమికల్స్ రూపంలో కాకుండా ఇలా పచ్చిరొట్ట ఎరువులు జీవన ఎరువుల రూపంలో అందించినైతే నేల సారవంతం అవుతుంది. ఇలా ఎక్కువగా మనము రసాయనిక ఎరువులు వాడడం వల్ల భవిష్యత్తులో మన నేలలన్నీ దెబ్బతిని మళ్ళీ మన పంటల దిగుబడి అనేది తగ్గిపోతుంది. దానివల్ల ప్రతి ఒక్కరూ ఈ పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని విరివిగా చేసుకుని ఎక్కువగా పెంచుకొని అధిక దిగుబడులు సాధించవలసిందిగా మనము రైతులకి కోరుచున్నాము. దీనితో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని కూడా పాటించవలసిందిగా కోరుచున్నాము. దీంట్లో ఏంటంటే మనం పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, దానితో పాటు మన దగ్గరున్న వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, జీవన ఎరువులైన అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లము ఇలాంటివన్నీ వేసుకొని మన నేలలను రసాయన ఎరువులు తగ్గించుకొని ఎక్కువగా మనము సేంద్రియ ఎరువులని వాడుకున్నట్టయితే మనం నేలలు కాపాడుకున్న వారం అవుతాము. ఇది మన భవిష్యత్తు తరాలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. మనకు పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. దీనివల్ల మనమందరం లాభం చేకూరుతుంది. రైతులకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యయం అనేది చాలా వరకు తగ్గుతుంది. వీటిని మనం చేసుకోవడం వల్ల ఇవన్నిటి వల్ల మనకి వ్యయం చాలా తగ్గి మనం అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలను పొందవచ్చు. ఇంకా నేను వివిధ పచ్చిరొట్ట ఎరువుల పైర్ల గురించి వివరిస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీలుగ, ఇది ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనాలు అవసరం. ఇది చౌడు భూములకు అనుకూలం. ఒక టన్ను పచ్చిరొట్టలో సుమారు 5 కిలోల నత్రజని ఉంటుంది. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. పిల్లి పెసర చూసుకున్నట్టయితే ఎకరానికి 5 నుంచి 6 కిలోల విత్తనాలు కావాలి. పూత దశలో భూమిలో కలియదున్నాలి. ఒక టన్ను పచ్చిరొట్టలో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5.4 కిలోల పొటాష్ ఉంటాయి. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. జనుము ఎకరానికి 16 నుంచి 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. పూత దశలో కలియదున్నాలి. 1 టన్ను పచ్చిరొట్టలో 4 కిలోల నత్రజని ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. వెంపలి ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. పూత దశలో కలియదున్నుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. చాలా నిస్సారమైన నీళ్లలో కూడా పెరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పచ్చి ఆకు ఎరువులు పచ్చిరొట్ట పంటల్ని పండించలేనప్పుడు వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే గ్లైరిసీడియా పచ్చి ఆకు సేంద్రియ ఎరువుగా బాగా ఉపయోగపడుతుంది. గ్లైరిసీడియా అనేది సంవత్సరంలో 2 సార్లు జూలై డిసెంబర్ నెలల్లో పచ్చిరొట్టనిస్తుంది. దీని పచ్చిరొట్టలో ఎక్కువగా నత్రజని. గ్లైరిసీడియా లెగ్యూమ్ జాతికి చెందినది కాబట్టి వాతావరణంలో నత్రజని కూడా స్థిరీకరిస్తుంది. వీటి పండించడంలో మెలకువలు చూసుకున్నట్టయితే పచ్చిరొట్ట పైర్లను గాని పచ్చి ఆకులను గాని 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు కలియదున్నాలి. అవి బాగా కుళ్ళి పోషకాలను విడుదల చేసి భూమిలో కలిసిపోతాయి. ఈ పైరు పెరగడానికి తగినంత తేమ, నేలలో కలియదున్న తర్వాత మురగడానికి తగినంత నీటి వసతి ఉండాలి. వీటి వేర్ల బుడిపెలలో సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్కల భాగాల నుంచి అందే నత్రజని తర్వాత పైర్లకు ఉపయోగపడుతుంది. వీటిని నేలలో కలియదున్ని బాగా నీరు పెట్టి 2 నుంచి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగునీటిని తీసేసి కొత్త నీరు అందించి ప్రధాన పంటను నాటుకోవాలి. ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల విడుదలయ్యే పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల నేల సారవంతం అవడమే కాకుండా ప్రధాన పంట కూడా అధిక దిగుబడులను సాధించుకొని అధిక లాభాలను పొందవచ్చు.
2: పచ్చిరొట్ట ఎరువులు వాటి లాభాల గురించి చాలా చక్కగా ఓర్పుతో వివరించారు మేడం.
3: మా సందేహాలన్నీ తీర్చినందుకు ధన్యవాదాలు మేడం.
4: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు.
5: ఇప్పటి వరకు తోట ముచ్చట్లు కార్యక్రమంలో పచ్చిరొట్టె ఎరువులు వాటి లాభాలు అనే అంశం గురించి చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే వారం మరొక అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఆర్టిస్టుల యూనివర్సిటీ 62వ యూనివర్సిటీ ఫౌండేషన్ డే వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ సెమినార్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్డాస్ జానయ్య స్వాగతోపన్యాసం చేస్తూ,
1: వివిధ రాష్ట్రాల్లో అంటే రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలనే ఒక విధానంతో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా ఆ టైంలో వచ్చినాయి. వీటితో పాటు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్, అంటే వ్యవసాయంతో పాటు గ్రామీణ అభివృద్ధి జరగాలి, నాన్ ఫార్మ్ ఇన్కమ్ పెరగాలి అని ఐఆర్డిపి, ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్జిపి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల యాంటీ పవర్టీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో వీటన్నిటి ఫలితంగా 1983-84 నాటికి మన వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు రెట్టింపు, భారతదేశం ఆహార భద్రతను కల్పించడానికి తను స్వయంగా చెప్పిన మాటలు, గ్రీన్ రెవల్యూషన్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మోర్ ఫుడ్, ఇట్ ఈస్ మోర్ ఫ్రీడమ్ అండ్ మోర్ సోవరెనిటీ అండ్ మోర్ రెస్పెక్ట్ బియాండ్ ది ఫుడ్. ఒకప్పుడు మనము బెగ్గింగ్ బోల్లాగా 1960s సగానికి సగం అవసరాలు మనం బయట నుంచి వచ్చేవాళ్ళు, PL 480 లాంటి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా. అలాంటి నుంచి ఈరోజు ఆహార భద్రత సంపాదించుకున్న ఆ 18 సంవత్సరాల యుగాన్ని స్వర్ణయుగంగా భావిస్తూ వాటి సేవలను గుర్తు చేసుకుంటూ అలాంటి స్ఫూర్తిని మనం తీసుకొని ముందు కూడా సాగాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా నేషనల్ సెమినార్ ఆన్ ఇన్క్రెడబుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ టు ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక ప్రత్యేకమైన టాపిక్ ద్వారా మనం తన సేవలను, ముఖ్యంగా మన విశ్వవిద్యాలయం చేసే సేవలను గుర్తు చేసుకుంటూ ఒక స్ఫూర్తిదాయకంగా ముందు ముందు తరాలకు అందించాలి, స్ఫూర్తిగా తీసుకొని మనం ఆ లక్ష్య సాధనను ఇంకా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ.
0: గౌరవనీయులు, విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రసంగమిస్తూ,
2: నెవర్దలెస్ హీ సెట్ ద నేషన్ స్టేట్ ఆన్ ఎ ప్రోగ్రెసివ్ పాత్ and a path that was true to the nation's own philosophical insights of compassion and Ramarajya, in which the weakest would also be protected. As I said before, democracy by itself is not an automatic cure. This became apparent in rains failed in mid-1960s. And we thought a war with Pakistan, we fought a war with Pakistan in 1965, this resulted in a severe agricultural crisis. This resulted in a severe agricultural crisis and nearly 70,000 people died in Bihar. The food grain production fell from 89 million metric tons in 1965 to just 72 million metric tons in 1966. Even as food production failed, population was rising from 36 crores in 1951 to 44 crores in 1961 and 55 crores in 1971. India's dependence on US for import of wheat under PL means public law 480 created huge strategic problems. Lyndon Johnson famously throttled the shipments to try to arm twist India into falling in line with the US foreign policy objectives in Southeast Asia, particularly Vietnam. This was the infamous ship-to-mouth era of US aid to India. What was further degrading was the United States was supplying Milo grains, a low-grade sorghum used to animal feed in the United States. Mrs. Gandhi became the Prime Minister after a short stint by Gulzarilal Nanda, post sudden death of stalwart Lal Bahadur Shastri. It was Shastri who first initiated the first steps towards the grain revolution, rankled by the short-tethered policies of the crude Texan, Lyndon B. Johnson. Mrs. Gandhi wholeheartedly supported the proposals made by C. Swaminathan, the Union

0: సి సుబ్రహ్మణ్యం, యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అగ్రికల్చర్ ఫ్రమ్ 1964 to 1967. ఇన్ ద సేమ్ పీరియడ్ ఇండియా వాజ్ ఆల్సో బ్లెస్డ్ దట్ ఇట్ అనదర్ గ్రేట్ మైండ్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, హూస్ డాటర్ ఈజ్ హ్యాపీలీ ప్రజెంట్ హియర్ విత్ అస్ టుడే.
1: ప్రొఫెసర్ అండ్ హెడ్ ఎకనామిక్ అనాలిస్ట్ యూనిట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు, ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ కీలక ఉపన్యాసం చేస్తూ.
2: సో లెట్ మీ స్టార్ట్ విత్ a quote from Kenneth Quinn. If you take the 10,000 year long history of human agriculture, the 6 decades from 1963, he says, will be seen as the single greatest period of food production and hunger reduction in all human history. And he has worked closely with Norman Borlaug, with MS Swaminathan, and with Yuan Longping, who we all know is the father of hybrid rice in China. And all these three scientists actually lived into their 90s, something. So this is the what happened. Why are we calling it a green revolution? Do we still need to use the term? And of course, today, looking back in hindsight, there are new problems, there are issues, there are concerns. But notwithstanding, I think you have to move, otherwise it's, yeah. This is a dramatic change, so I just want to spend a few moments on that. Again, already you heard. So Dr. Himanshu Pathak, now DG of ICRISAT, but earlier Director General of ICAR, wrote that India has made the fascinating journey from being a country of starvation to a food surplus country. When he wrote this in 2023, we were at 330 million tons. Today, we are at 357 million tons. So again, something that all of you know, but it's worth jogging our memories.
1: ప్రముఖ పార్లమెంటేరియన్ మరియు పాలసీ అనలిస్ట్ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక ఉపన్యాసం చేస్తూ,
3: ఎలాగైతే మన కుటుంబం, మన ఫ్యామిలీ బాగుండాలనే ఆలోచన ఉందో, అలాగే మనం ఏం చేసి మన దేశాన్ని డెవలప్ చేసుకోగలమని ఆలోచన చేయండి. అది నిజంగా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకి నివాళులు అర్పించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.
1: ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ శ్రీ టి ప్రకాష్ గౌడ్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ,
4: కానీ దేశాన్ని మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం ఒక ఆలోచన, మనకు అందరు కూడా రావాల్సిన బాధ్యత. మనం చెప్పినట్టు మీరు ఒకసారి రాత్రి గీయాలి కూర్చొని ఆలోచించుకోండి. అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎందుకు చెప్పిండు, ఏం మారింది, ఎందుకు మారింది అనేది ఒకసారి ఒక 20 సంవత్సరాల నుంచి మనం రాష్ట్రాలను రాజ్యాంగం తీసుకుంటే ఏమి అనుకుంటాను, ఒకసారి మీరు ఆలోచించి ఈ కార్యక్రమం మీరందరూ కూడా మంచిగా ఒక తెలివితో నేను చేస్తే అంటే బాగుంటుందని చెప్పి ఇంత మంచి కార్యక్రమం చేయడం, ఇప్పటిదాకా వేదిక మీద పెద్దలందరూ కూడా, మన సురేష్ రెడ్డి గారు కూడా మీరు చూసినారు, చాలా ఆయన ఏ విధంగా జరిగినా ఎట్లా జరిగినా అనేది కూడా ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా చెప్పుకుంటుంది. దానికి దీనికి మొత్తం కుటుంబం అదే విధంగా నేను చేసి చెప్పడం జరిగింది. అందుకని ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు మనం, మీరందరూ మేధావులు, మంచి చదువుకున్న వాళ్ళు, దీన్ని ఏ విధంగా ముందు తీసుకోపోతాను ఆలోచనతో మీరందరూ కూడా ఆలోచన చేస్తే మన దేశం కాదు రాష్ట్రం కాదు అన్నీ కూడా బాగుపడే బాధ్యత ఉంటాయి. ఎందుకంటే మన చేతుల్లో ఉంటుంది, ఏదైనా మంచి చేసుకున్నా మంచి చేసుకున్నా మన చేతుల్లో ఉంటుంది. అందుకని దాన్ని ఈ విధంగా చెప్పినట్టు, అందరం పెద్దలు చెప్పినట్టుగా ఇంత మంచిగా ఓపికతో కూర్చొని మీరందరూ విన్నది కూడా చాలా సంతోషం. ఈ అవకాశం నాకు దొరకడం కూడా ఈ కాన్సెన్స్లో నేను కూడా ఎప్పుడు ఆలోచిస్తాను. నేను ఉన్నది ఇక స్థానికంగానే పెద్ద ప్రజలందరూ కూడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు కూడా పాల్గొన్నాను, నేను కూడా ఎంత గొప్ప అదృష్టవంతులు అనుకుంటానని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉదర్పుగా నమస్కారాలు చెప్తూనే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: గౌరవ అతిథిగా విచ్చేసిన చైర్మన్ తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ శ్రీ ఎం కోదండారెడ్డి మాట్లాడుతూ,
5: ఈరోజు బ్యాంకులు జాతీయం చేయడం వల్ల రైతుకి బ్యాంకు అందుబాటులో ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాలు

0: రాష్ట్రాల్లో ఇంకా ఆ రైతులకి రుణాలు అందటం లేదు అని అంటే కమిషన్ ఎస్ఎల్బిసితో సంబంధిత అధికారులతో ఐటీడీ అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా రుణాలు అందేటట్టుగా కమిషన్ ప్రయత్నం చేసింది. ఒకటొకటిగా ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం. మీ అందరి సహకారం కావాలి. ఈ పంటల మార్పిడి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరూ కూడా ముందుకు సాగి, జానయ్య గారు మీరు శాస్త్రవేత్తలు రైతుల దగ్గరకు అనే ఒక కార్యక్రమం పెట్టారు, దాంట్లో దీన్ని కూడా తీసుకోవాలి, పంటల మార్పిడిని కూడా తీసుకోవాలి, ప్రధానంగా ఈ కార్యక్రమాలను తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, నాకు ఈ రెండు విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
1: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ,
2: ఈరోజు మనం కేవలం ఒక విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మాత్రమే జరుపుకోవడం లేదు, తెలంగాణ రైతాంగ అభివృద్ధికి, భారత వ్యవసాయ ప్రగతికి ఎనలేని సేవలు అందించిన ఒక మహోన్నత సంస్థ ప్రయాణాన్ని స్మరించుకుంటున్నాం. 64లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం 6.5 దశాబ్దాలుగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతుకు అండగా నిలుస్తోంది. ఈ ప్రాంగణంలోని భవనాలకు 1966లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం ఈ విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక గర్వకారణమైన ఘట్టం. ఈ నేపథ్యంలో భారత హరిత విప్లవానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారి అద్భుత సేవలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించడం అత్యంత సముచితం. 1960 దశకంలో భారతదేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. అమెరికా నుంచి PL480 కింద గోధుమలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి క్లిష్ట సమయంలో వ్యవసాయాన్ని దేశ స్వావలంబన దిశగా భావించి శాస్త్రవేత్తలకు అండగా నిలిచిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషికి రాజకీయ బలం జత కావడం హరిత విప్లవం సాధ్యమైంది. ఆ విప్లవం ఫలితంగానే నేడు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. అధిక దిగుబడి విత్తనాలు, సాగునీటి విస్తరణ, ఎరువుల వినియోగం, వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని ఆహార కొరత దేశం నుంచి ఆహార మిగులు దేశంగా తీర్చిదిద్దారు. ఈ హరిత విప్లవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన సంస్థల్లో మన జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఒకటి. గత 62 సంవత్సరాల్లో 525 పంట రకాలను అభివృద్ధి చేసింది. 35 వేలకు పైగా అండర్ గ్రాడ్యుయేట్లు, 10 వేలకు పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 1600కు పైగా PhD విద్యార్థుల్ని తయారు చేసింది. రైతు నేస్తం, డోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలు ఈ విశ్వవిద్యాలయాన్ని భవిష్యత్తు వ్యవసాయానికి కేంద్ర బిందువుగా నిలబెడుతున్నాయి. ప్రస్తుత ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య గారికి, శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు 62వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందిరాగాంధీ హరిత విప్లవ స్ఫూర్తిని, ప్రొఫెసర్ జయశంకర్ గారి తెలంగాణ స్వప్న రైతుల శ్రమను, శాస్త్రవేత్తల జ్ఞానాన్ని కలిపి భారత వ్యవసాయానికి, తెలంగాణకు దిక్సూచిగా నిలబెడదాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.
1: ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సాధించిన ప్రతిభకు గాను పురస్కారాలను అందజేశారు. డాక్టర్ జీఈసిహెచ్ విద్యాసాగర్ గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మేధావులు మరియు విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో

ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పీఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 30

7 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎంజుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రంభీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎంజుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతాశిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎంజుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎంజుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎంజుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎంజుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎంజుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం

0: అభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎంజుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎంజుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎంజుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎంజుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. హైదరాబాద్ డిఆర్డిఎల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని ఆకాంక్షించారు. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నెల 2వ తేదీన తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన బహిరంగ సభకు కేవలం శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకుని మాత్రమే పోలీసులు అనుమతించలేదని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై జూలైలో బిల్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి పనులపై సమీక్షించారు. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణతో పెండింగ్ పనులను వేగవంతం చేసి వచ్చే 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. అమెరికా రాయబారికి 2వసారి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. 2 రోజుల క్రితం ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి ఘటనలో 3 భారతీయ నావికులు మృతి చెందారు. అమెరికా దాడికి నిరసనగా ఢిల్లీలోని రాయబారికి మరోసారి సమన్లు అందజేసింది. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్రా అనుభవాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ ఈరోజు ప్రారంభమవుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు రేపు ఉదయం 8 గంటలకు వినవచ్చు.

దర్శనాని శాస్త్రాదీని యథా సంస్కృత వాంగ్మయే అవిభాజ్య అంగాని తథైవ ఆయుర్వేదోపి శైవధావు అస్మిన్నేవ అంతర్భవతి. అథర్వవేదస్య ఉపవేదత్వేన ప్రసిద్ధః ఆయుర్వేదః న కేవలం వైద్యకీయాన్ అంశానేవ ప్రతిపాదయతి, పరంతు దార్శనిక సిద్ధాంతానపి ప్రస్తౌతి. పదార్థవాదః ప్రమాణమీమాంసా ద్రవ్యగుణ విచారః నిశ్రేయసాది చర్చ ఇతి ఇమే విషయాః న్యాయ వైశేషిక సాంఖ్య వేదాంతశాస్త్రాణాం ఆధారభూతాః చరక సుశ్రుతాది సంహితాసు శాస్త్రస్య ప్రాథమిక సిద్ధాంతత్వేన పరిగణితాః. అతః ఆయుర్వేదః న కేవలం కించిత్ స్వాస్థ్యశాస్త్రం అపితు అన్యతమం ఆస్తికదర్శనం ఇత్యస్మాత్ జ్ఞాయతే. గభీరే సంస్కృతవాంగ్మయరత్నాకరే శాస్త్రకారాణాం గ్రంథకర్తృణాంచ నవనమోన్మేష ప్రతిభా బహుశాస్త్రపాండిత్యం ఆసీత్ ఇతి తత్తద్గ్రంథావలోకనేన స్వయం విజ్ఞాయతే అస్మాభిః. ఏతదనురోధం పరిశీలనే కృతే దర్శనేషు పురాణేషు కావ్యేషు అన్యశాస్త్రైస్సహ ఆయుర్వేద విషయక ప్రస్తావాః తేషాం శాస్త్రకారాణాం శాస్త్రాంతరగతిం సుష్ఠు ప్రకాశయంతి. అనేన ఏవం వక్తుం శక్యం యత్ న కేవలం ఇదానీం పురాకాలే ఏవ శాస్త్రాంతరాధ్యయన అధ్యాపనే ప్రథితే ఆస్తాం, యదేవ అధునా ఇంటర్ డిసిప్లినరీ స్టడీ ఇత్యుచ్యతే. మహాకవి కాళిదాస ప్రణీతః రఘువంశః అనర్ఘ గ్రంథరాజః శ్రీమద్ రామాయణాధారేణ గ్రథితః పంచమహాకావ్యేషన్యతమత్వేన విరాజతే. కాళిదాస మహాకవేః బహుముఖ ప్రతిభా అస్మాకం అధ్యయన అనుభవే ఈషద్ అల్పం వా విద్యుత ఏవ. రఘువంశ మహాకావ్యే వైద్యకీయశాస్త్ర విషయక అంశాః పంచశాః అస్మాకం కుతుకం జనయంతి. తత్పశ్చామః యథా సుదక్షిణాదిలీపౌ నందినీధేనోః పరమశ్రద్ధయా సేవాంకురుతః, తత్పశ్చాత్ వరప్రసాదేన సా గర్భమాధత్తే. తృతీయసర్గే తత్ర కాళిదాసేన ఏవం వర్ణితం. అధే ప్సితం భర్తురుపస్థితోదయం సఖీజనోద్వీక్షణకౌముదీముఖం నిదానమిక్ష్వాకుకులస్య సంతతే సుదక్షిణాదౌహృదలక్షణం దధౌ ఇతి. గర్భలక్షణాన్ని అత్ర చర్చితాని. దౌహృదం ఇది అత్ర పదప్రయోగః. వ్యాఖ్యానచక్రవర్తి మల్లినాథసూరి వివృణోతి ఏవం. గర్భస్థిత శిశుహృదయేన స్వహృదయేన చ ద్విహృదయా గర్భిణీ, తత్సంబంధిత్వాత్ గర్భో దౌహృదం ఉచ్యతే. దౌహృద సందర్భే లోకే జనాః కిమర్థం పరాం శ్రద్ధాం వహంతి ఇత్యస్య సూచనార్థం మల్లినాథః వాగ్భటం ఉద్ధరతి. మాతృజన్యస్య హృదయం మాతశ్చ హృదయేన తత్ సంబద్ధం తేన గర్భిణ్యా నేష్టం శ్రద్ధావమాననం ఇతి. పునశ్చ ద్విహృదయాం నారీం దౌహృదినీం ఆచక్షతే ఇతి వృద్ధ వాగ్భటమపి స్మరతి. తత్ర శ్లోకాంతరం పశ్యామః. ఉపేత్యసా దౌహృద దుఃఖశీలతాం యదేవ వవ్రే తదపశ్యదాహృతం నహీష్టమస్య త్రిదివేపి భూపతేః అభూదనాసాద్యమధియజ్య ధన్వనః ఇతి. శ్లోకసందర్భే వైద్యకీయం ఉద్ధరతి మల్లినాథః. దోహదేన దుఃఖస్వభావతాం ప్రాప్తాయాః అవస్థాః యథా పాదశోషో విదాహశ్చ శ్రద్ధా చ వివిధాత్మికా ఇతి. పత్యాః మనోరథ అపూరణే దృష్టదోషాః సంభవంతి ఇతి కథయన్ దేయం అప్యహితం తస్యై హితోపహితం అల్పకం శ్రద్ధా విఘాతాద్ గర్భస్య వికృతిశ్చ్యుతిరేవ వా ఇతి ఉదాహరణంచ. దోహదస్య అప్రదానేన గర్భో దోషం అవాప్నుయాత్ ఇతి శ్లోకవాఖ్యాం శుశ్రుతోక్తం పూరయతి. తత్ర ఇదానీం జాతకర్మ విషయే కించిద్ ఉదాహరణం పశ్యామః. జాతకర్మణ్యఖిలే తపస్వినా తపోవనాదేత్య పురోధసాకృతే దిలీప

0: సూనుర్ మణికరోద్భవ ప్రసక్త సంస్కార ఇవాధికం బభౌ ఇది. జాతకర్మ ఇది షోడశ సంస్కారేషు కశ్చన అన్యతమ సంస్కార. జాతస్య శిశో క్రమిక వికాసాయ ఇదం కర్మ విధీయతే. వ్యాధి నిరోధక శక్తే సంవర్ధనాయ పరస్పర విరుద్ధ గుణమతో ద్రవ్యయో మధుఘృతయో ప్రాశనం అత్ర కార్యతే. చరకే శారీరస్థానే అధికం వివరణం ఏతద్విషయకం ప్రాప్తుం శక్యతే. అస్మిన్నేవ సర్గే కౌమారభృత్య విషయే పుంసవనకర్మ విషయే ఏతాదృశాః ద్విత్రాః వైద్యకీయ విషయాః దరీదృశ్యంతే ఇతి అత్ర గ్రంథస్థః విశేషః. చతుర్దశే సర్గే సీతామాతః ప్రాప్త అంతర్వత్నీత్వం కాళిదాస మహాకవిః నిరూపయతి. సీతామాత శ్రీరామచంద్రస్య స్వాంతర్వత్నీత్వం కథయితుం కించిత్ లజ్జాం అనుభవతి. తథాపి గర్భిణీ లక్షణాన్ తాన్ స్వయం శ్రీరామచంద్ర ఏవం ప్రకారేణ అభిజానాతి. తద్యథ తామంకమారోప్య కృశాంగయష్టిం వర్ణాంతరాక్రాంతపయోధరాగ్రాం విలజ్జమానాం రహసి ప్రతీతః పప్రచ్ఛ రామాం రమణోభిలాషం ఇతి. తత్ర శుక్రశోణిత సంయోగే తు ఖలు కుక్షిగతే గర్భసంజ్ఞా భవతి ఇతి చరకోక్తి. పండితావతం సహా మల్లినాథసూరి శ్లోకమమం వ్యాఖ్యాయన్ ప్రతీత ఇతి శ్రీరామచంద్రకృత విశేషణం అనురుధ్య ఏవం వదతి. ప్రతీత గర్భజ్ఞానవాన్ ఇతి. అత్ర శ్లోకేస్మిన్ కానిచన విశేషణాని అవధేయాన్ని వర్తంతే. యథా కృషాంగ ఇష్టిత్వం, వర్ణాంతరాక్రాంత పయోధరాగ్రత, శరీర సాధ, ముఖే లోధ్ర పాండుత, శిత శరపాండుత, స్నిగ్ధ విలోచనత, పీవర స్తనత ఇత్యాదీని విశేషణాన్ని తత్ర గర్భలక్షణాన్ని సంసూచయంతి. ఏతదధికం వివరణం తావత్ చరకే తథా శుశ్రుత శారీరస్థానే అధికం ద్రష్టుం శక్యతే ఉత్సాహిభిః. తత్రైవ చతుర్థ సర్గే రిపీట్ తత్రైవ చతుర్థ సర్గే నారికేళాస విషయే ఏవంచ దశమే సర్గే ధాత్రేయః అర్థాత్ ఆధునిక వ్యవహారే వెట్నర్స్ విషయే షోడసే అనంతరం ఏకోనవింశే చ ఋతుచర్యా విషయే ఏకోనవింశే రఘువంశ రాజసు అంతిమస్య అగ్నివర్ణస్య రాజయక్ష్మా రోగ విషయే చ బహూన్ ఆయుర్వేద సంబంధ విషయాన్ కాళిదాస మహాకవి తత్ర సమ్యక్ ప్రస్తౌతి. కుత్రచిత్ దిలీప మహారాజస్య ప్రవృత్తి చేష్టాదికం వర్ణయన్ తత్రైవ ప్రథమే ఏవ సర్గే మహాకవి ఏవం వక్తి. ద్వేష్యోపి సమ్మతశిష్టః తస్యార్థస్య యథౌషధం, త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీద్ అంగుళీ ఓరగక్షత ఇతి. దిలీపస్య శిష్టః జనః ద్వేష్యః శత్రురపి ఆర్తస్య రోగిణః ఔషధం యథా తథా ఔషధమివ భవతీత్యర్థః. దుష్టో జనః ప్రేమాస్పదీభూతోపి సర్పదష్ట అంగుళీ ఇవ త్యాజ్యః ఆసీదితి. విషయోయం ఆయుర్వేదస్య అష్టాంగేషు విషవిద్యాంతర్గతత్వేన ఉత్కర్తనం ఇది కశ్చన విషయ వర్తతే. తదంతర్గత్వేన ఏత విషయ వివరీతః ఇది అస్మాభిః జ్ఞాయతే. ఇతోపి అధికం అత్ర గవేషకాః అధ్యాపకాశ్చ పూర్వోక్త విషయాణాం గవేషణాయ సంశోధనాయ అస్మాకం శాస్త్రరక్షణాయ చ రుచిం ప్రదర్శయేయుః. ఛాత్రాశ్చ సంశోధనకార్యే తాన్ అనుసరయేయుః. తేన శాస్త్రరక్షణం సంస్కృత సంరక్షణం భవతీతి శ్యం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ముందుగా

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సాగర సంగమం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట విందాం. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరు సుందరరామ్మూర్తి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: స్వాతి కిరణం చిత్రం కోసం వాణి జయరామ్ చిత్ర పాడిన పాట విందాం. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం సిరివెన్నెల.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: సిరిసిరి మూవ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం వేటూరి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివేనెల.
3: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

This is Akashvani. In the weekly program, Current Affairs,

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు వింటారు. ముందుగా దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం కేవి మహాదేవన్, సాహిత్యం ఆత్రేయ.

0: మంచి మనసులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆరుద్ర.
1: ఏమండో

0: మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆత్రేయ.
1: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పీలీల పాడిన పాట విందాం. గీత రచన పింగళి నాగేందర్రావు, సాహిత్యం సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: కనిపిస్తుంది, ఎట్లా రాని?
1: జ్యోతిష్ పట్టుకుంటాను.
0: మళ్ళీ పైకి ఎట్లా వచ్చేది?
2: బ్రతుకు తెరువు చిత్రం కోసం ఘంటసాల స్వరపరిచి ఆలపించిన గీతం విందాం. సాహిత్యం సముద్రాల.

0: का निर्वहन करेगा, लेकिन उसके साथ साथ में भारत जब विकसित होगा तब भारत की समृद्ध सांस्कृतिक विरासत, परंपराएं, भारत की एकता में विविधता और विविधता में एकता, ये दोनों विश्व को भारत की तरफ आकर्षित करने और भारत की तरफ सम्मान की दृष्टि से देखने का एक नया नजरिया जो है वो सशक्त रूप से पैदा करेगी।
1: कार्यक्रम के अंत में युवाओं को क्या संदेश देंगे कि वो अपनी भारतीय संस्कृति से जुड़ें, उन पर गर्व करें और उनका प्रचार प्रसार भी करें?
0: क्योंकि भारत युवाओं का देश है और युवाओं की ताकत के आधार पर ही भारत विकसित होने की दिशा में आगे बढ़ रहा है। वो हमारी सबसे बड़ी धरोहर है और ये धरोहर देश की सांस्कृतिक परंपराओं के साथ में जुड़े हैं। उसके लिए मैं कहूंगा कि हम सब लोग जब कभी भी अवसर मिले, जहां कहीं भी अवसर मिले, जैसे जब भी अवसर मिले, हम देश की विरासत के साथ में, सांस्कृतिक संपदा के साथ में, धरोहर के साथ में, परंपराओं के साथ में जुड़े हैं। मैं ये बिल्कुल नहीं कहता कि वो सभी तीर्थ यात्रा के लिए जाएं, वो भावना का विषय है, वो श्रद्धा का विषय है। वो भारत को देखें, भारत की विविधता को अनुभव करें, भारत की सांस्कृतिक वैधव्य को, जो विविधता है, वैविध्य को अनुभव करें, वो भारत की जो है नेचुरल लैंडस्केप की जो डाइवर्सिटी है उसको अनुभव करें, भारत के भोजन की जो समृद्ध परंपराएं हैं और उनका जो वैविध्य है उसको अनुभव करें, और उसके साथ साथ में भारत को जाने और पहचाने। जब वो ये सब करेंगे तो निश्चित रूप से भारत के प्रति उनके मन में श्रद्धा और सम्मान दोनों बढ़ेगा और वो उनको भारत के लिए जुट जाने के लिए अभिप्रेरित करेगा। आइए हम सब मिलकर के भारत को जानना प्रारंभ करें, भारत को पहचानना प्रारंभ करें, भारत को जीना प्रारंभ करें और भारत को जान पहचान करके भारत के लिए जीना प्रारंभ करें।
1: कहते हैं नील गगन में सांध्य तारा का, पावस में प्रथम फुहारा का और माला में जो स्थान प्रथम मणि का रमणीय होता है वो ऐतिहासिक होता है। भारत के विकसित होने की इस यात्रा में संस्कृति और पर्यटन मंत्रालय की जो पहल है वो इसी तरह की ऐतिहासिक पहल है। आकाशवाणी पॉडकास्ट में शामिल होने के लिए आपको बहुत बहुत आभार।
0: धन्यवाद।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे केंद्रीय संस्कृति और पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत के साथ विशेष साक्षात्कार। साक्षात्कार कर रहे थे आनंद श्रीवास्तव। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో అనుసరణ అంశం గురించి పొత్తూరు సుబ్బారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వానాకాలంలో వరిలో ఉల్లికోడు ఈ అంశం గురించి వింటారు. ఉదయం 7:00 హనుమకొండ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు డి వీణావాణి. ఉదయం 7:15 ఉదయ తరంగిణి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం ఆనంద్ గారి నాదస్వరం వింటారు. ఉదయం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో రాజు వెడ్స్ రాంబాయి, చిత్ర దర్శకులు ఉడుగల వేణుగారు, నిర్మాత సాయిలు గారితో పరిచయం, పరిచయకర్త హుసేన్ వలీ. 12:10 యువవాణి. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రేమమూర్తులు అంశం గురించి శ్రీమతి రత్నా జానకి సుతుకు గారి కథానిక వింటారు. 12:30 బాలానందం కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ యక్షగానం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య మరియు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50

వ్యవసాయ సూచనల్లో అధిక సాంద్రతలో ప్రతిసాగు, ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కూరగాయల సాగులో మెలకువలు, ఈ అంశం గురించి మల్యాల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారితో పరిచయం, పరిచయకర్త సిఎస్ రామగోపాల్. రేపు రాత్రి 8:03 ఇంగ్లీష్ టాక్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ గారి కర్ణాటక సాక్సోఫోన్ వాద్యం, 11:10 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:47 దాటి 56 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5:48 ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.